ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 17వ తేదీ గురువారం. శుభోదయం.

తెలంగాణ ప్రాంతంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న పుణ్యక్షేత్రాలలో మహబూబ్నగర్ జిల్లా ఆత్మకూర్ పట్టణంలో వెలసిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం ఒకటి. బాబా కరుణకు ప్రతిరూపంగా నిలిచిన ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. భక్తుల పాలిట కొంగు బంగారమై ఈ ఆలయానికి రోజూ వందలాది మంది భక్తులు బాబా దర్శనం కోసం వస్తుంటారు. ప్రశాంతమైన వాతావరణం, సుందరమైన ఆలయ నిర్మాణం ఈ ప్రాంతానికి ప్రత్యేక శోభను తెచ్చాయి. బాబా నామస్మరణతో మారుమ్రోగే ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం ఈనాటి క్షేత్రదర్శినిలో.

క్షేత్రదర్శినిలో ఆత్మకూరు శ్రీ సాయిబాబా ఆలయం విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఉరుకుల పరుగుల ఆధునిక జీవనంలో మనసుకు ప్రశాంతత కరువవుతుంది. మనసుకు సాంత్వన చేకూర్చే ప్రశాంతమైన వయాసిస్సు లాంటిదే ఆత్మకూరు సాయిబాబా ఆలయం. ఈ మందిరంలో అడుగుపెట్టగానే కలిగే అనుభూతి వర్ణనాతీతం. భక్తులలో ఆధ్యాత్మిక భావాలను నింపుతుంది. ఉదయం 5:30 గంటల నుండే ఆలయం భక్తులతో కలకలలాడుతుంది. రాత్రి 9 గంటల వరకు బాబా దర్శనానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు ఉంటాయి. ధూపదీప నైవేద్యాలతో ఈ ప్రాంగణమంతా దివ్యమైన శక్తితో నిండి ఉంటుంది. రండి ఒక్కసారి ఈ ప్రశాంత నిలయాన్ని దర్శించుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:20:30. క్షేత్రదర్శిని వింటున్నారు. ఆత్మకూరు శ్రీ సాయిబాబా ఆలయం విశేషాలు తెలుసుకుంటున్నాం. ఈ ఆలయంలో నిత్య పూజలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఉదయం సుప్రభాత సేవతో బాబాను మేల్కొలిపాక మంగళహారతులు ఇస్తారు. భక్తులు సమర్పించిన పూలతో బాబాకు విశేష అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. గురువారాల్లో అయితే ఈ ఆలయ సందడి వేరుగా ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి బాబాను దర్శించుకుంటారు. ప్రత్యేక అలంకరణలో సాయినాథుడు భక్తులకు అభయమిస్తూ కనువిందు చేస్తాడు. బాబాకు ఇష్టమైన పూలతో అర్చన చేయడం, తీర్థప్రసాదాలు స్వీకరించడం ద్వారా జన్మ ధన్యమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రత్యేక పర్వదినాలలో బాబాకు విశేష పూజలు జరుగుతాయి. అవేంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

బాబా మందిరంలో ప్రతి పర్వదినం అత్యంత వేడుకగా జరుగుతుంది. ముఖ్యంగా ఉగాది పండగల్లాంటి సమయాల్లో ఆలయం విశేషమైన పూలతో అలంకరించబడి ప్రత్యేకంగా ముస్తాబవుతుంది. తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా బాబాకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి బాబావారికి కొత్త బట్టలు సమర్పించి ప్రత్యేక పూజలు జరిపిస్తారు. గురు పౌర్ణమి, విజయదశమి, కార్తీక మాసం వంటి సమయాలలో ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపకాంతులతో, భక్తులు చేసే బాబా నామస్మరణతో మారుమోగుతూ నూతన శోభను సంతరించుకుంటుంది. ఇలాంటి పవిత్ర ఉత్సవాలు సమాజంలో ఐక్యతను, భక్తిభావాన్ని పెంపొందిస్తాయి. పర్వదినాల వేళ బాబా దివ్య ఆశీస్సులు అందరికీ లభించాలని ఆకాంక్షిస్తూ ఈ పాట విందాం.

క్షేత్రదర్శిని వింటున్నారు. శ్రద్ధ, సబూరి అనే రెండు మాటలతో భక్తకోటికి ధర్మాన్ని బోధించారు బాబా. శ్రద్ధ అంటే నిష్ఠ, నమ్మకం. సబూరి అంటే ఓర్పు. ఈ రెండు ఉంటే దేనినైనా సాధించవచ్చు అనేది బాబా బోధన. ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడి వెనుక ఒక నమ్మకం, ఒక అనుభవం ఉంటుంది. కష్టాలలో ఉన్నప్పుడు బాబా పేరు తలిస్తే చాలు, ఆపద్బాంధవుడిలా వచ్చి కాపాడతాడు అని భక్తులు చెబుతుంటారు. రోగాలతో బాధపడేవారు, మానసిక శాంతిని కోరుకునేవారు బాబా పాదాల చెంత తమ మొరను చెప్పుకుంటారు. బాబా ఇచ్చిన అభయ వాగ్దానం, నన్ను నమ్మిన వారి చేయి నేను ఎప్పుడూ విడవను అన్నట్లుగా భక్తుల కోరికలు తీరుస్తూ ఆత్మీయ భరోసా ఇస్తున్నాడు బాబా.

సమయం 6:40. క్షేత్రదర్శిని వింటున్నారు. ఏ ఆలయమైనా సరే దాని వెనక భక్తుల నిస్వార్థ సేవ ఉంటుంది. ఆత్మకూరు సాయిబాబా ఆలయ అభివృద్ధిలో స్థానిక యువత పాత్ర ఎంతో కీలకం. యువతలో ఆధ్యాత్మిక భావన తక్కువ, వారు ఎక్కువగా స్నేహితులతో గడపడానికే ఇష్టపడతారు అన్న భావనను తప్పుగా నిరూపిస్తూ, ఆత్మకూరులోని యువత పండుగలు, విశేష దినాలలో అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, భజనలు ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక చింతనతో పాటు సామాజిక బాధ్యతను కూడా ఈ ఆలయ వేదికగా చాటుతున్నారు. బాబా చెప్పిన మానవతే మాధవుడు అనే సిద్ధాంతాన్ని ఆచరిస్తూ తోటివారికి సహాయం చేయాలి అనే భావనను ఇక్కడి యువత పాటిస్తున్నారు. భక్తితో పాటు సేవాభావాన్ని ఎంచుకున్న ఇక్కడి యువత అంకితభావం అందరికీ ఆదర్శనీయం.

ఆత్మకూరులో వెలిసిన శ్రీ సాయిబాబా ఆలయం విశేషాలు తెలుసుకుంటున్నాం క్షేత్రదర్శినిలో. రజత సింహాసనంపై చిన్మయానంద రూపుడై వెలిసి భక్తుల పాలిట కల్పవృక్షంగా వెలుగొందుతున్నాడు ఆత్మకూరులోని శ్రీ సాయినాథుడు. విద్యాబుద్ధులు కోరిన వారికి విఘ్నేశ్వరుడై, అభయం కోరిన వారికి హనుమంతుడై, దత్తాత్రేయ రూపుడై యద్భావం తద్భవతి అంటూ దర్శనమిచ్చి ఆదుకుంటున్న బాబా షోడశోపచార పూజలు కానీ అష్టాంగ యోగాలు కానీ అవసరం లేదు, ఎక్కడ నిజమైన భక్తి ఉంటుందో అక్కడ నేను కొలువుంటాను అన్నారు. సబ్కా మాలిక్ ఏక్, అంటే అందరి దేవుడు ఒక్కడే అని చాటిన సాయి తత్వాన్ని ఆచరించడమే బాబాకు ఇచ్చే నిజమైన గురుదక్షిణ. కులమతాలకు అతీతంగా అందరినీ ప్రేమించిన ఆ సాయినాథుని దివ్యసన్నిధి ఆత్మకూరు పట్టణానికి ఒక పెద్ద దీవెన. రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అంటూ నినదిస్తున్న భక్తుల కష్టాలను తొలగించే కల్పతరువుగా, భక్తుల పాలిట కామధేనువుగా వెలసిన ఈ మందిరాన్ని తప్పక దర్శించండి. బాబా చరణాలచెంత కష్టాలను సమర్పించి నిష్ఠతో ఆయనను వేడుకొని సుఖశాంతులతో వర్ధిల్లుదాం.

ప్రకృతి రమణీయ శోభితమై అలరారుతున్న ఆత్మకూరు శ్రీ శిరిడీ సాయిబాబా ఆలయం తప్పక దర్శించి తరించాల్సిన ప్రదేశం. ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో భక్తులకు కావలసిన సౌకర్యాలన్నీ అందుబాటులో ఉంటాయి. మహబూబ్నగర్ జిల్లా ఆత్మకూరులో అమరచింత రోడ్డులో వెలిసిన ఈ ఆలయానికి రోడ్డు మార్గంలో చేరుకోవడం చాలా సులభం. వీలు చేసుకుని కుటుంబంతో కలిసి ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించి బాబా కృపకు పాత్రలు కండి. త్వమేవ మాతశ్చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్య ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమదేవ దేవ. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఇది ఇవాళటి క్షేత్రదర్శిని.

0: మీరు విన్న ఆ పాట గాజుల కిష్టయ్య చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆత్రేయ గీతానికి సంగీతం కెవి మహదేవన్.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో 3 రోజుల సెమికాన్ ఇండియా 2026 సమావేశాలను ప్రారంభిస్తారు. ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా వేడుకలు నిర్వహిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. పాకిస్తాన్ చైనా సరిహద్దు సంయుక్త కమిషన్ పీసీబీజేసీను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈరోజు 3వ తుది టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 సమావేశాలను ప్రారంభిస్తారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. సిలికాన్ టు సిస్టమ్స్ బిల్డింగ్ ది ఎకోసిస్టమ్ అనే ఇతివృత్తంతో 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ రంగాలకు చెందిన భారతీయ అంతర్జాతీయ కంపెనీలు, విధానకర్తలు, మదుపర్లు, పరిశోధకులు, అంకుర పరిశ్రమలు, విద్యా సంస్థలు, విద్యార్థులు పాల్గొంటారు. కొత్తగా ఆవిర్భవిస్తున్న సాంకేతికతల్లో నాయకత్వ పాత్ర పోషించేందుకు భారత్ సంసిద్దంగా ఉండాలని ప్రధానమంత్రి అన్నారు. సెమీకండక్టర్ రంగం ముందంజ వేస్తూ ఎన్నో అవకాశాలను కల్పిస్తోందన్నారు. తాజా సాంకేతికతలను, పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగిన విధానాలు రూపొందించవలసిన అవసరం ఉందని మోదీ అన్నారు. ఈ రంగ అభివృద్దికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని, దీన్ని మరింత బలోపేతం చేసేందుకు తగిన సూచనలు చేయాలని పరిశ్రమ నేతలకు మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ చర్యలు ఈ రంగ అభివృద్దికి దోహదపడగలవన్న కంపెనీల సీఈఓలు భారత్ ఈ రంగం

0: లో సత్తా చాటగలదని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్లో విలీనమైన చారిత్రాత్మక రోజు. ఈ ఘట్టాన్ని స్మరించుకుంటూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఏటా సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఈ రోజు వేడుకలు జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం 2022 హైదరాబాద్ విమోచన దినోత్సవం పేరుతో అధికారిక కార్యక్రమాలను ప్రారంభించింది. అదే ఏడాది సెప్టెంబర్ 17 జరిగిన తొలి కార్యక్రమానికి అప్పటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2025 జరిగిన వేడుకల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఈ ఏడాది కూడా ఉత్సవాలకు పరేడ్ గ్రౌండ్ సిద్దమైంది. నేడు జరిగే ప్రధాన కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే మంత్రులు జి కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ప్రభుత్వ నాయకుడిగా ప్రజాసేవలో మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంలో బీజేపీ ఈ ఏడాది అక్టోబర్ 7 భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక మోదీ సొంత ఊరైన వడనగర్లో సేవా సంకల్ప్ కార్యక్రమ ప్రారంభంలో హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పాల్గొని వడునగర్ వారణాసి బైక్ ర్యాలీని ప్రారంభిస్తారు. ప్రజాసేవ పట్ల మోదీ నిబద్దత యువతను దేశ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇచ్చే ప్రోత్సాహాన్ని సేవా సంకల్ప్ అభియాన్ తెలియజేస్తుంది. మోదీ జన్మదినాన్ని బీజేపీ శ్రేణులు సేవా దివస్ గా పాటిస్తూ రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, పరిశుభ్రత, అంగన్వాడీ కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తున్నాయి. పాకిస్తాన్ చైనా సరిహద్దు సంయుక్త కమిషన్ పీసీబీజేసీను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అక్రమంగా తాను ఆక్రమించిన భూభాగాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారం పాక్కు ఎంతమాత్రం లేదని స్పష్టం చేసింది. పీసీబీజేసీకి సంబంధించి వెలువడుతున్న వార్తల గురించి తలెత్తిన ప్రశ్నలకు విదేశీ వ్యవహారాల కార్యదర్శి రణధీర్ జైస్వాల్ సమాధానమిస్తూ భారత్ వైఖరి సుస్పష్టమని చెప్పారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ భారత్లో అభిన్న అంగాలని పునరుద్ఘాటిస్తూ పాకిస్తాన్ చైనాల మధ్య సరిహద్దు అంటూ లేదన్నారు. 1963 చైనా పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందాన్ని భారత్ ఏనాడూ అంగీకరించలేదని, ఆ ఒప్పందానికి చట్టబద్దత లేదని భారత్ చెప్తూ వచ్చిందని గుర్తు చేశారు. భారత సార్వభౌమత్వానికి ఎదురయ్యే సవాళ్లను ఎంతమాత్రం సహించబోమని, తాను ఆక్రమించిన భూభాగాల నుంచి పాకిస్తాన్ తక్షణమే వైదొలగాలని భారత్ మరోసారి చెప్పింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ వేతన పరిమితి పెంపును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాజా నిర్ణయం వల్ల కొత్తగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులకు సామాజిక సంక్షేమ లబ్ది చేకూరుతుందన్నారు. ఈపీఎఫ్ఓ పథకానికి ప్రభుత్వం ఏటా 11,339 కోట్ల రూపాయలను వెచ్చిస్తుందన్నారు. విశ్వకర్మ జయంతి అయిన నేటి నుంచి సవరించిన సీలింగ్ అమల్లోకి వస్తుందని మంత్రి తెలిపారు.
1: कैबिनेट में हमारे देश भर में इंडस्ट्रीज में काम करने वाले जो कर्मचारी हैं उनके लिए एक बहुत बड़ा निर्णय लिया है. प्रोविडेंट फंड का जो नियम है उसमें अब तक 15,000 रुपीज की सीलिंग रहा करती थी. ये सीलिंग 2014 में तय की गई थी. इसको बढ़ाकर 25,000 रुपए पर मंथ सैलरी पे लेके आ गए. इससे करीब 51 लाख एम्प्लॉयज को इसका बेनिफिट मिलेगा.
0: పాకిస్తాన్కు చెందిన షెహజాద్ భట్టి నెట్వర్క్ను అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం యూఏపీఏ కింద ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయుధాలు, మాదక ద్రవ్యాల రవాణా, యువతను ఉగ్రవాదంలోకి పురిగొల్పడం వంటి అనేక అక్రమ చర్యలకు సంస్థ పాల్పడుతోందని తెలియజేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ గెజెట్ ప్రకటనను విడుదల చేసింది. భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈ సంస్థ విద్వేషపూరిత ప్రచురణలు సైతం చేసిందని, ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ అవలంబించాలన్న ప్రధానమంత్రి నిర్ణయానికి అనుగుణంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటన తెలిపింది. 2013 జెరోమ్ వ్యాలీ మావోయిస్టు దాడి కేసుకు సంబంధించి 10 మంది నిందితులకు మరణశిక్షను ఖరారు చేస్తూ ఛత్తీస్గఢ్ జగ్దల్పూర్లోని నేషనల్ ఇన్

0: ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నిందితులకు 30 రోజుల గడువునిచ్చింది. ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలో 2013 మే 25న మావోయిస్టులు చేసిన దాడిలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సహా 27 మంది చనిపోగా 35 మంది గాయాల పాలయ్యారు. సౌదీ అరేబియా మక్కాలో హౌతీ ఉగ్రవాదులు ద్రోణి దాడికి పాల్పడడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ముస్లింలకు అత్యంత పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రమైన మక్కాలో ఇటువంటి ఘటన జరగడాన్ని, సౌదీ ప్రజల ప్రాణాలకు వ్యవస్థలకు ముప్పు కలిగించే దాడులను భారత్ తీవ్రంగా పరిగణిస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ చెప్పారు. ఆ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు త్వరగా పునరుద్దరించబడాలని భారత్ ఆకాంక్షిస్తోందని చెప్పారు. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 7:30 ప్రారంభమయ్యే 3వ తుది T20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇప్పటికే 2-0తో భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. భారతీయ సినిమా రంగానికి అందించిన అద్వితీయ సేవలకు గుర్తింపుగా సీనియర్ నటుడు అనంతనాగ్కి 2024 సంవత్సరం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గుజరాత్ కేవాడియాలో ఈ నెల 22న జరిగే 72వ జాతీయ ఫిలిం అవార్డుల వేడుకల్లో భాగంగా అనంతనాగ్కు పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైనందుకు అనంతనాగ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. సహజమైన నటనకు, వైవిధ్యమైన పాత్ర పోషణకు అనంతనాగ్ పేరొందారని, దశాబ్దాల భారతీయ చలనచిత్ర రంగంపై ఆయన బలమైన ముద్ర వేశారని, ప్రతిష్టాత్మక ఫాల్కే అవార్డును పొందేందుకు సంపూర్ణ అర్హత కలవారని ప్రధానమంత్రి ప్రశంసలు తెలియజేశారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఆ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ కూడా అనంతనాగ్కు అభినందనలు తెలియజేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సీబీఎఫ్సీను పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 3 ఏళ్లపాటు కొనసాగే 18 సభ్యుల సీబీఎఫ్సీలో వినోద్ అనుపమ్, మనోజ్ జోషి, హన్స్రాజ్ హన్స్, ప్రీతి జింతా, సునీల్ శెట్టి, రూపాలి గంగులీ, ప్రియదర్శన్ తదితరులు సేవలందిస్తారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది. వాతావరణం. ఈరోజు బీహార్, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ ప్రాంతాలు, కేరళ, మాహే, తమిళనాడు, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియవచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది. ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో 3 రోజుల సెమికాన్ ఇండియా 2026 సమాపేశాలను ప్రారంభిస్తారు. ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా వేడుకలు నిర్వహిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 7:15 దాటి 30 సెకండ్లు. ఇది మన చట్టం. భూగర్భ జలవనరుల సంరక్షణ, ఈ అంశం గురించి తెలంగాణ రాష్ట గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పెరుమాళ్ల జ్యోతికుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్, భూగర్భ జల వనరులని ఎలా కాపాడుకోవాలి. ఈ అంశం గురించి తెలియజేయడానికి తెలంగాణ రాష్ట్ర గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పెరుమాళ్ల జ్యోతి కుమార్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి జ్యోతి కుమార్ గారు.
1: నమస్కారం సార్.
0: నీటి పరివాహక ప్రాంతంలోనే నాగరికత ఉద్భవించింది అంటుంటారు. అలాగే ఏ చోటైతే నీటి కొరత ఏర్పడుతుందో అక్కడ క్షామం తాండవిస్తుంది. మరి ఈ భూగర్భ జల వనరుల పట్ల ఎలాంటి అప్రమత్తత, ఎలాంటి జాగ్రత్త, ఎలాంటి విధి విధానాలు పాటించాలి?

0: అన్న విషయం గురించి తెలియజేస్తారా?
1: భూగర్భ జలాలు సాధారణంగా వర్షాపాతం ద్వారానే మనకు లభిస్తుంది. అందరూ ఏమనుకుంటారంటే, భూమిలో దేవుడు మనకు కల్పించిన ఒక జలనిధిలాగా భావిస్తుంటారు. కానీ ఆ జలనిధులు కూడా వర్షపాతం మీదన ఆధారపడుతూ, ఎంతైతే వర్షపాతం ఉన్నదో వాటితో పాటుగా భూమి పొరల్లోని శిలల వాటి నైజం మీద, వాటి గుణం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. నీరు లేకుండా ఏ జీవి కూడా లేదు. ప్రకృతి మనకిచ్చిన ఒక వరం, దాన్ని జాగ్రత్తగా పదిలంగా ఉపయోగించుకుంటే గడ్డి పరిస్థితులు రావు.
0: పెద్దలు చెప్తుంటారు, మట్టే దైవంరా, జలమే జీవంరా అని. నీటి వాడకం ఏ ఏ రంగాల్లో విరివిగా ఉంటుంది?
1: ఇప్పుడు ప్రస్తుతము మనిషి జనాభా పెరగడంతో పాటుగా, మనిషి అవసరాలు పెరగడంతో పాటుగా, ఒక రకంగా సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందాం కనుక, ఆ సాంకేతిక అభివృద్ధి కోసము ఈ నీరు అనేది ఎంతో ఉపయోగం. అది వర్షపు నీరు కావచ్చు, లేదా భూగర్భ జలం కావచ్చు. కానీ వర్షపు నీరు అనేది మనకు వాతావరణము సమతుల్యత పాటిస్తేనే మనకు వర్షాలు ప్రాథమికంగా మనకు అనుకూలంగా ఉంటాయి. కానీ భూగర్భ జలాలు పద్ధతి ప్రకారంగా వినియోగించుకుంటే అవి చాలా అమూల్యమైనవి. తెలంగాణ రాష్ట్రంలో కనుక పోల్చుకుంటే వ్యవసాయ రంగానికి అత్యధికంగా ఉపయోగించడం జరుగుతుంది. 6% మాత్రమే గృహ అవసరాల కోసము, 4% మాత్రము పారిశ్రామిక రంగం వైపు ఉపయోగించుకోవడం జరుగుతున్నది.
0: ఏ ఏ ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఈ భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయి, అడుగంటాయి అంటారు?
1: మా భూగర్భ జల శాఖ నుంచి మేము ప్రత్యేకంగా నిర్మించుకున్న పీజోమీటర్ వెల్స్ అంట వాటిని, వాస్తవానికి అయితే బోర్వెల్సే. దాదాపు 1900 పైచలకు పీజోమీటర్లు నిర్మించి దాన్ని ప్రతి నెల చివరి వారంలో ఆ రీడింగ్స్ నమోదు చేసుకుని ఏ ప్రాంతంలో ఏ రకంగా భూగర్భ జలాలు ఉన్నాయి అనే విషయాన్ని మేము ప్రజలకు, సంబంధిత శాఖలకు ప్రతి నెల చేరవేయడం జరుగుతున్నది. ఈ క్రమంలో సెంట్రల్ తెలంగాణ, హైదరాబాదు అయితే చెప్పాల్సిన పని లేదు, అత్యంత వినియోగ ఉండే ప్రాంతంలోకి వస్తున్నది హైదరాబాదు. ఈ హైదరాబాద్తో పాటుగా రంగారెడ్డి జిల్లా, భువనగిరి జిల్లా, సంగారెడ్డి, మెదక్, నల్గొండ, ఇలాగా ఈ సెంట్రల్ తెలంగాణ ఏ ప్రాంతమైతున్నదో, అంటే ఆ గోదావరికి ఇటు కృష్ణాకు మధ్య ప్రాంతంలో ఉన్న మా ఏరియా మొత్తం కూడా ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఏరియా అనేది మనకు ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా కనిపిస్తుంది. జియాలజికల్గా ఆలోచించినా కూడా ఇక్కడ అన్ని కఠిన శిలలు, తక్కువ లోతు వరకు మాత్రమే భూమిలోకి ఇంకిన నీరు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. సో కనుక ఈ నిల్వ ఉండే అవకాశం కూడా సుమారుగా 30 నుంచి 40 ఫీట్ల వరకు, 40 అడుగుల వరకు మాత్రమే ఎక్కువగా నిల్వ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 40 నుంచి 50 లేదా 150 200 ఫీట్ల వరకు కూడా రాతి పగుళ్ళు అనే ప్రాంతాలు ఉంటాయి, ఆ పగుళ్ళలో నిక్షిప్తమై ఉంటాయి.
0: జ్యోతికుమార్ గారు, మనం చూస్తుంటాము బోర్ని ఒకప్పుడు కొంతకాలం క్రితం, ఒక 2 దశాబ్దాల క్రితము 100 150 అడుగుల్లోనే, ఒక్కొక్కసారి 60 70 అడుగుల్లోనే నీటి ధార కానీ కనబడేది. ఇప్పుడు 1000 1500 2000 ఫీట్ల వరకు వెళ్ళిపోతున్నారు. మీరన్నట్టు ఈ ప్రాంతంలో హార్డ్ రాక్ ఉంది కాబట్టి ఎక్కువ దూరం నీటి నిల్వ ఉంచే అవకాశం లేనారు కాబట్టి, అయినప్పటికీ జనాలు విపరీతమైన లోతుకి ఈ బోర్డ్ రీల్ చేస్తుంటారు, ఇది ఎంతవరకు సమంజసం అంటారు?
1: ఇక్కడ మనము భూమికి కూడా కొంత నీటి మట్టం అనేది మెయింటైన్ చేయాలి. అది ఎలాగంటే, మనకు మాన్సూన్ సీజన్ అనేది, వర్షాకాలం అనేది జూన్లో ప్రారంభమై జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు మనకు 4 నెలలు కూడా వర్షాకాలము. ఈ వర్షాకాలం ముగిసిన తర్వాత నవంబర్ మాసాన్ని ఒక మనము క్రైటీరియాగా తీసుకుంటాం. వర్షాకాలం వచ్చిన తర్వాత భూమిలో ఎంత మేరకు భూగర్భ జలాలు నిల్వ చేరుకున్నాయని, అక్కడ మనకు కంపల్సరీగా 3 మీటర్ల లోతులో, అంటే 10 ఫీట్ల లోతులోనే ఉండాలి నవంబర్ మాసం, వర్షాకాలం అయిపోయినాక. ఆ తర్వాత మనం టోటల్గా వర్షాకాలము, వర్షాలు వెనక్కి వెళ్ళిపోతాయి గనక, నవంబర్ తర్వాత మొత్తం కూడా భూగర్భ జలాల మీదనే ఆధారపడి ఉంటాం. అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఇదంతా కూడా అడపదడప వర్షాలు వచ్చేదే తప్ప సమృద్ధిగా వర్షాలు రావు గనక మొత్తము భూగర్భ జలాలు

0: పైన ఆధారపడి ఉంటాం గనక మే మాసంలో ఖచ్చితంగా 5 మీటర్లు అంటే 15 ఫీట్లు ఉండాలి. ఇది ఆరోగ్యకరమైన నీటి మట్టాలు. కానీ మనమేం చేస్తున్నాము, ఎంత వర్షం వచ్చినా కూడా, ఎంత వర్షం ద్వారా నీరు వచ్చినా కూడా ఆ వర్షాకాలంలో మనం చాలా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవి దాదాపుగా మనము మార్చి నెలలో మేము చూసుకున్న డేటా ప్రకారంగా 7 మీటర్ల పైన ఉన్నది. అంటే 5 మీటర్లు ఉండాల్సిన దానికి 7 మీటర్లు, 2 మీటర్లు మనము అత్యధికంగా వినియోగించాము. ఓవర్ యూసేజ్ జరుగుతూనే ఉంది. ఎప్పటి నుంచి? డిసెంబర్ మాసం నుంచి దాని మీద డిపెండ్ అయిపోతున్నాం. సో పైన ఈ భూగర్భ జలాలు కూడా ఎలా భూమిలోకి ఇంకిపోతాయనంటే, పైన మట్టి పొర ఉంటుంది. ఆ మట్టి పొర సుమారుగా 1.5 మీటర్ నుంచి 2 మీటర్ల వరకు ఉండొచ్చు. ఈ మట్టి పొర ఎంత ఎక్కువగా ఉంటే దాంట్లో బంక మట్టి కాకుండా ఇసుక లేదా మట్టి రెండు మిక్స్ అయి ఉన్న ప్రాంతము ఎంత ఎక్కువగా ఉంటే వర్షపు నీరు ఆగిపోయి భూమిలోకి నెమ్మదిగా ఇంకిపోతుంది. ఆ తర్వాత మనం ఇది మొరం అంటాం కదండి, మొరం లాంటి ప్రాంతము దాదాపు 2 మీటర్ల నుంచి 30 మీటర్లు 40 మీటర్ల వరకు అది ఉంటుంది. అది మనం జనరల్గా జియాలజికల్గా వెదరింగ్ పోర్షన్ అంటాం. ఈ వెదరింగ్ పోర్షన్లోనే ఎక్కువగా వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోయి ఆ ప్రాంతంలో నిల్వ ఉంటుంది. అది దాదాపు 30 నుంచి 40 మీటర్లు. ఆ తర్వాత ఈ రాళ్ళన్నీ కూడా పగుళ్ళు, ఎక్కువ పగుళ్ళు ఉంటుంది. మనం అనుకున్నట్టు కొన్ని కొన్ని స్ట్రీమ్స్ మాదిరిగా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అక్కడ ఇవి నిల్వ ఉంటాయి. అవి కూడా మ్యాక్సిమం ఎంతవరకు ఉంటాయంటే దాదాపు 200 ఫీట్లు 250 ఫీట్లు. ఇవి మనము భూగర్భ జలాల మీద ఎక్స్పెక్ట్ చేసే లోతు. కానీ మన డ్రిల్లింగ్ రిగ్ ఆపరేటర్సు వాళ్లకు సాంకేతిక విజ్ఞానం లేకపోవడం వలన, వాళ్ళు వాణిజ్యపరంగా ఆలోచించడం వలన వీటిని రాతి పొరల్లో ఒక భూగర్భ జలాల లభ్యత మీద అవగాహన లేకపోవడం వలన మనల్ని ముఖ్యంగా వినియోగదారులను చాలా నష్టానికి గురి చేస్తూ విపరీతమైన లోతుకు వెళ్ళిపోతున్నారు. ఇది నాన్ టెక్నికల్ ఇష్యూ, సాంకేతికానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు. వాళ్ళు చేయడం వలన మనము ఆర్థికంగా నష్టపోతున్నాము. ఇది ప్రకృతికి పర్యావరణానికి కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. కనుక మనము ఎంత ఎక్కువ లోతు వెళ్ళినా కూడా 300 ఫీట్ల కంటే ఎక్కువ మాత్రం వెళ్ళకూడదు. ఆ తర్వాత దొరికేదంతా మనం రిగ్ ఆపరేటర్స్ మనం మభ్యపెడుతున్న లోతు మాత్రమే తప్ప వేరొకటి కాదండి.
1: జ్యోతి కుమార్ గారు, ఈ బోరు వేసేటప్పుడు ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి?
0: వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్, ఇది 2002లోనే ఆర్డినెన్స్ ప్రకారంగా వచ్చి దాన్ని 2004 నుంచి ఒక రూల్స్ క్రియేట్ చేసి అవి దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. సెక్షన్ 14 ప్రకారంగా 200 గజాలకు ఆ పైన ఉన్న ప్రతి గృహ సముదాయం కానీ, పారిశ్రామిక సముదాయం కానీ, ఖాళీ ప్రాంతం కానీ కంపల్సరీ కూడా వర్షపు నీటిని నిల్వ చేసే కట్టడాలు ఉండాలి అనేది చట్టం.
1: రెయిన్ వాటర్ హార్వెస్టింగ్
0: అనేది మ్యాండేటరీ. బోరు తవ్వుకోవడానికి పర్మిషన్ అనేది కూడా మ్యాండేటరీ ఈ చట్టం ప్రకారంగా. గృహాలలో వేసుకోవడానికి కూడా, ఇంటి అవసరాలకు వేసుకునే బోరుకు కూడా పర్మిషన్ అవసరము, పారిశ్రామిక రంగానికి పర్మిషన్ అవసరము, వ్యవసాయ రంగానికి పర్మిషన్ అవసరము, మైనింగ్ ప్రాజెక్టులకు, అంటే ఎవరెవరైతే భూగర్భ జలాలను వెలికి తీయాలనుకుంటున్నారో అందరూ కూడా పర్మిషన్ అనేది మ్యాండేటరీ. వ్యవసాయము గృహ అవసరాల కోసమైతే మాత్రము సంబంధిత తహసీల్దార్ గారికి అప్లై చేసుకుంటే అప్లికేషను మా జిల్లా స్థాయిలో ఉన్న భూగర్భ జలశాఖకు వెళ్తుంది. ఆ భూముల్లో లేదా గృహాలలో సర్వే చేసుకొని ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని అక్కడ బోరు ఫీజిబిలిటీ ఉన్నదా లేదా, ఒకవేళ ఫీజిబిలిటీ ఉంటే ఎంత లోతు వరకు మనము డెప్త్ రికమెండేషన్ ఇవ్వచ్చు, తద్వారా తహసీల్దార్ గారి నుంచి అనుమతి వస్తుంది. ఈ రెండు రంగాలు కాకుండా మిగతా ఏ రంగమైనా, అంటే పరిశ్రమలు కావచ్చు, లేకుంటే ప్రాజెక్టులు కావచ్చు, లేకుంటే కమర్షియల్ అయినా ఏవైనా కూడా డైరెక్ట్గా భూగర్భ జలశాఖకు అప్లై చేసుకోవాలి. దాన్ని మనము ఫీజిబిలిటీ వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. సో కనుక లోతు అనేది మనం ఖచ్చితంగా 300 ఫీట్లు మాత్రం దాటకూడదు.

దాటినా కూడా వృధా అవుతున్నది. పర్యావరణానికి పెద్ద దెబ్బ, అంత లోతు వెళ్లడం కూడా భూకంపాలను మనము ఆహ్వానించినట్టే అవుతున్నది. ఎన్ని రంధ్రాలు మనం చేస్తున్నామో అంత పర్యావరణ

0: కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా?
1: రిగ్ ఆపరేటర్స్, రిగ్లు మనకు 4-5 రకాలు ఉన్నాయి. వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో మనకు కనిపించే రిగ్లు ఉన్నవి డిటిహెచ్ రిగ్స్. డ్రిల్లింగ్ ఆపరేటర్స్ మొత్తం కూడా మన భూగర్భ జలశాఖ వద్దనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి 10,000 రూపాయల రుసుము ఉంటుంది. అది కూడా 2 సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఎవరైతే భూగర్భ జలశాఖ వద్ద రిజిస్ట్రేషన్ లేకుండా రిగ్ ఆపరేట్ చేస్తున్నారో వారికి సుమారుగా 5,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పెనాల్టీ విధించే అవకాశం ఉంటుంది.
0: జ్యోతి కుమార్ గారు, ఆన్లైన్ వెబ్సైట్ ఏదైనా ఉందా? ఉంటే ఎలా అప్రోచ్ కావాలి?
1: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దాని పరిధిలో దేశం మొత్తము, అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రభుత్వ శాఖలు కూడా ఆన్లైన్ పరిధిలోకి రావాల్సింది. ఆ ప్రకారంగానే మన రాష్ట్ర భూగర్భ జలశాఖ కూడా ఈ వాల్టా చట్టం పరిధిలో ఇచ్చే అనుమతులన్నీ కూడా ఆన్లైన్ సిస్టంలోకి తీసుకురావడం జరిగింది. అది gwrms.telangana.gov.in, దాని ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. అప్లికేషను ధర వ్యవసాయ రంగానికి గృహ అవసరాలకైతే 1,000 రూపాయలు ప్లస్ మరొక 100 రూపాయలు, ఇవి చలాన్ ద్వారా గవర్నమెంట్ హెడ్ ఆఫ్ అకౌంట్కు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పరిశ్రమలు లేదా వాణిజ్య రంగాలకైతే వాటి అప్లికేషన్ ధర 10,000 రూపాయలు ఉంటుంది. ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్ను మేము మా జిల్లాల వారీగా జియాలజిస్టులు, హైడ్రో జియాలజిస్టులు వీళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేషన్స్ చేసి ఫీజిబిలిటీ రిపోర్టును కూడా ఆన్లైన్లో పంపించడం జరుగుతున్నది. ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎవరైతే అప్లికేంట్ ఉన్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతున్నది. ఆ మొబైల్కే మనం రిజిస్ట్రేషన్ చేసుకొని దాని ద్వారా ఈ అప్లికేషన్ కూడా, ఫీజిబిలిటీ అప్లికేషన్ కూడా వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ సిస్టమ్ వలన ఎవరైతే బోర్ వేసుకోవాలంటున్నారో వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి ఈ పనులన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా వాళ్ళ మొబైల్లోకే పంపించడం జరుగుతుందండి.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు జ్యోతి కుమార్ గారు. నమస్కారం అండి.

మీరింతవరకు భూగర్భ జలవనరుల సంరక్షణ ఈ అంశం గురించి తెలంగాణ రాష్ట్ర గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పెరుమాళ్ల జ్యోతికుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:31 దాటి 20 సెకండ్లు. శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని వింటారు.

జనరంజనిలో మీరు కూడా మీకు నచ్చిన సినీ గీతాలు వినాలనుకుంటే, మీకు నచ్చిన పాట వివరాలను, మీ పేరును మా వాట్సాప్ నంబర్ 0402324085 మెసేజ్ చేయండి.

జనరంజనిలో ముందుగా పాటను కోరుతున్న శ్రోతలు మాధవి, ఆంజనేయులు, భూదాన్ పోచంపల్లి నుండి, దోర్నాల రేణుక, బాలాజీ బద్రి, సాయినగర్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి, వడ్లమాని రవికుమార్ ఆల్మస్గూడ నుండి, అంకుషాపురం నుండి, దోర్నాల సుదర్శన్ కుటుంబ

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని వింటున్నారు. జనరంజనిలో తర్వాత పాటను కోరిన శ్రోతలు కీసర ఔటర్ రింగ్ రోడ్డు నుండి బొబ్బూరి సదానందగౌడ్ సత్యమ్మ కుటుంబ సభ్యులు, అలాగే మాదాంశ సత్యనారాయణ కవిత భువనగిరి మండలం రాయగిరి నుండి, భువనగిరి అర్బన్ కాలనీ నుండి కవిత కల్పన కళ్యాణి క్రాంతి కుటుంబ సభ్యులు, మోరిపోలం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగాభావాని కుటుంబ సభ్యులు. వీరంతా కోరుతున్న పాట కృష్ణార్జునుల చిత్రం నుండి వేటూరి రచించిన గీతానికి సంగీతం సత్యం, పాడినవారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే. చిక్కుకున్నాడు.
2: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: జనరంజనిలో శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. నేను మీ ఆర్జే అనిత. జనరంజనిలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు పొద్దుటూరు కడప జిల్లా నుండి దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా, దుర్గానగర్ జియాగూడ నుండి గోగికార్ ఫ్యామిలీ నుండి ప్రేమ్ కుమార్ శ్రీలత కుటుంబ సభ్యులు, భూదాన్ పోచంపల్లి నుండి ఎల్లగందుల మార్కండేయ లక్ష్మి కుటుంబ సభ్యులు, అలాగే నార్కట్పల్లి మండలం నిమ్మోని గ్రామం నుండి పున్నా వెంకటేశం హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ వీరంతా కోరుతున్న పాట సొమ్మొకరిది సోకొకరిది చిత్రం నుండి ఎస్వీ బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన వేటూరి గీతానికి సంగీతం రాజన్ నాగేంద్ర.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: జనరంజని వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు శ్రీ హెచ్ విజయకుమార్ చందానగర్ నుండి, కృష్ణా జిల్లా పెడన నుండి అప్పలరాజు, భోగ మార్కండేయ అనిత భూదాన్ పోచంపల్లి నుండి, మమ్మ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్ ఉమ్మెడ నుండి, కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ కుటుంబ సభ్యులు, అలాగే కొత్తగూడెం నుండి లక్ష్మీదేవిపల్లి నుండి మారేబోయిన శ్రీనివాసరావు పద్మ, చౌటుప్పల్ నుండి హేమలత విశ్వనాథ్, ఎద్దుమైలారు నుండి బాలకృష్ణ శారద కుటుంబ సభ్యులు, అలాగే చోటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వీరంతా కోరుతున్న పాట అసెంబ్లీ రౌడీ చిత్రం నుండి రసరాజు రచించిన గీతానికి సంగీతం కెవి మహదేవన్, పాడినవారు కెజే యేసుదాస్ చిత్రం.

శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వాతావరణంలో మార్పులు, వైరల్ జ్వరాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు అనే అంశం గురించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ GHMC చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమర్ సింగ్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324085252, 2324085353, 2955059923 నంబర్లకు కాల్ చేసి వైరల్ జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చీఫ్ మెడికల్ ఆఫీసర్ GHMC డాక్టర్ అమర్ సింగ్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. జనరంజనిలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు అత్తాపూర్ నుండి కొంతం భాగ్యమ్మ నరేందర్రెడ్డి రాజలక్ష్మి, కట్లూరు నుండి సుధాకర్ రెడ్డి నిర్మల, వెల్లుల లక్ష్మారెడ్డి కాల నుండి జాప భూమేశ్వర్ భూలక్ష్మి కుటుంబ సభ్యులు, పుట్టపాక నుండి భవానీ వెంకట్, మహాదేవ్ మిథున్, ఎద్దుమైలారం నుండి దేవునూరు వీరయ్య యాదమ్మ, బిఎన్ రెడ్డి హైదరాబాద్ నుండి మౌనిక బాలు, వినయ్ కుమార్, వీరంతా కోరుతున్న పాట

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:15:30. శ్రోతలు లేఖలు, ఈమెయిల్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు జనరంజనిలో. ముందుగా గంగాధర్ శ్రీనివాస్ విలాస్ సాగర్ గ్రామం బోయిన్పల్లి మండల్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి వీరు కోరుతున్న పాట నారి నారి నడుమము రారి చిత్రం నుండి కెవి మహదేవన్ సంగీతం అందించిన ఆత్రేయ గీతానికి పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీలా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఈమెయిల్ లేఖల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు జనరంజనిలో. తర్వాత పాటను కోరుతున్న శ్రోత కరీంనగర్ అమ్మన్నగుడి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ విజయ అభినయ సాయి కిరణ్. శ్రోత కోరుతున్న పాట కిరాయి కోటిగాడు చిత్రం నుండి వేటూరి రచించిన గీతానికి సంగీతం చక్రవర్తి, పాడినవారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీలా.

0: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు జనరంజనిలో. జాప భూమేశ్వర్ వైదుర్తి నుండి

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందు నుండి భరత్లాల్ పరదేశి కోరుతున్న పాట. కెప్టెన్ కృష్ణ చిత్రం నుండి వేటూరి రచించిన గీతానికి సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల. మీకోసం ఈ పాట.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు.
1: తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: శ్రోతలు లేఖలు మెయిల్స్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు జనరంజనిలో. సీతామాలక్ష్మి చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు ఎస్ బిక్షపతి మేడ్చల్ జిల్లా సాయిబాబా కాలనీ నుండి కోరుతున్నారు. మీకోసం సీతామాలక్ష్మి చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో వాతావరణంలో మార్పులు, వైరల్ జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం గురించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ GHMC చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమర్ సింగ్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324-0852, 2324-0853, 2955-0923 నంబర్లకు కాల్ చేసి వైరల్ జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చీఫ్ మెడికల్ ఆఫీసర్ GHMC డాక్టర్ అమర్ సింగ్ గారితో నేరుగా మాట్లాడవచ్చు.

తర్వాత పాట కోసం రిక్వెస్ట్ పంపించిన శ్రోత హైదరాబాద్ సూరారం రాజీవ్ గృహకల్ప నుండి నరసింహాచారి, వీరు కోరుతున్న పాట ఖైదీ నంబర్ 786 చిత్రం నుండి గువ్వా గోరింకతో అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన గీతానికి రచన భువనచంద్ర, సంగీతం రాజ్కోటి. మీకోసం మీకిష్టమైన పాట.

కర్నూలు జిల్లా వెల్దుర్తి గ్రామం నుండి దుగ్గి ఈశ్వరయ్య కోరుతున్న పాట, అగ్నిపర్వతం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకీ బృందం పాడిన పాటకు సంగీతం చక్రవర్తి, రచన వేటూరి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 9:01. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి ప్రసారాలు విందాం. తిరిగి 10 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం ఎవర్గ్రీన్ హిట్స్ లో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్బంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలంగాణ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన దార్శనిక నాయకత్వంలో భారత్ మరింత వేగంగా అభివృద్ది వైపు సాగాలని, దేశ సేవలో మరెన్నేళ్లు కొనసాగాలని అన్నారు. 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్బంగా కూడా గవర్నర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈరోజు హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉపరాష్టపతి కేంద్ర సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ విమోచన కోసం ప్రాణాలర్పించిన అమరులు, పోరాట యోధులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం అసెంబ్లీ వద్ద బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావుతో కలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ సమైక్యతకు, అఖండ భారత నిర్మాణానికి పటేల్ అందించిన సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని కిషన్ రెడ్డి అన్నారు. రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో రాష్ట ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ముందుగా గన్ పార్క్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్లో జరుగుతున్న కార్యక్రమానికి చేరుకున్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్బంగా తెలంగాణ శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. సచివాలయంలో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మాసబ్ ట్యాంక్లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని స్పెషల్ కమిషనర్ ముకుందరెడ్డి ఎగురవేశారు. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ వేతన పరిమితి పెంపును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పాకిస్తాన్ చైనా సరిహద్దు సంయుక్త కమిషన్ పీసీబీజేసీను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అక్రమంగా తాను ఆక్రమించిన భూభాగాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారం పాక్కు ఎంతమాత్రం లేదని స్పష్టం చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సమయం 10:03:30. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ముందుగా పాటను కోరుతున్న శ్రోతలు మల్కాజ్గిరి ఔటర్ రింగ్ రోడ్ నుండి వనమా, శేఖర్, రేఖ, లిక్కి, అవియా కుటుంబ సభ్యులు బత్తిని రవి.

కుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం నుండి, హస్తినాపురం ఈస్ట్ నుండి కన్నగారి సత్యనారాయణ కుటుంబ సభ్యులు, భూదాన్ పోచంపల్లి నుండి ఇలగందుల పద్మశాలి సిద్ధులు, శారద కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న పాట బొమ్మరిల్లు చిత్రం నుండి మురళి, నవీన్, ప్రియా, ప్రకాష్ పాడిన పాట. మీ అందరి కోసం మీకు ఇష్టమైన పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నందిపేట నుండి వెంకటేష్, కమలా సతీష్ పెద్దాపురం నుండి, చోడవరపు నాగేశ్వరరావు రమాదేవి గీతానగర్ హైదరాబాద్ నుండి, సికింద్రాబాద్ చిలకలగూడ నుండి వరుణ్ తేజ్, యశ్వంత్, లోకేష్ కోరుతున్నారు మురారి చిత్రం నుండి పాట వినిపించగలరు అంటూ. అలాగే గోపికృష్ణన్, ఉమావతి, ఆదిభట్ల, ఇబ్రహీంపట్నం నుండి కోరుతున్నారు మా కోసం మంచి పాట అంటూ. తప్పకుండానండి, మీ అందరి కోసం మురారి చిత్రం నుండి ఈ పాట.

0: మురారి చిత్రం నుండి జిక్కి సునీత సంధ్య పాడిన పాట విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. నిజామాబాద్ నెహ్రూ పార్క్ నుండి అజీజ్ భాయ్, మతీన్ భాయ్, షేక్ చాంద్, ఫరూక్, సయీద్ ఖలీల్, ముబీన్ భాయ్, యాసీన్, మూసా కరీం, షేక్ సలీం కోరుతున్నారు. అలాగే మాకోసం కూడా మంచి పాట అంటూ జోగులాంబ గద్వాల జిల్లా నుండి కే ఆనందరావు, చాగపురం ప్రదీప్ కుమార్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మల్కాజ్గిరి నుండి రుద్రవెల్లి రమేష్ కుమార్, అనిత, భరత్ కుమార్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరూ కోరుతున్న పాట మిరాయి చిత్రం నుండి అర్మాన్ మాలిక్ పాడిన పాట.

0: అందరి కోసం కొన్ని ఎన్వెలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వెలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: అది యుగల గీతాల మాధుర్యం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

ఎవర్ గ్రీన్ హిట్స్ లో వర్షం చిత్రం నుండి పాట కోరుతున్న శ్రోతలు, ప్రవీణ్ చంద్రకళ, శ్రీనిధి, శ్రీజాన్ ఎక్కడి నుండో రాయలేదు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి బండారు త్రిమూర్తుల్ గుప్తా, నాగలక్ష్మి కుటుంబ సభ్యులు, మౌనిక, బాలు, వినయ్ కుమార్, బిఎన్ రెడ్డి హైదరాబాద్ నుండి, గజ్వేల్ నుండి షేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్చరణ్, సిహెచ్ హనుమంతరావు, పాపిరెడ్డి కాలనీ నుండి, కాజాగూడ నుండి కేవీ సత్యనారాయణ, ప్రణతి, ధనుష్, హారిక, వీరందరూ కోరుతున్న పాట వర్షం చిత్రం నుండి అద్నాన్ సమి, సునీతారావు పాడిన పాట.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, అంబర్పేట నుండి గుండు అంబదాస్ లావణ్య కుటుంబ సభ్యులు, పద్మ శ్రీనివాస్ అడ్డగుట్ట నుండి, వెంకటేష్ వరలక్ష్మి వైభవ్ చిన్మయ్ భాగ్యమ్మ సనత్ నగర్ నుండి, జమత్పూర్ నుండి సాయిబాబా అశ్రిత్ ఆస్మిత్ ఆరాధ్య సికింద్రాబాద్ నుండి కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం నుండి కార్తీక్ కారుణ్య మాలతి హరిణి పాడిన పాట. క్షమించాలి, శంకర్ దాదా ఎంబీబీఎస్ నుండి మెగాస్టార్ చిరంజీవి కేకే పాడిన పాట.
3: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: ఏమైందన్నా?
1: ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని, కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

దేని మీద ఆశపడే నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది.

0: ఏమైంది?
1: తర్వాత తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరత.

స్వరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు మోత శ్రీనివాస్, పద్మ కుటుంబ సభ్యులు ఓల్డ్ బజార్ కరీంనగర్ నుండి, భూదాన్ పోచంపల్లి మాధవరెడ్డి చౌరస్తా నుండి భవన్ల రాజు, మమత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే చౌటుపల్లి నుండి గుండు రాజు, అనూష కుటుంబ సభ్యులు, భువనగిరి అర్బన్ కాలనీ నుండి యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్ వీరంతా కోరుతున్న పాట సుభాష్ చంద్రబోస్ చిత్రం నుండి. మీ అందరి కోసం మీకు ఇష్టమైన పాట.

శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో వాతావరణంలో మార్పులు, వైరల్ జ్వరాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు అనే అంశం గురించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ GHMC చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమర్ సింగ్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324-0852, 2324-0853, 2955-0923 నంబర్లకు కాల్ చేసి వైరల్ జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చీఫ్ మెడికల్ ఆఫీసర్ GHMC డాక్టర్ అమర్ సింగ్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ సుభాష్ నగర్ నుంచి అరుణ, అభిలాష్ శర్మ, చంద్రశేఖర్ శర్మ, ఆకాష్ శర్మ, మలక్పేట నుండి శ్రీనివాస్, మమత, భువన, వేదాంశి, శ్రీను, వేణు, రావూర్ నుండి, నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, ఓల్డ్ ఆల్వాల్ నుండి కొండ, పవన్ కుమార్ వీరంతా కోరుతున్న పాట హనుమాన్ చిత్రం నుండి గౌరా హరి పాడిన పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు జాన్గంపేట నుండి ఎం శ్యామ్లాల్ జగన్మోహన్, గంగు మహీందర్ నాగలక్ష్మి కుటుంబ సభ్యులు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట నుండి కీర్తి రాజ్కుమార్, సరోజా కుటుంబ సభ్యులు నిజామాబాద్, ఆదర్శ్ నగర్ నుండి ధనరాజ్ సునీత, ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుండి ఏకలవ్యనగర్ రంగారెడ్డి జిల్లా నుండి బిజిలి వెంకటేష్ శ్యామ్లా కుటుంబ సభ్యులు, వీరంతా కోరుతున్న పాట సైనికుడు చిత్రం నుండి కార్తీక్ కారుణ్య, మాలతి హరిణి పాడిన పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు ములకలపల్లి నుండి రవళి, నాగ, నిర్వాన్, నితీష్ కుటుంబ సభ్యులు, అలాగే తుకారాం గేట్ నుండి పల్లవి, గోపినాథ్, షాపల్లి నుండి చింత శ్రీనివాస్, నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమా, మేడ్చల్ జిల్లా నుండి నరసింహమూర్తి, రేవతి కుటుంబ సభ్యులు, నిజామాబాద్ నుండి మురహరి, యశోద, జానకి, రాజ్, వీరంతా కోరుతున్న పాట రేసుగుర్రం చిత్రం నుండి. మీ అందరి కోసం మీకు నచ్చిన పాట.

ఎవర్గ్రీన్ హిట్స్లో చివరగా జబ్లిక్పల్లి నుండి చిక్కి చక్రపాణి చందన, అలాగే కర్ణాటక చిన్న తిరుపతి నుండి ప్రకాశ్ శ్యామల, అశ్విని, రమేష్ కుటుంబ సభ్యులు, నోముల భాగ్యమ్మ, వెంకటేష్ పార్సిగుట్ట సికింద్రాబాద్ నుండి, లక్ష్మీరమణ ఓల్డ్ అల్వాల్ నుండి, కేపీహెచ్పీ నుండి రాము, వీరంతా కోరుతున్న పాట దువ్వాడ జగన్నాథన్ చిత్రం నుండి ఈ పాట మీ అందరి కోసం.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు కదా, తర్వాత కార్యక్రమం గుర్తుకొస్తున్నాయితో మన పద్మిని రెడీగా ఉన్నారు. మరి నేను మీ అనిత సైనింగ్ ఆఫ్. సమయం 11 గంటలకు కావస్తోంది, వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:02 దాటి 50 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. ఈరోజు ఎవరిని గుర్తు చేసుకోబోతున్నామని ఎదురు చూస్తున్నారా? ఎస్, పాటకు ప్రాణం పోసిన పదకల్ప వృక్షం, వేల పాటల విశ్వరూపుడు వేటూరి, సుందర పాటల మూర్తి మన వేటూరి సుందరామూర్తి. బహుశా వారి పాట చెవినపడని రోజు ఉండదేమో కదా. మరి తెలుగు పాటల తోటలో కొమ్మ కొమ్మకో పదాల పారిజాతాలను పూయించిన తోటమాలి శ్రీ వేటూరి సుందరామూర్తి గారు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: గుర్తుకొస్తున్నా వింటున్నారు. 10 నిమిషాల్లో పాట రాసేసి 10 కాలాల పాటు గుర్తుపెట్టుకునేలా చేయగల సినీ కవి వేటూరి.

రాసిన కొన్ని నవరసాల సినీ పాటల పూదోటలో వీరిద్దాం ఈరోజు మన గుర్తుకొస్తున్నాయిలో. ఆ అభినవ శ్రీనాథుణ్ణి ఆత్మీయంగా గుర్తు చేసుకుందాం. ముందుగా వారు రాసిన పాటల్లో వారికెంతో ఇష్టమైన పాటతో మన గుర్తుకొస్తున్నాయి ప్రారంభం చేసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

నిజంగానే కుసుమాంజలి సమర్పిస్తున్నట్టే ఉంటుంది ఆ పాట వింటే. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, వేటూరి సుందరామూర్తి గారిని గుర్తు చేసుకుంటున్నాం. జంట కవులైన తిరుపతి వెంకట కవులు, దైతా గోపాలం గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, మల్లాది గారు లాంటి గొప్ప కవుల వద్ద శిష్యరికం చేసి తొలినాళ్లలో పాత్రికేయునుగా పనిచేశారు వేటూరి గారు. ఇక కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ఒక సీత కథ, ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. వేటూరి శకానికి నాంది పలికిన రెండు చిత్రాలను చెప్పుకోవచ్చు, భక్త కన్నప్ప, సిరిసిరిమువ్వ. వేటూరు గారికి ఎంతో ప్రియమైన కవి శ్రీనాథుడు రాసిన హరవిలాసంలో కిరాతార్జునీయ ఘట్టాన్ని స్ఫూర్తిగా తీసుకుని భక్త కన్నప్పలో కిరాతార్జునీయ గేయ కావ్యం రాశారట. ఒక విషయం చెప్పాలి ఇక్కడ, ముందుగా 45 పేజీలు వచ్చిందిట ఆ గేయ కావ్యం. దాన్ని 7 నిమిషాల పాటికి కుదించి పరవళ్ళు తొక్కించారు భక్త కన్నప్ప చిత్రంలో. అది విని పాండిత్యం కవిత్వం కలబోత

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. ముందుగా శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. గమనించగలరు, ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ముందుగా చెప్పినట్టు కాకుండా మోకాళ్ల నొప్పి, నడున్నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీ సందేహాలకు తెలుసుకోవడానికి, నివృత్తి చేసుకోవడానికి ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 0402-3240852, 2-3240853, 2955-59923. మర్చిపోకండి, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. గుర్తుకొస్తున్నాయి
2: గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. స్టూడియోలో సమయం 11:00.

గంటల 14:35 దాటి 35 సెకండ్లు. ఇందాకలు విన్న పాట అబ్బా ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. విశ్వనాథ్ గారిని గురు సమానంగా చెప్పుకునేవారు వేటూరి గారు. వారితో ఉన్న అనుబంధం చెప్పలేనిది. ఎన్నో అణిముత్యాలాంటి పాటలు అందించారు విశ్వనాథ్ గారు, కెవి మహాదేవన్ గారు, వేటూరి. ఈ త్రయంలో వచ్చిన పాటలు అసలు 70-80ల్లో అయితే ఎవర్గ్రీన్ హిట్స్ అనే చెప్పాలి. ఇందాకలు మనం విన్న పాట కూడా వేటూరి గారికి ఎంతో ఇష్టమైన పాటల్లో ఒకటి. ఎంత బాగుంటుంది కదా సాహిత్యం, పలకమన్న పలకది పంచదార చిలక, ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో, నిదురించే పెదవిలో పదముంది పాడుకో అంటూ వేటూరు గారు రాసిన ఆ పాటకి ముగ్ధులైపోయారు ప్రేక్షకులు. తర్వాత కొన్ని వేల పాటలు, 10 కాలాల పాటు గుర్తుండిపోయే పాటలు రాసిన అక్షర మహర్షి వేటూరి.

0: వేటూరి అక్షరాల్లో పూచిన అమృత పారిజాతం ఈ మానస వీణా మధుగీతం అనే పాట. భావరాగ సమ్మేళనం ఈ గీతం కదా. కురిసేదాకా అనుకోలేదు శ్రావణమేఘమని. ఎంత నిగూఢమైన సాహిత్యం! వారు రాసిన అమృతధారలాంటి మాటల్ని ఒడిసిపట్టి తేనెలాంటి తీయని రాగమాలిక స్వరపరిచారు రాజన్నాగేంద్రద్వయం. ఉత్తమ రచయితగా తొలి నంది పురస్కారాన్ని అందుకున్నారు వేటూరి గారు ఈ పాటకి.
1: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
5: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు స్టూడియోల సమయం 11:23 అవుతోంది. అసలు అలాంటి మంచి మంచి పాటలు వింటూ ఉంటే సమయం ఎవరికి గుర్తొస్తుంది చెప్పండి. కానీ సమయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలుగు సినిమా పాటకి 2-3 దశాబ్దాల పాటు కొత్త అందాన్ని వడిని ఒరవడిని సృష్టించారు వేటూరి. ఒకరోజు విజయ గార్డెన్స్లో శంకరాభరణం షూటింగ్ అవుతుందట. రికార్డింగ్కి ఆత్రేయ గారు వచ్చి పాట విని, ఏంటయ్యా అలా రాశావు, పాడేవాడి ప్రాణం పోతుంది అన్నారట. నిజంగానే సినిమాలో ఆ పాట పాడే పాత్రకి ముగింపు ఈ పాటే గురువుగారు అంటూ నవ్వేశారట వేటూరి గారు. ఇలాంటి పాటలు రాయడం కన్నా ఇంకేమి సేవ ఉంటుంది నాకు అంటూ ఆశీర్వదించమని అడిగారట ఆత్రేయ గారిని. నిజంగానే ఏమివ్వగలం అలాంటి పాటల నిధిని మనకిచ్చినందుకు. తెలుగు సినిమాకి స్వరాభరణంగా మకుటాయమానంగా నిలిచిన శంకరాభరణం చిత్రంలో ఆ పాట మనందరికోసం.

నిజంగా మన అదృష్టం దొరకనా ఇటువంటి సేవ. ఇలాంటి అద్భుతమైన పాటలు వింటున్నాం గుర్తుకొస్తున్నాయిలో మీ రేడియో నేస్తం పద్మినితో. సినిమాకి సందర్భానికి ఏ దర్శకుడికి ఏ స్థాయి సాహిత్యం కావాలో ఆ స్థాయి పాటలు ఇచ్చేవారట వేటూరి గారు. అదే ఆయన స్పెషాలిటీ కూడా. ఆయన వద్దకు వెళ్లి దర్శక నిర్మాతలు ఏ రసాన్ని పండించమంటే ఆ రసాన్ని ఎంత పాళ్లలో రంగరించమంటే అంతే పాళ్లలో కొలిచి మరీ రంగరించి వేష అనిపించుకున్నారు వేటూరి గారు. అందుకే వారు క్లాసిక్స్ రాసినా, అడవిరాముడు వేటగాడు లాంటి కమర్షియల్ సినిమాకి రాసినా పాటలు కాసుల వర్షం కురిపించాయి. కోటి రూపాయల పాట అంటూ జనం మెచ్చిన మాస్ గీతం ఆరేసుకోపోయి పారేసుకున్నాను. ఆ పాట కూడా వినేద్దామా?

0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. అసలు ఎంత కాంట్రాస్ట్, ఎంత వైవిధ్యం కదా. ఇంతకు ముందు విన్న పాట శంకరాభరణం పాటకు కూడా సంగీత దర్శకులు రాసిన రచయిత వేటూరి గారు, కెవి మహాదేవన్ గారు. ఈ పాట కూడా కెవి మహాదేవన్ గారు, వేటూరి గారే. కానీ ఎంత వైవిధ్యం! ఈ విషయమై ఒకసారి ఒక రిపోర్టర్ అడిగారట, గురుగారు మీరు క్లాసిక్స్ని మాస్ని ఎలా రాస్తారు అంటే, దేని సంచి దాందే నాయనా అంటూ నవ్వేశారట వేటూరి గారు.
1: గుర్తుకొస్తున్నాయి.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మోకాళ్ల నొప్పి, నడునొప్పికి కారణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0400 జత చేసి 2324085252, 2324085353, 2955092 ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మర్చిపోకండి, మోకాళ్ల నొప్పి, నడుము నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈరోజు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం 2:15 నుండి

0: గంటల వరకు మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
0: రచయిత వేటూరి సుందరామూర్తి గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఈనాటి మన గుర్తుకొస్తున్న కార్యక్రమంలో భక్తి రసాన్ని, కృష్ణతత్వాన్ని ఎంతో అందంగా వర్ణించారు ఒక పాటలో. అదే సాగర సంగమం చిత్రంలో వేవేలా గోపెమల. కన్నెతోడు లేనివాడే, కన్నెతోడు ఉన్నవాడే ఇంత అద్భుతంగా ప్రాసకట్టి అక్షరానికి అలంకరణ చేసి తెలుగు సినిమా పాటని పల్లకిలో ఊరేగించిన వేటూరి గారి కలం గురించి ఎంత చెప్పగలం? ఆ పాట వింటేనే మనసు సంతృప్తిగా ఉంటుంది. మరి వినేద్దామా ఆ పాటని?

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, వేటూరి సుందరామూర్తి గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఒకటి గమనించాలి మనం, జీవితంలో అన్ని దశలు గుర్తొస్తాయి వేటూరు గారి పాట వింటే. బాల్యం, యవ్వనం, ప్రేమ, విరహం, సాన్నిహిత్యం, సరసం, శృంగారం, వైరాగ్యం, ఇలా అన్నీ వినిపించే పాటే వేటూరి గారి పాట. అక్షరాల్లో ఒదిగిన అనురాగం, స్వరాల్లో పలికిన ప్రణయం, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సందర్భానికి భావానికి సరిపోయే ఎన్నో వేల పాటలు రాశారు వేటూరి. ముఖ్యంగా తెలుగు వాళ్ల ప్రతి అడుగులోని వారి పాటలు మనకి తోడుగా ఉన్నాయి. వేటూరి గారి పాట నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆలోచింపచేస్తుంది, పరవశింపచేస్తుంది. తెలుగు నుడికారానే కాదు, తెలుగు లోగిళ్లలో సంప్రదాయాన్ని, సందడిని కూడా పాటల్లో అందించారు. ఉదాహరణకి సీతారామయ్య గారి మనవరాలు చిత్రంలో ఈ పాట వినండి, ఎంత తెలుగుదనం, ఎంత శోభాయమానంగా ఉంటుంది ఈ పాట.

0: ఎందరో ఉద్దండులు ఉన్న పాట కదా, మహానుభావులు నటించిన పాట, పాడిన పాట. జిక్కీ గారి స్వరం ఎంత నాస్టాల్జిక్గా ఉంటుంది. అప్పట్లో సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో ఈ పాట వచ్చాక ఎందరో మళ్లీ షష్టిపూర్తి చేసుకోవాలి, ఆ షష్టిపూర్తి మహోత్సవాన్ని ఇంత వైభవంగా చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతో జరుపుకున్నారట. ఈ విషయం కూడా కొన్ని పత్రికల్లో వచ్చింది ఆ సమయంలో. ఇక మనం గమనిస్తే ఇచ్చిన ట్యూన్కి పాటలు రాయడంలో వేటూరు గారికి తిరుగులేదు. సంగీతంలో ప్రవేశం ఉండడం వల్ల కూడా వారికి ట్యూన్ ఇవ్వగానే అది ఏ రాగంలో ఉందో చూసుకుని ఆ రాగంలోని భావాన్ని చెప్తూ రాగం పేరు వచ్చేలా కూడా రాసేవారు వారు కొన్ని పాటల్ని. అందుకే మనం గమనిస్తే కొన్ని పాటల్లో రాగాల పేర్లు కూడా వినిపిస్తాయి. ఉదాహరణకి అన్వేషణలో కీరవాణి, ఆనందభైరవి సినిమాలో ఆనందభైరవి టైటిల్ సాంగ్, మేఘ సందేశంలో వచ్చిన పాడనావాణి కళ్యాణిగా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు నేను మీ రేడియో నిస్తం పద్మిని. స్టూడియోలో సమయం 11:47 అయిపోయింది. వేటూరి సుందరరామూర్తి గారిని గుర్తు చేసుకుంటున్నాం. సాహితీ సవ్యసాచి మన వేటూరి. వారి సినీ ప్రయాణంలో మరో మైలురాయి అని చెప్పాలంటే ప్రతిఘటన. కేవలం 15 నిమిషాల్లో ఆ పాట రాస్తే అంతే తక్కువ సమయంలో చక్రవర్తి గారు ట్యూన్ కట్టేశారట. ఇద్దరూ ఇద్దరే సమ ఉజ్జీలు. ఇక జానకమ్మ గానమైతే అజరామరం. నేను సంగీతం అందించిన 900 పైచిలకు చిత్రాలకి ఎక్కువ పాటలు రాసింది వేటూరు గారే అని చెప్పేవారు చక్రవర్తి గారు. నా సంగీతానికి ఆయన పాటలు నడిపిస్తే నా సంగీతం ఆయన పాటల్ని నడిపించింది అనేవారు చక్రవర్తి గారు. మరి వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ పాట మనందరి కోసం.
2: ఈ దుర్యోధన దుశ్శాసన దుర్

ఈ పాట లాంటి మరొక పాట ఇంకా లేదనే చెప్పాలి. అసలు ఈ పాట విన్నాక కళ్ళు చెమర్చని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. అంత గొప్పగా రాశారు, అంత గొప్పగా పాడారు, అంత గొప్పగా ట్యూన్ కట్టారు చక్రవర్తి గారు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు స్టూడియోల సమయం 11:52 దాటి 32 సెకండ్లు. శ్రీశ్రీ గారి తర్వాత జాతీయ పురస్కారం అందుకున్న మన సినీ కవి వేటూరు సుందరరామూర్తి గారు తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా ఇవ్వలేదనే అభ్యంతరంతో ఆ పురస్కారాన్ని తిరిగిచ్చేశారట. ఇది కేవలం ఒక పురస్కారాన్ని తిరస్కరించడం కాదు, తన భాష పట్ల వేటూరు గారు చూపిన ఆత్మగౌరవం అనేవారు. మాతృదేవభవలో రాలిపోయే పువ్వు అనే పాటకు, జీవిత సత్యాలకు అక్షర నీరాజనం, అసలు ఆ పాట ఎంత అద్భుతంగా రాశారు, కర్మ సిద్ధాంతాన్ని సులువుగా అర్థమయ్యేలా చెప్పిన ఆ పాట మనందరికోసం.

ఎంతో పరిపక్వత ఉన్న సాహిత్యం అది. వేటూరి చేసిన సాహిత్య సేవ అద్వితీయమనే చెప్పాలి. కాదేది పాటకు అనర్హను చాటిన గేయ రచయిత మన వేటూరి సుందరమూర్తి గారు. సందులు, సమాసాలు, యతులు, గణాలు, ఛందస్సు ఇవన్నీ కూడా ఆయన పాటల్లో అందరికీ అర్థమయ్యేలా పాదాల్లో ఒదిగిపోతాయి. అక్షరం ఆయన లక్షణం. వేటూరు గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పాట నా ప్రాణం, పాటలేనిదే నేను లేను. పాట నా వృత్తి, ప్రవృత్తి. నేను పాటలు రాయడం తప్ప మరేమీ చేయలేను అని ఎంతో ఆర్తిగా చెప్పేవారు వేటూరు సుందరమూర్తి గారు. తెలుగు మట్టి వాసన్ను, జానపద జీవన సౌందర్యాన్ని కలిపి ఆయన సినిమా పాటకు ఒక కొత్త భావాన్ని కల్పించారు. తెలుగు సినిమాకి దొరికిన కోహినూర్ వజ్రం పాటల నిధి వేటూరు సుందరమూర్తి గారు. వారిని ఆత్మీయంగా గుర్తు చేసుకున్నాం కొన్ని పాటలతో.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:01 దాటి 14 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో మీకు ఒక కథ చెప్తాను. అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక నది. ఒకప్పుడు బాగా పారే మంచినీటి నది అది. ఆ ఊరికి నీరందించిన వనరు కూడా. కానీ కొన్నాళ్ల క్రితం ఆ నది మొత్తం ప్లాస్టిక్ మయమైపోయింది. ఎంతగా అంటే నీరు కనిపించకుండా కేవలం ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపిస్తూ దుర్గంధం భరించలేనంత, అంటే అంత చెడ్డ వాసన వచ్చేంతలా. ఇటీవలే ఆ ఊరి కథ మారిపోయింది. ఒక యువకెరటం చేసిన మహోన్నత పనితో ప్రపంచమంతా ఆ ఊరు వైపు చూస్తున్నారు. ఇంతకీ ఏంటా ఊరు, ఎవరు ఆ యువకెరటం, చెప్పుకుందాం.

అదరని దదరని ప్రవృత్తి ఒదగని మదగజమే మహర్షి.

0: మహర్షి సినిమాకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట విన్నారు. సంగీతం మాస్టర్ ఇళయరాజా, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మోకాళ్ల నొప్పి, నడుము నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0400 జతచేసి 2324085 2 2 3 5 5 0 9 2 3. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మర్చిపోకండి, మోకాళ్ల నొప్పి, నడుము నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్, హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. స్టూడియోల సమయం 12:09 దాటి 25 సెకండ్లు. మరి ఇంతకీ ఏంటి ఆ ఊరు, ఎవరా యువ కిరటం, ఎవరా యూత్ ఐకాన్, ఎవరి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం చైతన్య స్ఫూర్తిలో చెప్తానన్నాను కదా. ఆ కథ ఏంటంటే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బియానా ఊరు అనే ఊరికి చెందిన సురేంద్ర సింగ్ చౌదరి. ఆ అబ్బాయినే బిట్టు అని కూడా పిలుస్తారు. ఈ అబ్బాయి 20 ఏళ్ల బీఎస్సీ విద్యార్థి. వారి ఊర్లో ప్రవహించే అజ్నార్ నది దారుణమైన పరిస్థితిని చూసి చలించిపోయాడు. ఆ నది ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇంటి చెత్త, నాచు, విషపూరిత వ్యర్థాల్లో నిండిపోయి ఒక పెద్ద డంపింగ్ యార్డ్లా మారిపోయింది. ఇంతకీ

ఇదంతా చేసింది ఎవరంటే ఆ ఊరివాళ్లే. తన ఊరి వారిని ఏమీ నిందించలేక ఆ ఊరి నదిని తానే బాగుచేయాలని సంకల్పించాడు ఈ సురేంద్ర సింగ్ చౌదరి. ఎప్పుడు 2026 జనవరి నెలలో ఆ అబ్బాయి అలా సంకల్పించాడు. ఈ విషయం చెప్తే ఊర్లో వాళ్ళందరూ నువ్వేం చేయగలవు అంటూ హేళన చేసి నవ్వారట. కానీ ఆ అబ్బాయి ఊరుకున్నాడా? ఎటువంటి సహాయం లేకుండా ఒక్కడే ఒక కలుషితమైన నదిని పూర్తిగా శుభ్రం చేసి ప్రపంచ వ్యాప్తంగా అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. మరి ఏంటి ఆ విషయాలని చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఈ చిత్రానికి తోషి ప్రియ ఆలపించిన పాట విన్నారు. సంగీతం యువన్ శంకర్ రాజా. స్టూడియో క్లాక్ల సమయం 12:15 దాటి 28 సెకండ్లు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మోకాళ్ల నొప్పి, నడుం నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0400 జత చేసి 2324085 2 2 3 2 4 0 8 5 3 2 9 5 5 0 9 2 3 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మర్చిపోకండి, మోకాళ్ల నొప్పి, నడుం నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మన ఆకాశవాణి వివిధ భారతిలో. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. సురేంద్ర సింగ్ చౌదరి ఒక యూత్ ఐకాన్, ఏ విధంగా స్ఫూర్తిదాతగా నిలిచారు ఆ విషయాలని మాట్లాడుకుంటున్నాం. మరి ఇంతకీ ఏం చేశారు ఈ సురేంద్ర? నదిని శుభ్రం చేద్దామని అనుకున్నారు. మొదట్లోని తొలి 2-3 రోజుల్లో ఇద్దరు స్నేహితులు సహాయం చేస్తామని వచ్చారట సురేంద్రతో పాటు. కానీ ఆ కంపు భరించలేక, ఆ దుర్వాసన భరించలేక మా వల్ల కాదు అని వెళ్ళిపోయారట. ఇక సురేంద్ర ఒక్కడే స్వయంగా రంగంలోకి దిగాడు. ఎటువంటి రక్షణ లేకుండా కనీసం చేతులకి గ్లౌజులు, కాళ్లకి గంబూట్లు వంటి ప్రాథమిక రక్షణ కూడా లేకుండా ఆయన మురికి నీటిలో దిగిపోయాడు. ఏం జరుగుతుంది అంత మురికి నీటిలో దిగక? ఏం జరుగుంటుంది? మరి ఆ విషయాలన్నీ చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గోదావరి చిత్రానికి శంకర్ మహాదేవన్ చిత్రాలు పించిన పాట విన్నారు. సంగీతం కెఎం రాధాకృష్ణన్. గెలుపు ఏ గెలుపైనా అంత సులువుగా వచ్చేదేం కాదు. మరి సురేంద్ర సింగ్ చౌదరి ఏం చేశారు? ఎటువంటి రక్షణ లేకుండా మురికి నీటిలోకి దిగిపోయారు. గంటల తరబడి కలుషిత నీటిలో పనిచేయడం వల్ల చర్మవ్యాధులు, ఇన్ఫెక్షన్స్, జ్వరాలు వచ్చేశాయి. ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. అయినా సరే ఆయన తను చేస్తున్న పనిని ఆపలేదు. ఇంకో విషయం ఏంటంటే, వారికి ఈత రాదు, వారి దగ్గర డబ్బులు లేకపోయినా దాచుకున్న డబ్బులతో కావలసిన బూట్లని, గ్లౌస్ని కొనుక్కున్నారట. అన్నీ తట్టుకుని సురేంద్ర ఒంటరిగా చెత్తెరడం ప్రారంభించినప్పుడు ఆ చుట్టుపక్కల వెళ్లేవాళ్లందరూ పిచ్చోడు అని చూసి ఎగతాళి చేశారట. కానీ వారు ఎక్కడ వెనక్కి తగ్గలేదు. తాను ప్రతిరోజు పడుతున్న శ్రమను, ఆ నది రూపురేఖలు మారుతున్న విధానాన్ని బిఫోర్ ఆఫ్టర్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలెట్టారు. అది చూసి అందరూ అవాక్కయ్యారు. తర్వాత ఏం జరిగింది చెప్తాను.

రాజన్న చిత్రానికి మాళవిక ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటలో అవనిలాగే మనం చెప్పుకుంటున్న స్ఫూర్తిదాత కథలో ఈ సురేంద్ర సింగ్ చౌదరి తన ఊరిలో ఉన్న నది కోసం, ఇందాక చెప్పాను కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు. అది చూసి అందరూ అవాక్కయ్యారు. ఒక సాధారణ యువకుడు కొండలా పేరుకుపోయిన చెత్తను ఒంటరిగా తొలగించడం చూసి ఆశ్చర్యపోయారు. అంతేకాదు, సురేంద్ర అంకిత భావానికి ముగ్ధులై నెదర్లాండ్స్కి చెందిన ఒక అంతర్జాతీయ పర్యావరణ సంస్థ ఉద్యోగ అవకాశం కూడా ఇచ్చారట. ప్రస్తుతం సురేంద్ర తన ప్రచారాన్ని మరింతగా విస్తరించారు. కేవలం మధ్యప్రదేశ్కే పరిమితం కాకుండా బెంగళూరు వంటి నగరాలకు కూడా ప్రయాణిస్తూ అడవులను, జలవనరులను శుభ్రపరిచే కార్యక్రమంలో ఉన్నారు. ముఖ్యంగా మనం ఒకటి గమనించాలి, మురికి కూపంగా మారిన నదిని కేవలం తన సంకల్పంతో, తన చేతులతో స్వచ్ఛమైన నీటి ప్రవాహంగా మార్చి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు సురేంద్ర. ఒక మార్పు కోసం పెద్ద మొత్తంలో నిధులు లేదా వందల మంది మనుషులు అవసరం లేదు. కేవలం దృఢమైన సంకల్పంతో అడుగు ముందుకు వేస్తే చాలని సురేంద్ర సింగ్ చౌదరి నిరూపిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. నిజమే కదా, మనం మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత, మన ధర్మం కూడా. పర్యావరణాన్ని రక్షిద్దాం, ఆరోగ్యంగా ఉందాం.

0: భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరచ్చొచ్చిన ముఖ్యాంశాలు. న్యూఢిల్లీ యశోభూమిలో 2026 సెమికాన్

0: సమగ్రతకు నిదర్శనమని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్బంగా రాష్టపతి, ఉపరాష్టపతి, పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ప్రారంభమయ్యే మూడవ తుది టీ20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు న్యూఢిల్లీ యశోభూమిలో 2026 సెమికాన్ ఇండియా సమాపేశాలను ప్రారంభించారు. మూడు రోజుల పాటు కొనసాగే సమాపేశాల్లో సెమికాన్ రంగంలో సహకార పెంపు, పెట్టుబడులు, సృజన, నైపుణ్యాభివృద్ది తదితర అంశాలను చర్చిస్తారు. సమాపేశాన్నుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది సాధిస్తుండటంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. సంపూర్ణంగా అభివృద్ది చెందిన దేశ నిర్మాణం కోసం నేడు ప్రతి పౌరుడు పాటుపడుతున్నాడని చెప్పారు. సెమీకండక్టర్ రంగంలో భారత్ వేగంగా ముందంజలు వేస్తోందని, సృజనకు, పెట్టుబడులకు, అభివృద్దికి అనేక అవకాశాలు కల్పిస్తోందని అన్నారు. సెమీకండక్టర్ల రంగంలో ప్రిఫర్డ్ డెస్టినేషన్గా మారాలని భారత్ ఆకాంక్షిస్తోందని మోదీ అన్నారు.
1: बीते एक दशक में भारत ने अपने ट्रांसमिशन नेटवर्क को भी एक्सपेंड किया है. साथियों, भारत में पावर इंफ्रास्ट्रक्चर का यह विस्तार हमारे सेमीकंडक्टर इकोसिस्टम के लिए भी एक बड़ी स्ट्रेंथ है. भारत हर वो कदम उठा रहा है जो हमें सेमीकंडक्टर इंडस्ट्री का एक प्रिफर्ड डेस्टिनेशन बनाए.
0: కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కొన్ని దశాబ్దాల పాటు సెమీకండక్టర్ల పరిశ్రమలో నెలకొల్పాలని దేశం ఆశించినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో మాత్రమే ఆ కల సాకారమైందని అన్నారు. పునాది నేడు ఏర్పడిందని, 6 కీలక మూల స్తంభాల ఊతంతో సెమీకాయిన్ 2.0 భారీ పరిశ్రమగా రూపుదిద్దుకుంటుంది అని అన్నారు.
2: Semicon 2.0 will build the semiconductor industry over 6 pillars. Pillar number 1 is design. The pillar number 2 is machines and materials. Pillar 3 will be more display, memory, silicon, compound and logic fab. Pillar 4 will be more advanced packaging units. Pillar 5 will be research and development. The pillar 6 is about talent.
0: కార్యక్రమంలో 600 ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ కంపెనీలు, 50 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 17, 1948 ఆపరేషన్ పోలో ద్వారా నాటి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలు జరిపారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిలతో కలిసి పరేడ్ గ్రౌండ్స్ లోని వార్ మెమోరియల్ వద్ద రీత్ సెరమనీ ద్వారా అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్లతో కలిసి కేంద్ర సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని అన్నారు. 500 ఎక్కువ సంస్థానాలను విలీనం చేసి దేశం విచ్ఛిన్నం కాకుండా కాపాడడంలో సర్దార్ పటేల్ నిర్ణయాత్మక పాత్ర పోషించారని కొనియాడారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలర్పించిన పోరాట యోధులను స్మరించుకున్నారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 తర్వాత సిద్ధించిన హైదరాబాద్ విమోచన భారత చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టమని పేర్కొన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం ఇది 5వసారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలపై పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో హనుమకొండ 1000 స్తంభాల గుడి శకటం, బతుకమ్మ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్బంగా రాష్టపతి, ఉపరాష్టపతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవులను అలంకరించి గత 25 సంవత్సరాలుగా మోదీ ప్రజాసేవలో, దేశ నిర్మాణంలో నిమగ్నమయ్యారని ముర్ము సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. అత్యంత వేగవంతమైన సుపరిపాలన, సమ్మిళిత అభివృద్ది అంశాల్లో ప్రధానమంత్రి అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పారని చెప్పారు. మన ఘన సంస్కృతి పట్ల గర్వంతో వారసత్వాన్ని పరిరక్షించుకుంటూ దేశం నేడు అభివృద్ది పథంలో పయనిస్తోందని ముర్ము అన్నారు. ప్రధానమంత్రి దార్శనిక నాయకత్వంలో భారత్ నేడు ప్రపంచపటంలో వెలుగులీనుతోందని, అత్యంత వేగంగా అభివృద్ది

0: చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తోందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జన్మదిన సందర్బంగా ప్రధానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజాసేవ పట్ల మోదీ అంకిత భావం, నిబద్దత ఎందరికో స్పూర్తిగా నిలుస్తాయని అన్నారు. రాజ్యసభలో విపక్ష నేత కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, డీఎంకే నేత స్టాలిన్, ఏఐడీఎంకే నేత పళనిస్వామి కూడా ప్రధానమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. తన జన్మదినం సందర్బంగా శుభాకాంక్షలు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఇటువంటి ఆశీస్సులు ప్రజలకు సేవ చేయాలన్న తన సంకల్పాన్ని మరింత దృఢంగా చేస్తాయని మోదీ స్పందించారు. దేశంలో ఈరోజు విశ్వకర్మ జయంతిని జరుపుకుంటున్నారు. 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన పీఎం విశ్వకర్మ పథకానికి నేటితో 3 ఏళ్లు పూర్తయ్యాయి. ఎంపిక చేసిన 18 చేతి వృత్తుల కళాకారులకు గుర్తింపు కార్డులు, టూల్ కిట్లు, రుణ సదుపాయాలు, డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ సౌలభ్యాలను పథకం కల్పిస్తుంది. ఇప్పటివరకు 30 లక్షల మంది పథకం ద్వారా లబ్ది పొందారు. పీఎం విశ్వకర్మ పథకం 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈరోజు కోల్కతాలో వేడుకలను ఏర్పాటు చేసింది. ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ, పశ్చిమ బంగా ముఖ్యమంత్రి సువేందు అధికారి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా 2026 స్వచ్ఛతాహీ సేవ ఉద్యమ కార్యక్రమాలు మొదలయ్యాయి. స్వచ్ఛతామే సహభాగ్, స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్ అనేది ఈ ఏటి ఇతివృత్తం. 5 ముఖ్యమైన సూత్రాలను అనుసరించి ఈ సంవత్సర కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి. క్యాంపెయిన్ వివరాలను జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడిస్తూ, ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్బంగా పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే ప్రాంతాలు, బీచ్లపై దృష్టి సారిస్తామని చెప్పారు. అక్టోబర్ 1న ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాత్ పేరిట స్వచ్ఛంద శ్రమదానం, క్లెన్లీనెస్ డ్రైవ్లను నిర్వహిస్తారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ తీరును భారత్ తీవ్రంగా నిరసించింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ సురక్షిత స్థావరాలను కల్పించడంతోనే అల్ఖైదా సంస్థ అమెరికాలో సెప్టెంబర్ 11న ఉగ్రదాడికి పూనుకునే అవకాశం కలిగిందని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో భారత్ చెప్పింది. కార్యక్రమంలో ప్రసంగించిన భారత దౌత్యవేత్త పి హరీష్, సెప్టెంబర్ 11 ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకోవడానికే పరిమితం అవక ఉగ్రవాదాన్ని పెంచి పోషించేవారిని గుర్తించాలని పిలుపునిచ్చారు. జమ్మూకాశ్మీర్ ఉదంపూర్ జిల్లా ప్రట్టాల్ ప్రాంతంలో జమ్మూకాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్త చర్యలో జరిపిన ఉగ్రవాద వ్యతిరేక చర్యలో 2 ఉగ్రవాదులు మరణించారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికికి సంబంధించి నిన్న రాత్రి సమాచారం అందడంతో వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పటికీ భద్రతా బలగాలు దాడి మొదలుపెట్టాయి. 2026 స్వచ్ఛతాహీ సేవ ఉద్యమంలో భాగంగా ఈరోజు న్యూఢిల్లీలోని ఆకాశవాణి ప్రాంగణంలో ఆకాశవాణి న్యూస్ సర్వీసెస్ డివిజన్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ అధికారులు, సిబ్బందితో స్వచ్ఛతా ప్రమాణాన్ని చేయించారు. న్యూస్ విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎస్ సుబ్రహ్మణ్యం కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రికెట్. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 7:30 ప్రారంభమయ్యే 3వ తుది టీ20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇప్పటికే 2-0 భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈరోజు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రభుత్వ నాయకుడిగా మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా బీజేపీ శ్రేణులు సేవా దివస్ గా పాటిస్తూ రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, పరిశుభ్రత, అంగన్వాడీ కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీ యశో భూమిలో 2026 సెమికాన్ ఇండియా సమాపేశాలను ప్రారంభించిన సందర్బంగా ప్రసంగించిన ప్రధానమంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది సాధిస్తూ ఉండడంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్బంగా రాష్టపతి, ఉపరాష్టపతి, పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 12:40 దాటి 15 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov

0: gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మోకాళ్ల నొప్పి, నడునొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0400 జతచేసి 2304085239 5 5 0923 ఫోన్ నంబర్లు మరొకసారి 0402324082 2324085329550923. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మర్చిపోకండి, మోకాళ్ల నొప్పి, నడునొప్పికి కారణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, మీ ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. దేశమంతటా రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు జరుపుకుంటున్నాం. ఏంటి పోషణ మాసోత్సవాలు? రాష్ట్రమంతా అంటే మన రాష్ట్ర కాదు, దేశమంతటా కూడా జరుపుకుంటున్నాం. అసలు ఏంటి రాష్ట్రీయ పోషణ మాసం? ఏం చేస్తారు? ఎలాంటి పోషకాహారాన్ని తీసుకోమని చెప్తూ ఉంటారు? ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. భారత ప్రభుత్వ మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా 2018 నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ రాష్ట్రీయ పోషణ్ మాస్ ను పాటిస్తున్నారు. ఇది 9వ సారి. 2026 సెప్టెంబర్ 9 నుండి అక్టోబర్ 8 వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి ఈ మాసోత్సవాలు. ముఖ్యంగా ఈ మాసోత్సవాల్లో గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, 6 సంవత్సరాల వరకు వయసున్న పిల్లలు, కౌమార దశలో ఉన్న బాలికల కోసం వారు ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి, వారిలో ఎలాంటి అవగాహన పెంచాలి, బలమైన ఆహారం ఉన్న పోషణ్ తాలి, ఈ అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం ఈనాటి మన ఈట్ ఫిట్ లో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఫ్యామిలీ స్టార్ చిత్రానికి మంగ్లీ కార్తిక్ ఆలపించిన పాట విన్నారు. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:47 దాటి 13 సెకండ్లు.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. రాష్ట్రీయ పోషణ్ మాస్, ఈ మాసోత్సవాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఏం తినాలి, ఏం తినమని చెప్తున్నారు. పోషణ్ థాలీ గురించి చెప్తానని చెప్పాను కదా. పోషణ్ థాలీలో భాగంగా ముఖ్యంగా 7 రకాల భారతీయ సాంప్రదాయ సూపర్ ఫుడ్స్ని తినాలని చెబుతున్నారు ఈ మాసోత్సవాల్లో. అవేంటంటే తృణధాన్యాలు, చిరుధాన్యాలు, ఆకుకూరలు. ఇంకా ఏ కాలంలో దొరికే ఆకుకూరలుంటే ఆ కాలంలో కాలానుగుణంగా దొరికే కూరగాయలు అన్నమాట. ఇక మునగాకు, శనగలు, పాలు, పెరుగు, గుడ్లు, ఉసిరికాయ మరియు నిమ్మజాతి పండ్లను తప్పకుండా తీసుకోవాలి అనే అవగాహన పెంచుతున్నారు ఈ మాసోత్సవాలు. ఎందుకు తీసుకోవాలి, ఎందుకు ఇవే తినమని ప్రోత్సహిస్తున్నారు? ఎందుకంటే శరీరానికి అవసరమైన ఐరన్, కాల్షియం, ఫైబర్ని పుష్కలంగా ఇచ్చేవన్నీ ఇప్పుడు పైన మనం చెప్పుకున్న ఈ ఆహార పదార్థాలన్నింటిలోనే ఉంటాయన్నమాట. ఆరోగ్యకరమైన కొవ్వులు, సూక్ష్మ పోషకాల కోసం బాదం, వేరుశనగ వంటివి కూడా తినాలని చెప్తున్నారు ఈ మాసోత్సవాల్లో. ఎముకల బలానికి, పెరుగుదలకు అవసరమైన కాల్షియం, విటమిన్ల కోసం పాలు, పెరుగు, రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి సమృద్ధిగా ఉండి ఐరన్ శరీరంలో బాగా గ్రహించడానికి తోడ్పడే ఉసిరికాయ, నిమ్మజాతి పండ్లను వాడమని చెప్తున్నారు ఈ మాసోత్సవాల్లో. మరిన్ని విషయాలున్నాయి, ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి, చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: రంజితమే, సూపర్ ట్రాక్ విన్నారు కదా. వారసుడు చిత్రానికి ఎంఎం మానసి, అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట, సంగీతం ఎస్ఎస్ థామన్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మోకాళ్ల నొప్పి, నడుం నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0400 జత చేసి 2324085 2, 2324085 3, 2955092 3, ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మర్చిపోకండి, మోకాళ్ల నొప్పి, నడుం నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు మన ఆకాశవాణి వివిధ భారతిలో.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు, నేను మీ రేడియో నేస్తం పద్మిని. రాష్ట్రీయ పోషణ్ మాస్ గురించి, ఏమేం తినాలి, వారు ఏమేం చెప్తున్నారు ఈ మాసోత్సవాల్లో, ఆ విషయాలని మాట్లాడుకుంటున్నాం. ఇందాక చెప్పాను కదా, పోషణ్ థాలీలో ఆ 7 రకాల భారతీయ సాంప్రదాయ సూపర్ ఫుడ్స్ తినాలని చెప్తున్నారు. అయితే ఇవన్నీ మనకి దాదాపుగా తెలిసిన విషయాలే, కాకపోతే కాస్త కూడా నిర్లక్ష్యం తగదు అని చెప్తున్నారు పోషకాహార నిపుణులు మరియు వైద్యులు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు సరైన ఆహారం గాని తీసుకోకపోతే, అంటే ఈ దశలో గర్భిణీగా ఉన్నప్పుడు ఈ దశలో

కాకపోతే తల్లితో పాటు బిడ్డ ఎదుగుదలకు కూడా కాస్త ఇబ్బందులు వస్తాయని చెప్పి తప్పకుండా ఇలాంటి ఆహారాన్ని తీసుకోమని ప్రోత్సహిస్తున్నారు. ఇక గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులకే కాదు, 6 నెలల వరకు పసిపిల్లలకు, పసికందులకు కేవలం తల్లిపాలు మాత్రమే అమృతం, ఔషధం కూడా. ఇక 6 నుండి 9 నెలల పిల్లలకు మెత్తగా ఉడికించిన జావ లాంటి బియ్యం పెసరపప్పు కలిపిన కిచడీ, బాగా మెత్తగా ఉడికించిన యాపిల్ లేదా అరటిపండు గుజ్జును పెట్టమని చెప్తున్నారు ఈ మాసోత్సవాల్లో. ఇక 9 నుండి 12 నెలల వరకు ఉన్న పిల్లలకు మాత్రం మెత్తగా చేసిన రాగి జావ, ఉడికించిన క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, మెత్తగా చేసిన పప్పు అన్నం కూడా పెట్టమని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఈ నెలంతా అంటే సెప్టెంబర్ 9వ తారీఖు నుండి అక్టోబర్ 8వ తారీఖు వరకు ఈ మాసోత్సవాల్లో అందరికీ చెప్తారన్నమాట. ముఖ్యంగా గ్రామాల్లో ఉండే అంగన్వాడీ టీచర్లు ఎవరైతే ఉంటారో వారు ప్రతి ఒక్కరికి అవగాహన పెంచుతూ ఉంటారు ఈ మాసోత్సవాల్లో. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మా ఇంటి బంగారం చిత్రానికి చిన్మయి శ్రీపాద పుణ్య సెల్వ ఆలపించిన పాట విన్నారు. సంగీతం సంతోష్ నారాయణ్. ఎంతైనా అంతే కదా, మహిళలే కదా బంగారాలు, మహారాణులు. కుటుంబానికి మహిళలు సంతోషంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే కుటుంబం కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటుంది. కానీ

0: ఈ మాసోత్సవాల్లో కొన్ని కూడని పనులు ఏవేవైతే చేయకూడదు అవి కూడా చెప్తారు. కొన్ని విషయాలకి, కొన్ని ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలంటున్నారు. అవేంటో కూడా చెప్తాను, వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఈద్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 1 గంట 1 నిమిషం దాటి 48 సెకండ్లు. నేను మీ రేడియోని ఇస్తాం పద్మిని. మరి కొన్ని ఆహార పదార్థాలకి ఖచ్చితంగా దూరంగా ఉండాలి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు ఈ మాసోత్సవాలు అవగాహన కల్పిస్తున్నారు. అవేంటో తెలుసా? మైదా, ప్యాకేజ్డ్ చిప్స్, కార్బోనేటెడ్ కూల్ డ్రింక్లు, చక్కెర ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్స్కి పూర్తిగా, వీటన్నిటినీ పూర్తిగా దూరం పెట్టాలని పదే పదే అవగాహన కల్పిస్తున్నారు ఈ మాసోత్సవాలు. ఇందాక చెప్పుకున్నట్టు ఇవన్నీ మనకు తెలిసినా సరే ఏం కాదులే ఒక్కసారి తీసుకుంటే అని చెప్పి తీసుకోవడం మొదలు పెడతాం. కానీ ఇప్పుడు చెప్పుకున్న పదార్థాలన్నీ ఎలాంటివంటే ఒక్కసారి నాలుక మీదకు వచ్చాక మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. అది ఆ పదార్థాల యొక్క బిహేవియర్ అన్నమాట. అందుకనే వీటన్నిటినీ తప్పకుండా దూరంగా పెట్టాలంటున్నారు మరి మన ఇళ్ల చుట్టూ ఉన్న, మన గ్రామాల్లో ఉన్న వారి ఈ మాసోత్సవాల్లో తప్పకుండా పాల్గొనేలా చేద్దాము. అందరినీ ఆరోగ్యంగా ఉండేలాగా అవగాహన పెంచుదాం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, స్టే ఫిట్.

0: రంగస్థలం చిత్రం నుండి రాహుల్ సుప్లిగంజ్ పాడిన పాట విన్నారు. స్టూడియో క్లాక్ల సమయం 1:08. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మోకాళ్ల నొప్పి, నడు నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0400 జత చేసి 2324085239 5 3 2 5 0 9 ఫోన్ నెంబర్లు మరొకసారి 0402324085223240853 2955092 3. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మర్చిపోకండి, మోకాళ్ల నొప్పి, నడు నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మన ఆకాశవాణి వివిధ భారతిలో.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 షో టైం కార్యక్రమంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన ఘట్టాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ విమోచన పోరాట వివరాలు మన పూర్వీకు

0: త్యాగాలను నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా ఈగల్ వ్యవస్థను బలోపేతం చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈరోజు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ ప్రాంత స్వేచ్ఛ కోసం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అమరులకు, విమోచన పోరాట వీరులకు పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని అన్నారు. 500 కంటే ఎక్కువ సంస్థానాలను విలీనం చేసి దేశం విచ్ఛిన్నం కాకుండా కాపాడడంలో సర్దార్ పటేల్ నిర్ణయాత్మక పాత్ర పోషించారని కొనియాడారు.
1: Hyderabad has fought against the Razakars, the Simmans. On this day, I bow my head to those great fighters and to Sardar Patel ji for making this impossible as possible.
0: Kendra Sanskrutika Shaka Mantri Gajendra Singh Shekhawat maatladutu, Operation Polo kevalam sainika charya maatrame kadani, adharmam pai dharmam sadhinchina vijayamani abhivarnincharu.
2: जब कोई देश, कोई समाज इस तरह के ट्रांसफॉर्मेशन के दौर से गुजरता है, तब निश्चित रूप से उस देश के प्रत्येक, उस समाज के, उस संस्थान के प्रत्येक व्यक्ति की सहभागिता सुनिश्चित होना आवश्यक है. मित्रों, ये हम सब के पास में सौभाग्यपूर्ण अवसर है. जब हमें देश को विकसित बनाने के लिए, भारत की पहचान बदलने के लिए बलिदान की नहीं, योगदान की आवश्यकता है.
0: गवर्नर शिव प्रताप शुक्ला మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత సిద్ధించిన హైదరాబాద్ విమోచన భారత చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టమని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల పర్యటనలో కొమరం భీం వంటి వీరుల సాయుధ పోరాటం గురించి తెలుసుకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం ఇది 5వసారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఓటు బ్యాంకు రాజకీయం కోసమే గత ప్రభుత్వాలు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైజాం పాలనను పొగుడుతూ నిజమైన చరిత్రను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
3: నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో అద్భుతంగా గత 5 సంవత్సరాలుగా ఈ తెలంగాణ విమోచన ఉత్సవాలు జరుపుకుంటున్నాం. రజాకార్ల వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మోడీ గారి నిర్ణయం తీసుకున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో ఇదే దిశలో మేమందరం కూడా కష్టపడి ఈ ఉత్సవాలు గ్రామ గ్రామాన తీసుకెళ్లే విధంగా యావత్ తెలంగాణ ప్రజలందరూ కలిసికట్టుగా గ్రామ గ్రామాన తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ.
0: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, నైజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలపై పోరాడిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. హైదరాబాద్ విమోచన పోరాట వివరాలు, మన పూర్వీకుల త్యాగాలను నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ ఏర్పాటు చేసిన 2 రోజుల ఫొటో ప్రదర్శనను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సిబిసి ప్రదర్శనలోని విస్తృత పరిశోధన రూపకల్పనను ప్రశంసించారు. ఈ చారిత్రక ఘట్టంపై సంసద్ టీవీలో ప్రత్యేక కార్యక్రమం ప్రసారం కానుందని పేర్కొన్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్లతో పాటు పిఐబి సిబిసి ఏడీజీ శృతి పాటిల్, పలువురు సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా ఈగల్ వ్యవస్థను బలోపేతం చేశామని, అలాగే టీజీ సేఫ్ ఏర్పాటు చేసి ఆహార కల్తీని అరికట్టడానికి కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, తమ ప్రయత్నాలతో రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, ఇప్పటికే 100 కోట్ల రూపాయల పెట్టుబడితో అమెజాన్ డేటా సెంటర్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, లైఫ్ సైన్సెస్ హబ్ వంటి ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10% పెంచి 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. సామాన్యుడికి సైతం కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేలా

0: గోషామహల్లో 2,700 కోట్ల రూపాయలతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తున్నామన్నారు. అలాగే సనత్ నగర్లో మర్రి చెన్నారెడ్డి టీమ్స్, అల్వాల్, ఎల్బీ నగర్లో టీమ్స్లను అభివృద్ది చేస్తున్నామన్నారు.
1: ఫ్యూచర్ సిటీలో టీసీఎస్ 70,000 కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ ని నిర్మించేందుకు ముందుకు వచ్చింది. 100,000 కోట్ల పెట్టుబడితో అమెజాన్ ఇప్పటికే డేటా సెంటర్ నిర్మాణం చేపట్టింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, లైఫ్ సైన్సెస్ హబ్, ఈవీ పార్క్, ఏఐ సిటీ, హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ వంటి ప్రత్యేక జోన్లతో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నాం.
0: అంతకుముందు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజల చరిత్రలో అత్యంత పవిత్రమైన, చారిత్రాత్మకమైన రోజని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి జాతీయ పతాకావిష్కరణ చేసిన సందర్బంగా ఆయన మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడారని, సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ను విముక్తి చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైన సందర్బంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన సమైక్యతా దినోత్సవంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఈరోజు తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవాన్ని నిర్వహించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజాపాలనా దినోత్సవ వేడుకల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. జగిత్యాల కలెక్టరేట్లో ప్రజాపాలనా దినోత్సవ వేడుకల్లో భాగంగా మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. హనుమకొండలో నిర్వహించిన వేడుకల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజాపాలనా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కరీంనగర్లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి పోలీస్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆసిఫాబాద్ లో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ జాతీయ జెండా ఆవిష్కరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట ప్రభుత్వ ప్రధాన సలహాదారు డాక్టర్ కె కేశవరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నిజామాబాద్ లో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నాగర్ కర్నూలు జిల్లాలో రాష్ట ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో రమాదేవి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పెద్దపల్లిలో ప్రజాపాలనా దినోత్సవం జిల్లా స్థాయి వేడుకల్లో ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జనగామలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. నిర్మల్ జిల్లాలో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ విప్ వేముల వీరేశం పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన ఘట్టాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ విమోచన పోరాట వివరాలు, మన పూర్వీకుల త్యాగాలను నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా ఈగల్ వ్యవస్థను బలోపేతం చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈరోజు తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 1:20 దాటి 35 సెకండ్లు. మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది.

మీరేడి వస్తాం పద్మిని. మరి షో టైంలో ఎలా పాల్గొనాలి? నేను అడిగే ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానం, మీ పేరు, ఈ రెండు మాత్రమే. దయచేసి ఇంకా వేరే ఏ విధమైనటువంటి ఫోటోలు కానీ వీడియోస్ కానీ ఏవి పంపించవద్దు. మీ సమాధానం, మీ పేరు 0402324085252 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించడమే. మరి కిక్ స్టార్ట్ చేసేసుకుందామా ఈనాటి మన షో టైం. షో టైం ప్రారంభించే ముందు శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మోకాళ్ల నొప్పి, నడునొప్పి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324085252, 2902485253, 2955 ఫోన్ నెంబర్లు మరొకసారి 0402324085 2, 2324085 3, 2955 0923. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మర్చిపోకండి, మోకాళ్ల నొప్పి, నడునొప్పికి కారణాలు ఈ రోజు మధ్యాహ్నం హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో 2:15 నుండి 3 గంటల వరకు మన ఆకాశవాణి వివిధ భారతిలో. శ్రోతలు అప్పుడే సందేశాలు పంపించేస్తున్నారు. మేం సిద్ధంగా ఉన్నాం మేడం, మీదే ఆలస్యం, ప్రశ్న వర్షించండి, ప్రశ్నని అడగండి అంటున్నారు. ఎస్, అస్సలు ఆలస్యం లేదు. షో టైంలో ఎప్పటిలాగానే కొన్ని జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు, కొన్ని సినిమా ప్రశ్నలతో నేను సిద్ధంగా ఉన్నాను. మొట్టమొదటి ప్రశ్న, ప్రశ్న జాగ్రత్తగా వినండి, విని తొందరగా ఎవరు పంపిస్తారో, ఫాస్ట్గా పంపించిన వాళ్ళ పేర్లు ముందుగా చదవడం జరుగుతుంది. దయచేసి మా పేర్లు చదవలేదు అంటూ మా మీద నిష్ఠూరాలు వేయకండి. మరి షో టైంలో వచ్చేస్తుంది మొట్టమొదటి ప్రశ్న. ఇండీసెంట్ ప్రపోజల్ అనే ఒక ఇంగ్లీష్ చిత్ర ఆధారంగా వచ్చిన తెలుగు సినిమా ఏది? ప్రశ్న మరొకసారి, ఇండీసెంట్ ప్రపోజల్ అనే ఒక ఇంగ్లీష్ చిత్ర ఆధారంగా వచ్చిన తెలుగు సినిమా ఏది? క్లూ ఇవ్వనా, ఇది గుణశేఖర్ గారి సినిమా అన్నమాట. మరి గుర్తుపట్టి మీకు సమాధానం తెలిస్తే 0402324085 2, 0402324085252 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఎస్ షో టైం వింటున్నారు. చంటి సినిమా నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విన్నారు. ముందుగా మరి షో టైంలో మొట్టమొదటి ప్రశ్న నేను అడిగాను, శ్రోతలు కాస్త తడబడ్డారు కానీ 90% సరిగ్గా సమాధానాలు చెప్పారు. కొంతమంది అయితే సరిగ్గా చెప్పి మళ్ళీ దాన్ని డిలీట్ చేసి మళ్ళీ కొత్తది తప్పు ఆన్సర్ కూడా పంపించారు. ప్రశ్న ఏంటంటే, ఇండీసెంట్ ప్రపోజల్ అనే ఒక ఇంగ్లీష్ చిత్ర ఆధారంగా వచ్చిన తెలుగు సినిమా ఏది? క్లూ కూడా ఇచ్చాను కదా, గుణశేఖర్ గారి చిత్రం అని. అందుకనే చాలామంది గుర్తించి పంపించారు. చాలా మంచి సినిమా కూడా ఇది. మరి సినిమా ఏంటో ఆన్సర్ చెప్పేస్తున్నాను. 1995 సంవత్సరంలో వచ్చిన సొగసు చూడతరమ, ఇంద్రజా నరేష్ హీరో హీరోయిన్స్గా నటించారు. గుణశేఖర్ గారిది 2వ చిత్రం ఇది. 4 నంది పురస్కారాలు, ఉత్తమ సినిమా, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ మాటల రచయితకి కాస్ట్యూమ్స్ విభాగంలో కూడా 4 నంది పురస్కారాలు దక్కించుకుంది ఈ సొగసు చూడతరమ. మరి చాలామంది సందేశాలు పంపించారు, బట్ ఫాస్ట్గా వచ్చిన వాళ్ళ పేర్లు కొన్ని పేర్లు నేను చదవడం జరుగుతుంది. పానుగుంటి రవి గౌడ్ గారు ఫస్ట్ ఆన్సర్ మనకు పంపించారు. బీహెచ్ఎల్ నల్లగొండ నుండి కమలా సతీష్ పెద్దాపురం నుండి, వెంకటేశ్వరి రాణి ప్రగతినగర్ నుండి, జగదీష్ యూసఫ్ గూడ నుండి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, వేమల నరసింహరావు గారు నిజామాబాద్ నుండి, రాకేష్ ఫరీద్ నందిపేట నుండి, సూర్యశ్రీ కౌకూర్ నుండి, శివకుమార్ భువనగిరి నుండి, శ్రవంతి సుశీల్ చింతల నుండి, కళ్యాణాచారి గారు నాగర్ కర్నూలు నుండి చాలా రోజులకి, ఇక మురహరి యశోద గారు నిజామాబాద్ నుండి, బాలకృష్ణ నరసంపేట నుండి, లక్ష్మీ జయ కల్పతరు ఎర్రగడ్డ హైదరాబాద్ నుండి పంపించారు, ప్రేమ్నాథ్ కళావతి అర్మూర్ నుండి, అపర్ణ గారు బెంగళూరు నుండి, అనిల్ చందన గద్వాల జోగులాంబ గద్వాల నుండి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మకూర్తి నుండి, పునా వెంకటేశం హేమలత నిమ్మాని నుండి, ఇంకా ఎవరు పంపించారంటే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ కామారెడ్డి నుండి మనకు పంపించారు, కీర్తి రాజ్కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ నుండి పంపించారు, అరుణ రాజేందర్ చక్రాన్పల్లి నుండి కూడా రైట్ ఆన్సర్ పంపించారు, గద్వేల్ నుండి సేర్ల వెంకటేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరు ఫాస్ట్గా మనకు పంపించిన వాళ్ళ పేర్లు అనమాట. ఇక షో టైంలో 2వ ప్రశ్నకు సిద్ధమైపోండి. ఇది కొంచెం అందరికీ తెలిసిన ప్రశ్న అనుకుంటున్నాను, బట్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, మన ఈశాన్య భారతదేశానికి సంబంధించిన ప్రశ్న ఇది. ఈశాన్య భారతదేశంలో 7 సిస్టర్స్, 7 అక్క చెల్లెళ్ళ రాష్ట్రాలు ఉన్నాయి కదా, మరి ఆ 7 సిస్టర్స్కి బ్రదర్ స్టేట్ ఏంటి, సోదర రాష్ట్రం ఏది? మీకు తెలిస్తే 0402324285 ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1-3-3 లేదా 9-8-9-8-5-1-0-2 లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: షో టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:36 అయిపోతుంది. షో టైంలో 2వ ప్రశ్న. నాకు తెలిసి ఇది సింపుల్ ప్రశ్నే, కానీ మనందరం కూడా తెలుసుకోవాల్సిన ప్రశ్న. కాబట్టి మనకి చిలకమర్రి ఉపేంద్రాచారి గారు ఎంత విపులంగా రాసి పంపించారో, చాలా బాగా రాశారండి. ప్రశ్న ఏంటంటే, మన ఈశాన్య భారతదేశంలో 7

సిస్టర్స్, ఏడుగురు అక్క చెల్లెలు రాష్ట్రాలు ఉన్నాయి కదా, మరి ఆ సెవెన్ సిస్టర్స్కి బ్రదర్ స్టేట్, సోదర రాష్ట్రం ఏది అని అడిగాను. మరి సమాధానం ఏంటంటే, మీరు అందరూ పంపించేశారు కదా, ఇన్ని సమాధానాలు నేను ఎలా చదవగలను చెప్పండి. సిక్కిం, ఎస్, సిక్కిం ఈజ్ అ ఓన్లీ బ్రదర్ స్టేట్, దాన్నే సోదర రాష్ట్రంగా పిలుస్తారు. ఎందుకన్నో కూడా రాసి పంపించారు. ఇది భౌగోళికంగా ఈ ఏడు రాష్ట్రాలకు కాస్త దూరంగా ఉంటుంది, అందుకని దీన్ని బ్రదర్ స్టేట్గా కూడా పిలుస్తారనమాట. మరి సరైన సమాధానాలు చాలామంది పంపించారు. ఫాస్ట్గా వచ్చిన వాళ్ళ పేర్లు నేను చదివే ప్రయత్నం చేస్తాను. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి, దివాకర్ గారు ఉమ్మడి నుండి, ఆడిప్ సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, పాషా కిష్టాపూర్ నుండి, కీర్తి రాజ్కుమార్ నిజామాబాద్ నుండి, రవిగౌడ్ నల్లగండ నుండి, జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి, శ్రీనివాస్ పీర్జాదిగూడ నుండి, విజయకుమార్ గారు హనుమాన్ టెక్డి నుండి, పద్మావతి శిల్పా చంచల్ గూడ, బాలకృష్ణ గారు నరసంపేట నుండి, భోగమార్కండే అంత భూదాన్ పోచంపల్లి నుండి, దోర్నాల బాలాజీ వనస్థలిపురం నుండి, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, భవానీ వెంకట్ పుట్టపాక నుండి, డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుండి, మిర్యాల తిరుమలయ్య పుట్టపాక నుండి, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్న సిరిసిల నుండి, చాలా రోజులైంది వీరి నుంచి సందేశం వచ్చి, నాగ్నాథ్ గుప్తా గారు గోదావరి గుప్తా గారు నిజామాబాద్ నుండి, నరేష్ రోజా ముసాపేట నుండి, ఉపేంద్రాచారి గారు తిప్పర్తి నల్గొండ నుండి, అపర్ణ గారు బెంగళూరు నుండి, పాలింపూలయ్య ఆలగడ్డ నుండి, ఇంకా నిమ్మ నుండి, పునా వెంకటేశం హేమలత, అలాగే బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ నుండి, అనిల్ కుమార్ చంద్రశేఖర్ గారు కూడా పంపించారు. ఎక్కడి నుండి అంటే జోగులాంబ గద్వాల నుండి పంపించారు. ఇంకా చాలా చాలా చాలా చాలా సందేశాలు వచ్చాయి. చోడవరపు సాయి మన్విత గీతానగర్ హైదరాబాద్ నుండి పంపిస్తున్నారు. బీరెల్లి శ్రీనివాస్ విజయలక్ష్మి షాపూర్ నుండి, ఇంకా సిక్కిం అంటూ చాలా మంది సందేశాలు పంపించారు. భవానీ గారు షాపూర్ నుండి పంపిస్తున్నారు. మహాలక్ష్మి కౌకూరు నుండి పంపించారు. ఇంకా గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారు మనకి. చాలా మంది నిజామాబాద్ గుమస్తకాల నుండి సంఘవి శ్రీనివాస్, లావణ్య మరియు వారి కుటుంబ సభ్యులు. ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి ఎవరు పంపించారంటే కీర్తి రాజ్కుమార్ గారు పంపించారు. కమలా సతీష్ పెద్దాపురం నుండి, ఇంకా సిక్కిం అంటూ పాషా గార్ల కిష్టాపురం నుండి పంపించారు. ఇంకా చాలా మంది పంపించారు. వెంకటేశ్వరి, రాణి, హారిక, ప్రగతి నగర్ నుండి. మరి సందేశాలు పంపించిన వాళ్ళందరికీ మెనీ మెనీ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే రైట్ ఆన్సర్ పంపించారు కదా. ఇక షో టైంలో మూడో ప్రశ్న వచ్చేస్తోంది. దాని ముందు శ్రోతలకు ఒక ముఖ్య గమనిక మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మోకాళ్ల నొప్పి, నడు నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402-404-08-52, 2-3-2408-53, 5-3-2405-9-5-3-2 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మర్చిపోకండి, మోకాళ్ల నొప్పి, నడు నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఫోన్ నెంబర్స్ మరొకసారి 0402-324-0852, 2-324-0853, 2-9-55-09-23 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి ఇక షో టైంలో మూడో ప్రశ్న. ఇది సినిమాకు సంబంధించిన ప్రశ్న. ప్రశ్న జాగ్రత్తగా వినండి. దర్శకుడు వంశీ, మనందరికీ తెలుసు, మంచి మంచి సినిమాలు తీశారు. అయితే దర్శకుడు వంశీ చిత్రాల్లో అతి తక్కువ రోజుల్లో, కేవలం 3 తీసిన ఒక సినిమా ఉంది. ఆ సినిమా ఏంటో మీకు తెలిస్తే 0402-234-0852 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఎస్, షో టైం వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. షో టైంలో నేను మూడో ప్రశ్నగా అడిగాను, శ్రోతలు కాస్త తడబడ్డారు. మరి పోలేని తడబడ్డం పర్వాలేదు, సరైన ఆన్సర్ నేను చెప్తాను కదా. ప్రశ్న ఏంటంటే, దర్శకుడు వంశీ చిత్రాల్లో అతి తక్కువ రోజుల్లో, కేవలం 3 వారాల్లో తీసిన సినిమా ఏది అని అడిగాను. చాలామంది లేడీస్ టైలర్ అన్నారు, అన్వేషణ్ అన్నారు, ఇంకా చాలామంది తప్పుడు సమాధానాలు బోల్డంతమంది పంపించారు. ఈసారి మాత్రం రైట్ ఆన్సర్స్ వచ్చింది కేవలం 40% మాత్రమే వచ్చాయి. ముందుగా ఎవరెవరు సరైన సమాధానాలు పంపించారో చూద్దాం, ఆ తర్వాత ఆన్సర్ చెప్తాను. ఎందుకంటే మీరు చాలా స్మార్ట్ కదా, నేను ఆన్సర్ చెప్పేస్తే మీరు మీ సందేశాలు నాకు పంపించేస్తారు, మా పేరు చదవలేదంటూ మళ్ళీ మళ్ళీ పంపిస్తూ ఉంటారు. ఇక సరైన సమాధానం ఎవరెవరు పంపించారు? పాలెం పోలేగారు ఆళ్లగడ్డ నుండి, నరసింహమూర్తి గారు మేడ్చల్ నుండి, అప్పలరాజు పెడ నుండి, వెంకటేశ్వరి రాణి హారిక ప్రగతి నగర్ నుండి పంపించారు, గణేష్ వేదవతి గారు హైదరాబాద్ నిజాంపేట నుండి, రాజు ఉమా నిజామాబాద్ నుండి, కీర్తి రాజ్కుమార్ ఆదర్శ్ నగర్ నుండి, మేర సాయిలు నిర్మల్ నుండి, రంగా గారు హైదరాబాద్.

మాధవి ఆంజనేయులు, బుధాన్ పూజపల్లి నుండి చోడవరపు రమాదేవి గీతానగర్, తాళ్ల గీత రాజలింగం సిరికొండ నుండి, పున్న వెంకటేశం హేమలత నెమ్మాని నార్కెట్పల్లి నుండి, బాలకృష్ణ గారు నరసంపేట నుండి, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల నుండి, అపర్ణగారు బెంగళూరు నుండి, సెర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, వీక్లీ బజార్ నిజామాబాద్ నుండి మురహరి యశోద, బాపిరెడ్డి కాలనీ నుండి సిహెచ్ హనుమంతరావు గారు, దోర్నాల బాలరాజు గారు వనస్థలిపురం నుండి, ఇంకా బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మకుర్తి నుండి సరైన సమాధానం పంపించారు. చాలా రోజులకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత మరియు వారి కుటుంబ సభ్యులు, ఇంకా బోరంపేట నుండి సంతోష్ సుప్రియ ఇదే సరైన సమాధానం పంపించారు. చంద్రపూర్ కాలనీ నుండి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారు. మరి రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? చెప్పానా రైట్ ఆన్సర్? ఇంకొక సమాధానం కూడా వచ్చింది. పానుకుంటి రవి గౌడ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు శేలింగంపల్లి నుండి మనకు పంపించారు. రైట్ ఆన్సర్ ఏంటంటే చెప్పేస్తున్నా, 1988వ సంవత్సరంలో వచ్చిన శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ ఈ సినిమాని. ఇంకొక సమాధానం కూడా వచ్చింది మనకి, ఎవరంటే దివాకర్ ఉమ్మడి నుండి, చదివాను సార్ మీ పేరు, దివాకర్ ఉమ్మడి నుండి మనకి పంపించారు. ఇంకా హైదరాబాద్ బాచుపల్లి నుండి రామారావు, లక్ష్మి, చరితవ్య, రేవంత్ కూడా పంపించారు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ద శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్, ఇది రైట్ ఆన్సర్. ఈ సినిమా కేవలం 22 రోజుల్లోనే వంశీ గారు సినిమాని పూర్తి చేసేసారట. వంశీ సినిమాల్లో అన్నిటికంటే అతి త్వరగా, అతి సహజంగా తీసిన సినిమా ఇది. ఎందుకంటే గోదావరి జిల్లాల్లోనే మొత్తం షూటింగ్ అంతా చేశారు. అదే శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్. పాటలు కూడా అత్యద్భుతంగా ఉంటాయి. మాస్టర్ ఇళయరాజా గారు స్వరాలు అందించిన సినిమా కదా ఇది. మరి షో టైంలో లాస్ట్ ప్రశ్న, ఎప్పుడూ సరదాగా అడిగే ప్రశ్న, మీ పేరు చదివేం సార్? మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి మనకు సరైన సమాధానాలు పంపించారు, వారికి కూడా మెనీ మెనీ కంగ్రాచులేషన్స్. మరి షో టైంలో చివరి ప్రశ్న ఒక సరదా ప్రశ్న, ఇది మాత్రం నిజాయితీగా సమాధానాలు పంపించాలి, ఏదో షో టైంలో పాల్గొనాలని మాత్రం పంపించొద్దు. ప్రశ్న ఏంటంటే, మీలో ఇప్పటికి కూడా ఎవరైనా కలన్ స్నేహితులు, ఎవరికైనా మీరు మీ స్వహస్తాలతో ఉత్తరాలు రాసేవారున్నారా? అలా స్వహస్తాలతో మీ స్నేహితులకు ఉత్తరాలు రాసేవారు ఉంటే వారు మాత్రం 04023240852 ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి. మరి గుర్తుపెట్టుకోండి, పెన్ ఫ్రెండ్స్, కలన్ స్నేహితులు లేదా మీ దగ్గర వాళ్ళలో మీరు ఇప్పటికీ కూడా స్వహస్తాలతో ఉత్తరాలు రాస్తే వారు ఎవరి వారు, మీరు ఎవరికి రాస్తున్నారు, మీ పేరు 04023240852 ఈ నెంబర్కు పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఎస్, శివ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా. సంగీతం మైస్ట్రో ఇళయరాజా. శ్రోతలకి మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి మరి కొద్దిసేపట్లో 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మోకాళ్ల నొప్పి, నడునొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0403-240852, 2 ఫోన్ నెంబర్స్ మరొకసారి 0402-324-0852, 2 3240852, 9550923 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మర్చిపోకండి, మోకాళ్ల నొప్పి, నడునొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది 2:15 నుండి 3 గంటల వరకు మన ఆకాశవాణి వివిధ భారతిలో. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

షో టైంలో ఆఖరి ప్రశ్నగా నేను అడిగాను, మీరు ఇప్పటికీ కూడా ఎవరికైనా నిజంగా ఉత్తరాలు రాస్తూ ఉంటే వాటి గురించి చెప్పండి అని. ముందుగా అసలు మన శ్రోతల్ని మెచ్చుకోవాలి, ఎందుకంటే మీ ఆనెస్టీకి నేను సలాం చెప్తున్నాను. చాలామంది ఎంతో నిజాయితీగా లేదు మేడం మేము రాయటం లేదు అని, రాసే వాళ్ళు మాత్రం వాళ్ళు మాత్రమే మనకి సందేశాలు పంపించారు. లక్ష్మీనారాయణ గారు అంటున్నారు ఖచ్చితంగా అలాంటి వాళ్ళైతే ఇప్పుడు లేరంటున్నారు. ఎందుకు లేరండి? చాలామంది మన శ్రోతలు ఉన్నారు. ఎవరు రాశారంటే మా మేనకోడల మంజుల గారికి నేను ఇప్పటికీ కూడా రాస్తాను అంటున్నారు. ఆదర్శ నగర్ నుండి కీర్తి రాజ్కుమార్ గారు, అలాగే మా పెద్దనాన్న గారి కుమారుడు అయిన కుమారుడికి నేను తప్పకుండా రాస్తాను. బాంబేలో ఉంటారు వాళ్ళు, ఇప్పటికీ కూడా రాస్తానంటున్నారు. మేడ్చల్ నుండి నరసింహమూర్తి గారు, ఇక మా మామయ్యకి ఇప్పటికీ రాస్తానంటున్నారు. మరి నిజంగా నిజాయితీగా రాశారో లేదో ఎం నరేష్ రోజా రాస్తున్నారు మనకి. నార్కెట్పల్లి మండలం నిమ్మాని నుండి రాస్తున్నారు, లేదు మేము రాయటం లేదు, ఫోన్ నెంబర్ ఫోన్లోనే మాట్లాడుకుంటామంటున్నారు. ఇక కల్వకుర్తి నుండి నాగర్ కర్నూలు నుండి రాస్తున్నారు, వారు మాత్రం రాస్తారట ఇప్పటికీ కూడా ఉత్తరాలు వారి అతి దగ్గర వాళ్ళకి. మరి బెల్లంపల్లి నుండి ఆడిపు సంతోష్ కుమార్ గారు రాస్తున్నారు, మా నాకు ఒక స్నేహితురాలు ఉన్నారు వారికి ఇప్పటికీ కూడా నేను రాస్తాను, వీణా మేడం గారు అని అంటున్నారు. నా ఫ్రెండ్ రాకేష్కి నేను ఇప్పటికీ రాస్తానంటున్నారు. చింతా శ్రీనివాస్ గారు షాప్

అండి, ఇక మా ఫ్రెండ్ నిజామాబాద్కి ఫస్ట్ టైం లెటర్ రాశాను అంటున్నారు సిరికొండ నుండి. ఎప్పుడు రాసారో కాదు, ఇప్పటికీ కూడా రాసేవాళ్ళు ఉంటేనే రాయండి అని చెప్పాను. ఇక నేను ఒకప్పుడు రాసేదాన్ని, ఇప్పుడు రేడియోకి మాత్రం రాస్తున్నాను అంటున్నారు. ఎవరు? అరుణ గారు ఇబ్రహీంపట్నం నుండి రాస్తున్నారు. అపర్ణ గారు బెంగళూరు నుండి కూడా రాస్తున్నారు. లేదు మేడం, మేము రాయటం లేదు, ఓన్లీ వాట్సాప్ అంటున్నారు. మేడం గారు నమస్కారం, ఈ రోజుల్లో కూడా కలం స్నేహితులు ఎవరున్నారండి అంటే, ఉన్నారు సార్, ఈ రోజుల్లో కూడా రాసేవారు ఉన్నారు. 30 సంవత్సరాల నుండి నా కలం స్నేహితురాలు రాధారమణి కాకినాడలో ఉంటారు, వారికి రాస్తున్నానంటున్నారు. వావ్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద మనకి రాశారు. ఇప్పటికీ కూడా జనగామలో ఒక శ్రోత ఉన్నారు, నాకు అతి దగ్గర వాళ్ళు, వాళ్ళకి నేను రాస్తానంటున్నారు. దోర్నాల్ బాలరాజ్ గారు హైదరాబాద్ వనస్థలిపురం నుండి మనకి సందేశాలు పంపించారు. వివిధ్ భారతి ముంబై వాళ్ళకి ఆఖరిసారిగా పెన్ కార్డ్ రాశాను, ఎప్పుడో గుర్తులేదంటున్నారు. జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి రాశారు. ఇక మా సీనియర్ ఫ్రెండ్ రేడియో శ్రోత ఒక ఆయన ఉన్నారు, వారితో పాటు ఇప్పటికి కూడా కలం స్నేహం ఉందంటున్నారు, కొనసాగిస్తున్నానంటున్నారు. అప్పల్ రాజు గారు పెడ నుండి, సంతోషం అండి. ఎవరు లేరు నాకు కలం స్నేహితులు అంటున్నారు. పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నుండి, పోర్లేండి, మీరు వాట్సాప్లో యాక్టివ్గా ఉన్నారు కదా, నో ప్రాబ్లం. కస్తూరి రాముడు, నేను 30 సంవత్సరాల నుండి రాస్తూ ఉంటామంటున్నారు, మేము స్నేహితులం అంటున్నారు. పుట్టపాక నుండి భవానీ వెంకట్ గారు. ఇక ఎవరు రాశారు అంటే, 20 సంవత్సరాల నుండి వివిధ భారతికి కలం స్నేహితులు మా మౌనిక, బాలు, వినయ్ కుమార్ మేము రాస్తున్నామంటున్నారు. బిఎన్ రెడ్డి నగర్ నుండి రాస్తున్నారు. మరి ఇంకా ఎవరు రాస్తున్నారు? నిజాంపేట నుండి గణేష్ వేదపతి గారు ఒకప్పుడు రాసేవారు మేడం, ఇప్పుడు రాయటం లేదంటున్నారు. నమస్కారం అని అంటున్నారు. ఇక నాగనాథ్ గుప్తా గారు రాస్తున్నారు. గతంలో ఆకాశవాణిలో పనిచేసే కళాకారులు అలాగే రేడియో శ్రోతలకు ఉత్తరాలు రాసేవాళ్ళం. ప్రస్తుతం మాత్రం సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల ఫోన్లు చేస్తున్నాము. ఇప్పుడు మాత్రం ఉత్తరాలు ఆకాశవాణి కేంద్రాలకు శ్రోతలు కోరిన పాటల కార్యక్రమానికి పంపుతున్నాము, చాలా సంతోషంగా ఉందంటున్నారు. నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి రాశారు మనకి. ఇంకా ఎవరు రాశారు? ఇప్పుడు రాయటం లేదు. 56 సంవత్సరాల నుండి నిరంతరం రేడియోకు మాత్రం ఉత్తరాలు రాస్తూ ఉంటాను, చాలా గొప్ప విషయం అండి. మరెవరు రాశారు ఇది? అలాగే మా స్నేహితులు మహమ్మద్ ఇనాయతుల్లా గారికి, భవానీపేట వాళ్ళకి రాస్తానంటున్నారు. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి నమస్కారం అంటున్నారు. మీకు కూడా నమస్కారం అండి. ఉత్తరాలు రాసే స్నేహితులు లేరండి, వాట్సాప్లో ఉన్నారంటున్నారు. చూసారా, అసలు మనం ఈ ప్రశ్న అడగడం వల్ల మనకు కూడా తెలిసింది, ఇప్పటికీ కూడా చాలామంది పెన్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఆ ఉత్తరాలు రాస్తుంటే ఎంత బాగుంటుంది కదా. ఉత్తరం వాళ్ళు రాసిన ఆత్మీయమైన చేతి రాతతో ఉత్తరం అందుకుంటే చాలా గొప్పగా ఉంటుంది, అది చాలా బాగుంటుంది కూడా. మరి ఇది ఇవాళ షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేకానేక ధన్యవాదాలు అంటుంది మీ రేడియోని ఇస్తాం పద్మిని. శ్రోతలకు మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మోకాళ్ళ నొప్పి, నడు నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 0402324085223240853295509023, ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మర్చిపోకండి, మరికొద్ది క్షణాల్లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం 2:15 నుండి 3 గంటల వరకు మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: This is Akashwani and I am Valsa Williams with the midday news. The headlines. Prime Minister Narendra Modi inaugurates Semicon India 2026 in New Delhi, says India's semiconductor ecosystem expanding rapidly and opening new opportunities for innovation, investment and growth. Union Minister Ashwini Vaishnav says government has set a target to support 200 startups and companies to design chips in India across spectrum of semiconductor requirements. BJP's month-long nationwide Seva Sankalp Abhiyan begins today to mark Prime Minister Narendra Modi's 25 years of public life and service. PM Vishwakarma scheme completes 3 years today. India slams Pakistan for providing permissive environment for terrorists responsible for September 11 attacks in

0: Stay connected with AIR News. Follow us on X at AIR News Alerts and visit newsonair.gov.in for the latest updates.
1: Welcome back to the Midday News. India has strongly criticized Pakistan for providing a permissive environment for terrorists, drawing a direct link between Pakistan-based sanctuaries and the Al-Qaeda leadership responsible for the September 11 terror attacks in the United States. Speaking at a United Nations Security Council meeting on the situation in Afghanistan, India's permanent representative P. Harish recalled the Council's recent visit to the 9/11 memorial in New York. Mr. Harish called on the international community to remember the victims of the September 11 attacks and act against not only terrorists, but also those who aid, finance, support or shelter them.
2: Draining this swamp that provided an enabling environment for such monsters of humankind to prosper is very important. The same permissive environment that sheltered the architects of 9/11 has in the years since continued to provide space, support and impunity. The international community must join hands to address the continuity of such sanctuary in order to ensure that more such individuals are not thrust upon any country or its citizens and no one loses family and loved ones.
1: The government has refuted a video circulating online with the claim that an IAF MiG-29 fighter jet crashed during landing due to pilot error. The fact-check unit of Press Information Bureau, PIB, said the video is fake and being circulated by the Pakistani propaganda accounts. It said the footage in the claim is from a video game. The fact-check unit has urged people to report any suspicious content related to the central government at factcheck@pib.gov.in. Director General of News Services Division, Akashwani, Rajiv Kumar Jain, administered the Swachhata Pledge to officers and staff at the premises of Akashwani in New Delhi today. Additional Director General News, S. Subramanian, was also present on the occasion. The pledge was administered as part of the ongoing Swachhata Hi Seva 2026 campaign, being observed across the country from today till the 2nd of next month. In men's cricket, India will play the final match of the three-match T20 international series against Afghanistan at the Arun Jaitley Stadium in Delhi today. The match will begin at 7:30 p.m. Indian Standard Time. At the stock markets, the Sensex was trading nearly flat while the Nifty was trading moderately higher during the afternoon session today. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi inaugurates SEMICON India 2026 in New Delhi, says India's semiconductor ecosystem expanding rapidly and opening new opportunities for innovation, investment and growth. Union Minister Ashwini Vaishnav says government has set a target to support 200 startups and companies to design chips in India across spectrum of semiconductor requirements. BJP's month-long nationwide Seva Sankalp Abhiyan begins today to mark Prime Minister Narendra Modi's 25 years of public life and service. PM Vishwakarma scheme completes 3 years today. India slams Pakistan for providing permissive environment for terrorists responsible for September 11 attacks in the United States. And with that, we end the Midday News.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు.
4: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
5: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:15 దాటి 49 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మరి ఈరోజు హలో డాక్టర్లో మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324058253, 2324085353.

2959552 ఫోన్ నెంబర్లు మరొకసారి 0402324082 2340853 2955092 3 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మర్చిపోకండి, మోకాళ్ళ నొప్పులు నడునొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 2:21 దాటి 43 సెకండ్లు. యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు.
1: శ్రోతలకు నమస్కారం. ప్రస్తుతం జీవన విధానంలో వచ్చిన మార్పులతో వయస్సుతో సంబంధం లేకుండా మన రోజువారీ జీవితంలో మోకాళ్ళ నొప్పి, మెడనొప్పి సమస్యలు చాలా సాధారణంగా కనిపిస్తున్నాయి. మెట్లు ఎక్కాలన్నా, కుర్చీలో నుంచి లేవాలన్నా, ఎక్కువసేపు నడవాలన్నా చాలామందికి మోకాళ్ళు సహకరించవు. అలాగే కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చోవడంతో భుజాల నుంచి నొప్పి మెడల వరకు వచ్చి ఒక్కొక్కసారి తలనొప్పిగా కూడా మారుతుంది. అసలు ఈ మెడనొప్పికి మోకాళ్ళ నొప్పికి కారణాలు ఏంటి, ఎందుకు వస్తాయి? మోకాళ్ళ నొప్పి అంటే వృద్ధాప్యానికి సహజమే అని చాలామంది అనుకుంటారు. కానీ ఆ అపోహల్లో నేటి జీవనశైలి, ఎక్కువసేపు కంప్యూటర్ మొబైల్ వినియోగం, శారీరక శ్రమ తగ్గిపోవడం, అధిక బరువు వంటి కారణాల వల్ల యువతలో మెడ మోకాళ్ళ నొప్పులు సాధారణంగా కనిపిస్తాయని ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు అంటున్నారు. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324085 2, 2324085 3, 2955 0923 ఈ నెంబర్కు కాల్ చేసి అసలు మెడనొప్పి మోకాళ్ళ నొప్పి ఎందుకు వస్తాయి, దీని కారణాలు ఏంటి, మెడనొప్పిని మోకాళ్ళ నొప్పిని నిర్లక్ష్యం చేస్తే ఇంకా ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాలు మనం ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రవణ్ కుమార్ గారు.
2: నమస్కారం అండి.
1: శ్రవణ్ గారు, ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులు కానీ మెడనొప్పులు కానీ వయసు మీద పడిన వారిలో మాత్రమే చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా అందరిలో ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అసలు?
2: అంటే ఈ రోజుల్లో యంగ్స్టర్స్లో కూడా మనం మోకాళ్ళ నొప్పి ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తున్నాము. ఒకటి, ఎక్కువ జనాలు జిమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ టేకప్ చేసి స్పోర్ట్స్ ఇంజరీస్ అవ్వడము, లేకపోతే వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల, అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల కానీ మోకాలు తొందరగా అరిగిపోవడము, ఈ రెండు కారణాలు కామన్గా చూస్తున్నాం. దీనివల్ల ఇన్సిడెంట్స్ యంగర్ పేషెంట్స్లో కూడా మనము నీ పెయిన్స్తో చాలామంది వస్తూ ఉన్నారు, స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల కానీ లేకపోతే లిగమెంట్ ఇంజరీస్ అయ్యి వస్తూ ఉంటారు.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
3: హలో మేడం, నమస్కారం. మేడం
1: నమస్తే అండి. మీరు రేడియో సౌండ్ తగ్గియాలి లేకపోతే కాల్ కట్ అవుతుంది.
3: ఓకే ఓకే,
1: మీ సమస్య చెప్పండి.
3: నిజామాబాద్ జిల్లా గోనగోపల మేడం. అయితే నా పేరు దేశబోయిన రవి. అయితే నాకు మోకాళ్ళు నడవస్తలేదు మేడం. అయితే నడుములో నొప్పి ఉన్నది, అయితే మిడిసులు కూడా గురుతాయి. నేను టైలర్ పని చేస్తాను మామూలుగా. అయితే దానికి ఎట్లా ఉండాలా,
2: ఎన్ని రోజుల నుంచి ఉందండి రవి గారు ఇబ్బంది?
3: ఓ 6 మంత్స్ సార్.
2: మీ వయసు ఎంత?
3: 55.
2: ఓకే. అంటే రెస్ట్లో కూడా మీ పని చేసేటప్పుడు వస్తుంటుందా, ఎప్పుడు ఉంటుందా?
3: ఎప్పుడు ఉండదు సార్,
2: పని చేస్తున్నప్పుడే ఉంటుంది.
3: పని చేస్తున్నప్పుడే ఉంటాయి, మెడిసిన్లు గుంజుతాయి. అయితే మోకాళ్ళు నొస్తాయి. అయితే నడిచేటప్పుడు ఏంటి సార్, ఇప్పుడు లెఫ్ట్ కాలు ఒకటి ఇట్లా చెప్పు ఇట్లా స్లిప్ అవుతుంది సార్.
2: గ్రిప్ ఉండట్లేదు, జారిపోతున్నట్టు.
3: అంతే అంతే సార్, ఒకటి బాగానుంది, లెఫ్ట్ కాలు గ్రిప్ పట్టుకోదు చెప్పుని.
2: మీరు చెప్పే సింప్టమ్స్ బట్టి, ఇబ్బందులు బట్టి డిస్క్ ప్రాబ్లం ఉండొచ్చు. కాలు గుంజడం అదంతా సయాటిక్ పెయిన్ అంటాము. నడుంలో నరం పట్టేసి కొంచెం వీక్నెస్ వస్తుంది.
3: అంతే సార్, అంతే సార్.
2: అదే మీకు స్కానింగ్ అవి చేయాల్సి ఉంటది. దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ గానీ స్పైన్ సర్జన్ గానీ మీరు కలుస్తే.
3: పోయినా నిజామాబాద్ లో న్యూరో సర్జన్, న్యూరో డాక్టర్ దగ్గర పోయినా, బెంగళూరు అట సార్ది. అయితే పోయినా ఇక అప్పటి నుంచి నాకు బీపీ ఉంది సార్, సెడి చేసిండు సార్, బరబ్బర్ సెడి చేసిండు.
2: ఓకే.
3: అయితే ఈ ఎడమ భుజంకు నరం పట్టేసిందంట, దాన్ని కరెంట్ షాట్ పెట్టి ట్రీట్మెంట్ చేసి సరిగ్గా చేసిండు సార్.
2: ఓకే, ఫిజియోథెరపీ చేశారు. కాకపోతే అదే వీక్నెస్ కాళ్ళకి ఏదైతే వచ్చిందో తగ్గకపోతే మళ్ళీ స్కాన్ చేసుకుని చూసుకోవాలి. నరం మీద ఒత్తిడి కంప్రెషన్ అంటాము, ఉంటే గనక ఆపరేషన్ అవసరం కూడా పడచ్చు. ఒకసారి దగ్గరలో డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్. మీరు
3: ఏ డాక్టర్ సార్?
2: అదే న్యూరోసర్జన్ కానీ ఆర్థోపెడిక్ సర్జన్ కానీ ఎవరినైనా కన్సల్ట్ అవ్వచ్చు.
3: ఇద్దరు ఇట్లా ఎవరికైనా
2: ఎవరైనా చూపించవచ్చు.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,

0: హలో, మీరు వింటున్నారు హలో డాక్టర్. ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మెడనొప్పి, మోకాళ్ళ నొప్పి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 0400 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్లకు కాల్ చేసి మెడనొప్పి, మోకాళ్ళ నొప్పి ఇలాంటి సమస్యలు మీకేమైనా ఉంటే నేరుగా శ్రవణ్ కుమార్ని అడిగి సమాధానాలు పొందవచ్చు. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్కారం మేడం, నేను మల్కాజిగర్ నుండి మాట్లాడుతున్నాను. ఇష్టానంద్ బాబు, నేను గత 5 సంవత్సరాలప్పుడు బండిపై నుండి పడినా మేడం. పడ్డప్పుడు మోకాలు రెండు దెబ్బలు తగిలి నేను ఇట్లా 3 దొలకల్లాగా బొడుక్కుంటూ వెళ్ళి దెబ్బ తగిలింది. అప్పుడు చూపించా మొత్తం బ్లడ్ అదంతా క్లీన్ చేయ బాగానే అనిపించింది. 2 ఇయర్స్ దాకా ఏమనిపించలేదు. ఈ మధ్య కాలు మోకాలు వాచి నడవలేకపోతున్నా సార్.
2: దెబ్బ తగిలి 3 ఏళ్ళు అయిందండి. ఇప్పుడు మీకు
1: 3 ఏళ్ళు పైన అయింది సార్.
2: మధ్యలో బాగానే ఉండింది, ఈ మధ్య మళ్ళీ నొప్పులు వస్తున్నాయి.
1: ఇప్పుడు మోకాలు మొత్తం కుడక దగ్గర వాస్తుంది. రైట్ మోకాలు అయితే విపరీతంగా ఇట్లా మొత్తం మన బెల్ట్ పెట్టినట్టు పట్టేస్తుంది ఆ కాళ్ళు.
2: వయసు ఎంత అండి ఇప్పుడు మీకు?
1: 56 అండి ఇప్పుడు.
2: ఓకే, అప్పుడు పడినప్పుడు ఏమైనా ఎక్స్రేలు కానీ స్కానింగ్ ఏమైనా చేశారా?
1: అప్పుడు అదేం చేయలేదు, కాకపోతే మోకాళ్ళ దగ్గర వాపు వస్తే వాటర్ ఫామ్ అయిందని తీశారు ఇంజక్షన్ తో. వాటర్ వచ్చిందని అవసరం లేదన్నారు కూడా వాళ్ళు అప్పుడు.
2: అదే అంటే మేజర్ గా ఎముక ఏమి ఇరుగుండు ఉండదు, కాకపోతే మైనర్ ఈ పడ్డం వల్ల కొన్నిసార్లు మోకాళ్ళ చివర ఉండే గుజ్జు కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అది మెల్లగా క్రమంతో లిగమెంట్ డ్యామేజ్, కార్టిలేజ్ డ్యామేజ్ అవడం వల్ల మోకాలు అరుగుదల స్టార్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది మీరు చెప్పే సమస్యలు బట్టి. అదే దానికి మీరు కింద కూర్చోడము, బరువులు ఎత్తడము, మెట్లు ఎక్కడం దిగడం చేయకూడదు. నొప్పి తగ్గకపోతే గనక ఒకసారి ఎక్స్రేస్ తీయించి ఆర్థోపెడిక్ డాక్టర్కి చూపించుకోవాలి.
1: వెళ్ళాం సార్, మేము ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీసి బాగుందన్నారు.
2: ఓకే,
1: ఎక్సర్సైజ్ కొన్ని చెప్పారు. అయితే ముఖాలు మొత్తం ఇట్లా పట్టేస్తుంది. అది మనం బెల్ట్ పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది ఆ మాదిరిగా పట్టేస్తుంది. ఎడమకాలు కొంచెం సెట్ అయింది ఆ ఎక్సర్సైజ్ తోటి. కుడికాలు మాత్రం విపరీతంగా అసలు కొంచెంసేపు కూడా నడవలేక బస్తా మందం కూడా నడవలేక పట్టేస్తుంది.
2: దాని మీద అదే మోకాళ్ళ మీద బరువు పడే పనులు చేయకూడదు. కింద కూర్చోడము, మెట్లు ఎక్కడం దిగడము, బాత్రూమ్ కి ఇండియన్ టైప్ కమోడ్ లో కూర్చోడం, ఈ 3 పనులు ఆపేయండి. వాకింగ్ చేసుకోవచ్చు మీరు. తర్వాత ఎక్సర్సైజ్ చెప్పారు కదా, క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అంటాం. మోకాళ్ళు మీద ఉన్న తొడ మీద ఉన్న కండరం గట్టి పడితే మోకాళ్ళ మీద బరువు పడకుండా ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
0: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి వెంకటస్వామి గారు.
3: మేడం, ఇది నాకు మెడ నరాలు వస్తున్నాయి. అంటే నేను సిస్టమ్ మీద కూడా వర్క్ చేస్తాను, మొబైల్ కూడా చూస్తాను. సో మెడ నరాలు ఎట్లా ఎక్కువైతే నాకు పెయిన్ ఎప్పుడు వస్తుంది అంటే పడుకున్నప్పుడు వస్తుంది మేడం.
2: ఓకే, ఎన్ని రోజుల నుంచి ఉందండి ఇట్లా? ఇప్పుడు
3: ఇది 6-7 మంత్స్ అవుతున్నా సార్. నేను న్యూరో సార్, మన వెంకటరెడ్డి సార్ అప్పుడు న్యూరోన్ కూడా కలిసిన.
2: ఓకే,
3: అయితే మెడలో ఉంటుంది, కొంచెం నెక్ ఎక్సర్సైజ్ చేసుకోండి మెడిసిన్ రాశారు, కానీ అది తగ్గుతుంది వస్తుంది. మేజర్ ప్రాబ్లం ఏమైతుందండి సార్, ఇప్పుడు ఎక్కడైతే మనము గోగుల్స్ పెడతామో ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇట్లా గుంజినట్టు గుంజినట్టు అవుతుంది సార్ నాకు హెడ్ అండ్ మెడ నరాలు నొప్పింది సార్.
2: ఓకే, ఇప్పుడు మెడ నుంచి చేతులు కూడా లాగుతాయి అండి? చేతుల్లో తిమ్మిరి రావడం అట్లా ఏమైనా ఉంటుంది?
3: చేతులు లాగడం అయితే ఏం లేదు సార్.
2: ఓకే, డైలీ ఎన్ని అవర్స్ చేస్తారు సిస్టమ్ మీద వర్క్?
3: సిస్టమ్ మీద ఒక 1.5 అవర్, 1 అవర్ అట్లా. అంటే టైమింగ్ బట్టి, అంటే ఫిక్స్డ్ ఉండదు, ఏదన్నా అవసరం ఉంటే తప్ప, లేకుంటే ఫైల్స్ చూడడం అదే ఉంటది. కానీ అవసరం.
2: మీ ఏజ్ అండి ఇప్పుడు, వయసు ఎంత?
3: నాకు 55 సార్. 55 కంప్లీట్ అయిపోతుంది ఇంకో 1 మంత్.
2: ఓకే, సర్వైకల్ స్పాండిలోసిస్ సిమ్టమ్స్ లాగా మీకు ఉన్నాయి, అంటే మెడలో వెన్నపూస ఎముక అరుగుదల ఉంటే నరాలు పట్టే అవకాశం ఉంది. సో మనము సిస్టమ్ మీద వర్క్ చేస్తుంటే పోస్చర్ కరెక్ట్గా పెట్టుకోవాలి, మెడకి ప్రాపర్ మన చైర్కి సపోర్ట్ ఉండేలాగా చూసుకోవాలి, మన డెస్క్కి కానీ సిస్టమ్కి కానీ మన ఫేస్ నుంచి 1 ఫీట్ డిస్టెన్స్ ఉండాలి, ముందలు కొంగకుండా, మెడ మీద బరువు పడకుండా చూసుకోవాలి. అండ్ పడుకునేటప్పుడు కూడా దిండు కానీ మెత్త కానీ వాడద్దు, ఏ సపోర్ట్ లేకుండా ఫ్లాట్ మీద పడుకుంటే బెటర్.
3: అది మధ్యలో ఒకటి కొత్త మోడల్ దిండు వచ్చింది కదా సార్, అంటే ఓన్లీ మెడ కిందనే హైట్ ఉండి మిగతా?
2: అది పెట్టుకోవచ్చు, సర్వైకల్ పిల్లో అని లో హైట్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, అట్లాంటివి పెట్టుకోవచ్చు.

0: హెడ్ది లెఫ్ట్ రైట్ ఎక్కడైతే మనం ఈ చౌ పైన వస్తుంది అక్కడ ఇట్లా గుంజినట్టు గుంజినట్టు అవుతుంది. సన్ టైమ్స్ అంటే మార్నింగ్ 3-4 ఆ టైంలో, ఎర్లీ మార్నింగ్ టైంలో. ఇప్పుడు మామూలుగా మనకి తిమ్మిరి పడితే రిలీజ్ అయితే బ్లడ్ ఎట్లయితే అట్లా సర్లీస్ ఉంటుంది, దానివల్ల మన మేజర్ ప్రాబ్లమ్ ఏమైనా ఉంటుంది సార్? అది
1: అంటే నమ్నెస్ ఇవన్నీ వస్తున్నాయంటే మెడలో అది

0: ఆర్థోపెడిక్స్
1: న్యూరో సర్జన్ గానీ ఆర్థోపెడిక్ సర్జన్ గానీ కన్సల్ట్ అయితే సరిపోతుంది,
0: ఇద్దరు ఎవరైనా పర్ఫెక్ట్.
1: ఎవరన్నా కన్సల్ట్.
0: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నిజామాజన్ మాట్లాడుతున్నాను మేడం.
2: చెప్పండి.
3: నాకు మొఖాల నొప్పులు బాగా మేడం, బాగా మొఖాలు నొస్తాయి, నా మిరుసులు వస్తాయి మేడం. డాక్టర్ దగ్గరికి పోయినాం, మెడిసిన్ ఇచ్చిండు, వాడుతున్నాం.
2: మీరు రేడియో సౌండ్ తగ్గించి మాట్లాడరా, లేకపోతే దూరంగా వచ్చి మాట్లాడండి.
3: దూరం అయితే మెడిసిన్స్ గా వాడుతున్నాం మేడం, ఆ మోకాల నొప్పులు తగ్గుతలేవు.
1: ఎన్ని రోజుల నుంచి ఉందండి సమస్య?
3: నాకు ఇప్పుడు మోకాల నొప్పులు ఉండబట్టి 5 సంవత్సరాలే.
1: ఓకే, మీ వయసు ఇప్పుడు ప్రస్తుతం?
3: నా వయసు 56 సార్.
1: ఓకే, ఏం పని చేస్తుంటారండి?
3: నేను టైలర్ వర్క్ చేస్తా సార్.
1: ఓకే, అంటే గత 5 ఏళ్లలో నొప్పులు పెరిగి ఇప్పుడు నార్మల్ గా తిరగాలన్న ఇబ్బంది పెరుగుతుందా?
3: అవండి సార్,
1: ఓకే, అదే
3: తిరగా బాగా నొప్పులు బాగున్నాయి.
1: మెట్లు ఎక్కడం దిగడం చేయగలుగుతారా?
3: మెట్లు ఎక్కడ మెట్లు ఎక్కడం దిగడానికి కష్టమైంది.
1: అదే అదే, ముఖాలు ఆర్థరైటిస్ అరుగుదల లాగానే ఉంది మీరు చెప్పే సమస్యలు బట్టి.
3: అరుగు కొంచెం అరుగుదలా అరుగుతున్నాయని డాక్టర్ అన్నారు.
1: ఓకే, ఎక్స్రేలు అవి ఏమైనా చేయించారండి?
3: చేయించాం సార్.
1: ఓకే, అంటే ట్రీట్మెంట్ మనం ఎక్స్రేలో అది అరుగుదల ఏ స్టేజ్ లో ఉందో దాన్ని బట్టి ఉంటుంది.
3: మరి నాకు నిద్ర లేదు, కాళ్ళు పిక్కలు పట్టడం గానీ తిమ్మిర్లు వచ్చడం గానీ అట్లా అవుతుందండి.
1: ఓకే, ఈ క్రాంప్స్ నిద్రలో నైట్ క్రాంప్స్ కి రావడానికి కారణం యూజువల్ గా డీహైడ్రేషన్, నీళ్ళు సరిగ్గా తాగకపోవడము, లేకపోతే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటారు, బాడీలో సోడియం పొటాషియం సాల్ట్స్ తగ్గడం కానీ మెగ్నీషియం కాల్షియం లెవెల్స్ తక్కువ ఉంటే అవుతూ ఉంటాయి. మీరు నీళ్లు మంచిగా తాగాలి, హైడ్రేషన్ పెట్టుకోవాలి, తర్వాత సప్లిమెంట్స్ వాడుతూ ఉండాలి కాల్షియంకి మెగ్నీషియంకి.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం నేను ఫస్ట్ కాలర్ని, నేనే మేడం.
2: చెప్పండి.
4: అయితే ఇది లెఫ్ట్ కాల్ అన్నా చూడు సార్. నమస్కారం సార్.
1: నమస్తే అండి.
4: అయితే ఇప్పుడు లెఫ్ట్ కాల్ అనేది ఎంఆర్ఐ తీయించమన్నారు సార్, ఎంఆర్ఐ స్కానింగ్ తీపిమన్నారు.
1: ఓకే,
4: అయితే దానికి ఖర్చుతో కూడుకున్న పని అంటే ఇప్పుడు నిమ్స్లో హైదరాబాద్ లో చేస్తారా సార్? ఉచితంగా
1: చేస్తారండి, మన ప్రభుత్వ హాస్పిటల్లో చేస్తారు డెఫినెట్ గా.
4: అంటే నిజామాబాద్ లో లేదంట సార్ ఎంఆర్ఐ?
1: అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో ఉంటుందండి, ఏమైనా మెయింటెనెన్స్ ఇష్యూస్ అయితే అట్లా చెప్పుండొచ్చు మీకు, కానీ ట్రీట్మెంట్ అయితే అవుతుంది.
4: అయితే నిజాం అదే హైదరాబాద్ లో నిమ్స్ ఆసుపత్రిలో ఉందంట.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నమస్కారం మేడం.
2: చెప్పండి.
5: మరి నిజామాబాద్ జిల్లా జక్షణపిల్ మండలం మేడం. అయితే నేను బీడీ వర్క్ చేస్తా మేడం, బీడీ ఆఫీస్ లో. అయితే బీడీ అంటే బీడ్ స్టార్ట్ చేయడం గంపాలు వస్తాయి మేడం, వాళ్ళకి 30-35 గంపాలు వస్తాయి.
2: ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి.
5: మేము ఎప్పుడు కూర్చుంటే చేస్తాను మేడం వర్క్, కూర్చొని చేయడం వల్ల ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, ఒక 1 అవర్ రెస్ట్, సాయంత్రం 6 గంటల వరకు కూర్చుంటే వర్క్ చేస్తుంటాం మేడం. వర్క్ చేస్తుంటే మాకు ఏమవుతుందంటే నడుము విపరీతంగా వస్తుంది మేడం. అయితే ఏంటంటే మళ్ళీ లెఫ్ట్ లెగ్ కొంచెం తిమ్మురొస్తున్నాయి మేడం. అలా ఎందుకు వస్తున్నాయి
1: అంటే ఒకేసారి 7-8 గంటల కింద కూర్చునే ఉంటారా, మధ్యలో లేస్తూ ఉంటారా?
5: మధ్యలో లేవడం అంటే టాయిలెట్ పోయినా వెళ్ళినప్పుడు వెళ్ళేస్తాం మేడం సార్.
1: కింద నేల మీద కూర్చుంటారా?
5: నేల మీద సార్.
1: అంటే వంగి పని చేయడం వల్ల కూడా రావచ్చు నడుము నొప్పి నేల మీద కూర్చుంటే. కింద నేల మీద కూర్చోడం వల్ల యాక్చువల్గా మన జాయింట్ ఫ్లెక్సిబిలిటీ ఇంక్రూజ్ అయ్యి మోకాళ్ళు స్టిఫ్నెస్ అది తగ్గుతుంది, కానీ ఒక ఏజ్ వచ్చాక మోకాళ్ళలో కానీ నడుములో కానీ అరుగుదల ఉంటాయి, యూజువల్గా నేల మీద కూర్చోవద్దని చెప్తాం, ఎందుకంటే ఆ ప్రాబ్లం సమస్య ఇంకా పెరుగుతుంది. సో చైర్ మీద కానీ స్టూల్ మీద కూర్చొని నడుముకి సపోర్ట్ తీసుకుని పనిచేస్తే బెటర్. అంటే అదే మీరు నడుము మీద ప్రెజర్ పడకుండా సపోర్ట్ తీసుకుని దాని మీద ప్రెజర్ పడకుండా చేసుకోవాలి, లేదంటే సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. అంతే, కరెక్ట్ కరెక్ట్. ట్రీట్మెంట్ అంటే అదే, అది పోస్చర్ కరెక్ట్ చేసుకోవాలి, మనం ఏదైతే వంగి చేస్తున్నామో దాని మీద వంగకుండా సపోర్ట్ చేసుకుని

0: చూసుకోవాలి. ప్రతి గంటకు ఒకసారి లేచి కొంచెం నడుంకి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకుని మళ్ళీ కూర్చుంటే ఒకేసారి దాని మీద ప్రెజర్ పడుకుంటూ ఉంటుంది.
1: సార్ మేము అప్పుడు నడుస్తాం సార్, అక్కడి నుంచి లేచిన తర్వాత సాయంత్రం కూడా బాగానే ఉంటాము, మళ్ళీ నైట్ లో పడుకున్నప్పుడు కూడా బాగానే ఉంటాం సార్, వర్క్ చేసినప్పుడే కొంచెం నొప్పిగా ఉంటుంది.
0: అదే మచ్చ మీరు అది మీరు చేసినప్పుడే అవుతుంది అంటే అదే దాని మీద ప్రెజర్ పడి అవుతుంది, అది మీరు పని చేసేటప్పుడు అది ప్రాపర్ సపోర్ట్ అది చేసుకుంటే అదే సెట్ అయిపోతుంది.
1: నా వయసు 30 సంవత్సరాలు సార్,
0: 30 ఇయర్స్. ఓకే ఓకే ఓకే.
1: సార్ ఓకే థ్యాంక్ యూ.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి
1: హలో అండి,
2: మాట్లాడుతున్నారు? హలో
1: హలో అండి, హలో
2: చెప్పండి
1: అండి,
2: చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: వరంగల్ మాది దయానంద్ కాలనీ నుండి మాట్లాడుతున్నా. నా పేరు శోభారాణి,
2: చెప్పండి.
1: 56 సంవత్సరాలు ఉంటాను నేను. నాకు మోకాళ్ళు బాగా నొప్పులు ఉంటున్నాయి సార్.
0: ఎన్నేళ్ళ నుంచి ఉందండి?
1: నాకు ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది.
0: ఓకే
1: సో నేను ఆర్థోపెడిక్ కూడా చూపించుకున్నాను,
0: ఓకే.
1: ఎక్స్రే కూడా తీశారు. అయితే ఏమన్నారంటే నాకు మోకాళ్ళలో ఉండేవి అరుగుతున్నాయి,
0: అది
1: 3 నుంచి 4కు రావచ్చు, ఈ స్టేజ్
0: థర్డ్
1: ఫోర్త్ కు
0: స్టేజ్ లో ఉందని
1: రావచ్చు
0: చెప్పారు.
1: అన్నారు.
0: ఓకే ఓకే.
1: ఫోర్త్ స్టేజ్ కు
0: అంటే అదే
1: వస్తున్నాయి అని
0: స్టేజింగ్
1: చెప్పారు.
0: ఎక్స్రేలో మనకి మోకాలు చివర కాట్లేజ్ ఉంటుంది, అది ఎక్స్రేలో అవపడదు, గ్యాప్ లాగా ఉంటుందన్నమాట. ఆ గ్యాప్
1: ఓకే
0: అసెస్మెంట్ చేసి ఏ స్టేజ్లో ఉందో చెప్తాము. అంటే స్టేజ్ 3లో ఉంది అంటే కాట్లేజ్ ఆల్మోస్ట్ దగ్గరకు వస్తుంది, స్టేజ్ 4లో ఇంకా కాట్లేజ్ ఉండదు, బోన్ మీద బోన్ టచ్ అవుతూ ఉంటుంది అన్నమాట.
1: సౌండ్ వస్తుంది అప్పుడప్పుడు,
0: శబ్దం కూడా వస్తుంది, కూర్చొని లేస్తూ ఉంటే
1: చెప్తాం.
0: కానీ లేకంటే కాలు మడుచుకుంటూ ఉంటే. అదే బోన్ సర్ఫేస్ రఫ్ అయితే వస్తుంది, క్రెపిటస్ అంటాం ఆ సౌండ్ని. సో
1: ఓకే సార్,
0: స్టేజ్ 3లో ఉంటే మీరు ఎక్సర్సైజ్ చేయాలి, వెయిట్ బాడీ వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవాలి, మోకాల మీద ప్రెజర్ పడే పనులు చేయొద్దు, కింద కూర్చోడం మెట్లు ఎక్కడము. తర్వాత కాట్లెట్ సప్లిమెంట్స్ ఉంటాయి, అంటే
1: ఓకే
0: కొత్త
1: సార్,
0: గుజ్జు ఏమీ రాదు కానీ ఉన్న గుజ్జుని మనము న్యూట్రిషన్ మెయింటైన్ చేయడానికి, ఈ వెయిట్ కంట్రోల్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసుకుని మనం కంట్రోల్ చేయొచ్చు ఇంకా ఫర్దర్గా ప్రోగ్రెస్ కాకుండా. ఎందుకంటే
1: ఓకే
0: ఫోర్త్
1: సార్,
0: స్టేజ్కి ఒకసారి వచ్చిందంటే మనం జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీయే ఆప్షన్, ఆపరేషన్
1: ఓకే.
0: లేకుండా ట్రీట్మెంట్ కావాలి అంటే ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి.
1: ఏం చేయాలి సార్? ఏమన్నా టాబ్లెట్స్ ఇంజెక్షన్స్
0: టాబ్లెట్స్ వాడుకోవాలి, తర్వాత మోకాళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజ్ ఉంటాయి చేసుకోవాలి, తర్వాత లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటాం, మోకాళ్ళ మీద ప్రెజర్ పడకుండా మెట్లు ఎక్కడం దిగడం చేయొద్దు, కింద కూర్చోడం
1: మానేశాను సార్,
0: అవన్నీ చేయకూడదు.
1: 1 ఇయర్ నుండి అన్ని మానేశాను
0: ఓకే.
1: సార్, అదే
0: బాడీ వెయిట్
1: చెప్పారు.
0: కూడా కంట్రోల్లో ఉంచుకోవాలండి, అది కూడా
1: ఉంది
0: ఇంపార్టెంట్.
1: ఉంది కంట్రోల్ పక్కన.
0: ఓకే ఓకే. ఈ పనులు చేస్తూ ఉంటే అది ఇంకా ఎక్కువ త్వరగా అరగకుండా
1: సరే,
0: కాపాడుతుంది అన్నమాట అది.
1: ఇంట్లో పనులు మాత్రమే చేసుకుంటాను, ఎక్కడం గానీ కింద కూర్చోవడం గానీ ఏం చెయ్యను.
0: ఓకే. థర్డ్ స్టేజ్లో మీకు మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సరిపోతుంది, పెయిన్ ఎక్కువ ఉంటే మనం ఇంట్రాఆర్టికులర్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తాం, స్టీరాయిడ్ అని లేకపోతే హైలరోనిక్ యాసిడ్, అవి చేయించవచ్చు, మీకు తాత్కాలికంగా పెయిన్ రిలీఫ్ ఉంటుంది దానివల్ల.
2: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. మెడనొప్పి అలాగే మోకాళ్ళ నొప్పికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324085223240853 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి మెడనొప్పి మోకాళ్ళ నొప్పి గురించి మీకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా డాక్టర్ శ్రవణ్ కుమార్ గారిని అడిగి సమాధానాలు పొందవచ్చు. హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం.
3: పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
4: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: హలో నమస్కారం మేడం, నేను రంగారెడ్డి జిల్లా మియానెడ్డి దగ్గర నుంచి చేస్తున్నాను. ఈ డాక్టర్ గారికి నమస్కారం సార్.
0: నమస్కారం అండి, చెప్పండి.
5: ఈ మధ్యాహ్నం ఫస్ట్

0: అప్పుడే జరిగింది, మొఖాలు నొప్పులు అనిపిస్తున్నాయి సార్. ఈ
1: ఎన్ని రోజుల
0: మనిషి
1: నుంచి ఉందండి ఇబ్బంది?
0: అంతా 2-3 మంత్స్ అవుతుంది.
1: ఓకే.
0: ఈ మనిషి వెయిట్ పెరగడం వల్ల కూడా మొక్కలు నొప్పులు వస్తాయా, లేక ఇంకొకటి వాటర్ తక్కువ తాగడం వల్ల కూడా నొప్పులు వస్తాయా, కొంచెం చెప్తారండి.
1: వెయిట్ ఎక్కువ ఉంటే కూడా వస్తుంది, ఎందుకంటే మనము బాడీ వెయిట్ అంతా మోకాల నుంచే కిందకి వెళ్తుంది. సో బాడీ వెయిట్ పెరిగితే ఆబ్వియస్గా లోడ్ అంతా మోకాల మీద పడి త్వరగా అరిగే అవకాశం ఉంది. మీ ఏజ్ ఎంత అండి?
0: 56 సార్ నాది.
1: ఓకే. వెయిట్ ఎంత ఉంటారు?
0: 75-72 ఉంటుంది సార్.
1: ఓకే. హైట్?
0: హైట్ 5-5 ఉంటుంది సార్.
1: ఓకే ఓకే. సో ఐడియల్గా 65 అలా ఉంటే ప్రాపర్ హైట్ మీ వెయిట్కి, ప్రాపర్ వెయిట్ మీ హైట్కి. అది
0: ఓకే సార్.
1: వెయిట్ పెరుగుతూ ఉంటే ఏమవుతుందంటే మోకాల మీద ఆబ్వియస్గా బాడీ వెయిట్ పెరిగి ఆ కార్ట్లేజ్ మీద ప్రెషర్ పెరిగి ఇంకా త్వరగా అరిగే అవకాశం ఉంటుంది. సో బాడీ వెయిట్ కంట్రోల్లో ఉంచితే అరుగుదల అనేది అంటే పూర్తిగా ఆగదు, తగ్గుతుంది. మనం ఏజింగ్ ప్రాసెస్ వల్ల అరుగుతుంది అనమాట, వేర్ అండ్ టేర్ వల్ల, కార్ట్లేజ్ మోకాల్లో గుజ్జు. ఏజ్ పెరిగితే జుట్టు ఎలా తెల్లబడుతుందో, మొహం మీద రింకిల్స్ ఎలా వస్తాయో, కార్ట్లేజ్ కూడా ఏజ్ పెరిగే కొద్దీ వేర్ అండ్ టేర్ వల్ల అవుతుంటుంది. వెయిట్ ఎక్కువ ఉంటే త్వరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది.
0: ఈ వాటర్ 5 లీటర్స్ 4-5 లీటర్స్ తీసుకోవడం వల్ల బాడీకి మొత్తం కాళ్ళ వరకు వాటర్ సప్లై అవుతుందా సార్?
1: అంటే అది మనం హైడ్రేషన్ ఇంపార్టెంట్, ఎందుకంటే మన కార్ట్లేజ్లో మ్యాట్రిక్స్ అదంతా కూడా మన వాటర్ మాలిక్యూల్స్తో ఉంటుంది. సో హైడ్రేషన్ మెయింటైన్ చేస్తే బాడీలో ఉన్న సైనోవియల్ ఫ్లూయిడ్ అవంతా కూడా మంచిగా ఫిల్టర్ అయ్యి వెళ్తాయి. అది హైడ్రేషన్ మంచిగా ఉంటే ఇబ్బంది, దాని ఫ్లూయిడ్ మెయింటైన్ అవుతుంది. అంతేగాని ఎక్కువ వాటర్ తాగితే గుజ్జు పెరుగుతుంది అంటే అది పూర్తిగా కరెక్ట్ కాదు. కాకపోతే యాడిక్వేట్ హైడ్రేషన్ ఉంటే మనకి ఇబ్బంది రాకుండా ఉంటుంది.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: హలో
2: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం వరంగల్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. మా పేరు రాజు. ఏజీ 4 ఉంటుంది మేడం. హలో
1: హలో చెప్పండి.
2: చెప్పండి
1: సార్. నమస్కారం అండి. నమస్కారం అండి.
3: నా ఏజీ 4 సార్. నేను డ్రైవర్గా చేస్తాను. ఒక 2-3 డేస్ ఉంటుంది సార్, లెఫ్ట్ సైడ్ లో బాగా పెయిన్ వస్తుంది. కూర్చుంటే లేవస్తలేదు, లేస్తే కూర్చోవట్లేదు.
1: ఓకే. మోకాల్లోనండి?
3: అంటే జస్ట్ నడుము దగ్గర సార్.
1: నడుము దగ్గర, తుంటి దగ్గర, హిప్ జాయింట్స్ లోనా?
3: అవును సార్, అవును సార్.
1: ఓకే ఓకే. అంటే ఏమైనా డ్రైవింగ్ చేస్తున్నప్పుడేనా, లేకపోతే ఏమైనా దెబ్బ తగలడం అట్లా అయిందా?
3: దెబ్బ ఏం తగలలేదు సార్. ఇప్పుడు డ్యూటీ కూడా చేయక దాదాపు ఒక 1 మంత్ అవుతుంది సార్.
1: ఓకే.
3: 2-3 డేస్ ఆటోమేటిక్ గా నొప్పి వస్తుంది.
1: ఓకే. రెస్ట్ లో కూడా ఉంటదా అండి, లేదంటే ఏదైనా పని చేసినప్పుడు, నుంచున్నప్పుడు, నడిచినప్పుడు ఉంటుందా?
3: ఓన్లీ ఇప్పుడు కూర్చున్నామంటే కూర్చోరావట్లేదు సార్. నిల్చున్నామంటే నిల్చోవడం కూడా కష్టంగా అవుతుంది. నడుస్తుంటే కొద్దిగా మామూలుగానే ఉంటుంది.
1: ఓకే. అది నడుము నుంచి కింద వరకు లాగినట్టు ఏమైనా అనిపిస్తుందా నొప్పి?
3: లాగినట్టు మాత్రం
1: ఏం లేదు. నాగినట్టు కానీ తిమ్మిరి లాగా కానీ ఏం లేదు. ఓకే. నడుంలో స్ప్రెయిన్ అయి ఉండొచ్చు, లేకపోతే హిప్ జాయింట్లో తుంటి ఎముక చుట్టూ ఉన్న కండరాలు పట్టుకుంటే ఇలా అయ్యే అవకాశం ఉంది. 2 రోజులే కాబట్టి అందులో దెబ్బ తగలలేదు. ఆ జాయింట్ రెస్ట్ తీసుకుని జాయింట్ స్ట్రెంగ్త్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు. తగ్గకపోతే కనుక ఒకసారి ఆర్థోపెడిక్ డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్ అండి. అవునండి. మంచిది.
2: డాక్టర్ శ్రవణ్ గారు, ఇప్పుడు మీరు అంటున్నారు అందరినీ ఆర్థోపెడిక్ డాక్టర్ని సంప్రదించాలని, అసలు సంప్రదించిన తర్వాత ఇది ఎలాంటి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి?
1: అంటే ఇప్పుడు ఎల్డర్లీ పర్సన్, ఏజ్ పెరిగింది, నీ పెయిన్తో ప్రెజెంట్ అవుతున్నారు అంటే మనం ఫస్ట్ ఎక్స్రేస్ తీస్తాము. సింపుల్ టెస్ట్. ఎక్స్రేస్లో గనక మనకి జాయింట్ స్పేస్ తగ్గింది అంటే దాన్ని బేసిక్గా కార్ట్లేజ్ డీజనరేషన్, వేర్ అండ్ టేర్ని మనం ఆర్థరైటిస్ అని అంటాము. సో ఆ ఎక్స్రేస్లో జాయింట్ స్పేస్ రిడక్షన్ ఎంత ఉందో తెలుస్తుంది. దాన్ని బట్టి స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ 1 to 4. సో స్టేజ్ 1, స్టేజ్ 2 యూజువల్గా మనము ఎక్సైజ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, వెయిట్ మెయింటెనెన్స్, దీంతోనే మోస్ట్ పేషెంట్స్ బాగా మంచిగా రెస్పాండ్ అవుతారు. స్టేజ్ 3లో జాయింట్ స్పేస్ ఇంకొంచెం తగ్గి పక్కన ఆస్టియోఫైట్స్ అండ్ రఫ్ బోన్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళల్లో అప్పుడప్పుడు మెడికేషన్తో అంత రెస్పాన్స్, లేకపోతే ఇంట్రాఆర్టికులర్ ఇంజెక్షన్స్ అండ్ మోకాల్లో ఇంజెక్షన్స్

0: చేస్తూ ఉంటాం. ఫోర్త్ స్టేజ్ కనుక పేషెంట్ ప్రెజెంట్ అయ్యారు అంటే కార్ట్లేజ్ పూర్తిగా వేరౌట్ అయిందని, ఇంకా అట్లాంటి స్టేజ్లో మనము సర్జరీస్ అడ్వైస్ చేస్తామండి.
1: హలో, నమస్తే అండి. మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: సార్ నేను నమస్తే సార్, నర్సింగ్ గారు హైదరాబాద్.
0: నర్సింగ్ గారు నమస్కారం అండి, చెప్పండి.
2: సార్ ఒక చిన్న ప్రాబ్లం జరిగింది, ఇందాక మీరు నడుము అన్నందుకు నా ఫోన్ చేసినాను. ఇట్లా కుర్చీలో కూర్చొని కొద్దిగా రాంగ్ పొజిషన్ లో కూర్చున్నారు సార్, ముందర కాళ్ళు పెట్టి.
0: ఓకే,
2: అట్లా ఏమైందండి, కింద వెన్నుపూస బాగా ప్రెస్ అయ్యి ఉన్నట్టుంది, నొప్పి అవుతుంది సార్ బాగా.
0: కూర్చున్నప్పుడే ఉంటుందా అండి ఇబ్బంది?
2: కూర్చున్నప్పుడు, బండి నడిపేటప్పుడు అవుతుంది సార్, ఇది 1 మంత్ అయింది జరిగి.
0: ఓకే, నిలబడినప్పుడు పడుకున్నప్పుడు బానే ఉంటుందా?
2: పడుకుంటప్పుడు ఏం లేదు.
0: ఓకే,
2: కింద లాస్ట్ పిరుదుల
0: మధ్యలో, ఓకే, టేల్ బోన్ అంటాం, వెన్నపూస చివరి భాగంలో.
2: చివరి భాగము నేను కూర్చోవడమే రాంగ్ పొజిషన్ లో కూర్చున్నా, కొద్దిగా వర్క్ లేకపోతే రిలాక్స్ గా.
0: ఓకే ఓకే,
2: ముందర కాళ్ళు పెట్టి ఇట్లా కుర్చీలో రిలాక్స్ కూర్చున్నా ప్రెస్ అనేది ప్రెస్ అయింది బాగా.
0: ఓకే, ఇది మీ సమస్యని కాక్సిడైనియా అంటామండి. ఇది ప్రాబ్లమ్ని వెన్నపూస ఎముక చివరి భాగంలో టేల్ బోన్ అంటాము. దాని ఇంప్రాపర్ పొజిషన్ అంటే రఫ్ సర్ఫేస్ మీద కూర్చున్న చాలాసేపు గట్టి సర్ఫేస్ మీద కూర్చుంటే దాని మీద ప్రెజర్ పడి అలా అవుతూ ఉంటుంది. దానికి ట్రీట్మెంట్ సింపుల్, మనం కూర్చునే ప్రదేశం సాఫ్ట్గా కుషన్తో ఉండాలి. కాక్సిక్స్ పిల్లోస్, డోనట్ పిల్లో అని సపరేట్ స్పెషల్ పిల్లోస్ వస్తాయి, దాని మీద కూర్చుంటే నెప్పున్న భాగం మీద ప్రెజర్ పడకుండా ఉంటుంది, ఆటోమేటిక్గా పెయిన్ తగ్గిపోతుంది.
2: ఇప్పటికి సార్ అది కొద్దిగా డాక్టర్ దగ్గర కూడా పోలేదు నేను.
0: ఓకే,
2: ఏమైతుంది అన్నట్టుగా, యాక్చువల్లీ నాకు షుగర్ వస్తే కూడా నేను 2-3 రోజులు తగ్గిపోతుంది నాకు.
0: ఓకే, అంటే మీరు చెప్పే సమస్య బట్టి అదే వెన్నపూస చివరి భాగంలో వస్తుంది, బటక్స్ మధ్యలో కాక్సిక్స్ పెయిన్ అంటారు. కూర్చున్నప్పుడు దాని మీద ప్రెజర్ పడకుండా కుషన్ అది వేసుకుంటే అది యూజువల్గా 4 నుంచి 6 వారాలు పడుతుంది తగ్గడానికి.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూర్ మండలం మంత్రి గ్రామం మేడం. నడుము నొప్పి బాగా నొప్పి నొప్పి లేస్తుంది, వర్క్ చేస్తే మేము కట్టుకోలేము. ఒక నాక కూర కొట్టాలంటే 2 గంటలు అన్నారా 2 గంటలు అవుతుంది.
0: ఎన్ని రోజుల నుంచి ఉందండి ఇబ్బంది?
3: ఒక 2-3 సంవత్సరాలు అయితే సార్.
0: ఏం పని చేస్తారు?
3: మటన్ కొట్టుడు, కట్టుకోలేము మటన్ కొట్టుడు. నాక కూర కొట్టాలంటే 2 గంటలు అన్నారా అవుతుంది.
0: ఓకే ఓకే, ఇప్పుడు నడుము మీ పని చేసేటప్పుడే ఉంటదని చెప్పి, రెస్ట్ లో కూడా ఉంటదని చెప్పి?
3: రెస్ట్ లో ఉండదు, పని చేసేటప్పుడే ఉంటది. మనం కొంచెం అటు ఇటు నడుస్తాం, రెప్రైట్ కొంచెం రిలీఫ్ అవుతుంది. ఇక డాక్టర్ కు నిజాంబాలో చూపించిన గోళీలు వేసుకుంటే తగ్గుంటది, మళ్ళా వర్క్ చేసేటప్పుడు మటన్ వస్తుంది.
0: ఓకే, అదే మీరు అది పని చేసేటప్పుడు వంగకుండా చూసుకోవాలి. నడుంకి బెల్ట్స్ వస్తాయి, లంబార్ బెల్ట్ అని, అది బెల్ట్ వేసుకుని పని చేస్తే నడుము మీద ప్రెజర్ పడకుండా ఉంటది.
3: మరి బెల్ట్ ఎక్కడ దొరుకుతాయి సార్? మరి హాస్పిటల్ లేకపోతే మెడికల్?
0: దొరుకుతుంది బెల్ట్ మీకు, ఫార్మసీస్ లో దొరుకుతాయి.
3: ఎక్కడ దొరుకుతుంది సార్?
1: మెడికల్ షాప్ లో దొరుకుతుంది అంటండి.
3: మెడికల్ షాప్ లో దొరుకుతాయి. నమస్తే మేడం, ఒక రిక్వెస్ట్ సార్.
0: చెప్పండి.
3: హలో, ఇక మా బాయి 55 సంవత్సరాలుంటాయి, బీడీలు చేస్తుంది, హౌస్ వైఫ్, కూర్చుంటే బాగా నడుపు నొస్తుంది, మిడుసులు నొస్తాయి అంటది.
0: కూర్చుంటే వస్తుందా?
3: కూర్చుంటాను సార్.
0: కాళ్ళు కూడా గుంచుతాయా?
4: అయ్యో, రొట్టెలు చపాతు చేసి నిలబడి చేసేట్లుక నడుము వస్తున్నది. మళ్ళా తర్వాత ఇట్లా మోకాలు లేవ రాకుండా నొప్పులు బగ్గా అవుతున్నాయి. మస్తు మందులు వాడిన సార్.
0: మందులు వాడినా గానీ తగ్గట్లేదమ్మా? ఎప్పుడు ఇది పని చేసినప్పుడే ఉంటదమ్మా, లేకపోతే రెస్ట్ లో కూడా అనిపిస్తుందా ఈ నొప్పులన్నీ?
4: పని చేసినప్పుడే ఉంటది, కొంచెం అంతా ఆరాం తీసుకున్నప్పుడు కొంచెం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు పని చేసినప్పుడు, మళ్ళీ బీడీ చేసినప్పుడు, ఇక మా తర్వాత నొప్పులు గోల్డ్ లెక్కేసుకుంటే కిట్ల ప్రాబ్లం అంటే 3 రోజులకొకసారి 4 రోజులకొకసారి వేసుకుంటున్నా.
0: అదే దీర్ఘకాలికంగా కూడా వాడకూడదు నొప్పి గోళీలు, కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది. అదే మీరు కూర్చున్నప్పుడు నడుంకి ప్రాపర్ సర్పోర్ట్ ఉండేలా కూర్చోవాలి, కింద కూడా ఎక్కువసేపు కూర్చోవద్దు మోకాలు నొప్పి ఉంటే. అది ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
4: అంటే నేను ఇంతకు ముందు అదే కూర్చుంటే
0: ఏదైనా మీరు సపోర్ట్ చైర్ మీద అట్లా కూర్చుంటే పీట మీద కానీ చైర్ మీద కానీ నడుము మీద మోకాల మీద ప్రెజర్ పడకుండా ఉంటుంది.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నమస్తే అండి.
1: నమస్తే అండి, చెప్పండి.

0: మాట్లాడుతున్నాను వ్యక్తి. నా పేరు ఆనంద్. మేడం నాకు డాక్టర్ గారు అండి.
1: చెప్పండి ఆనంద్ గారు.
0: సార్ నమస్తే అండి.
1: నమస్కారం
0: సార్, కింద కూర్చున్నప్పుడు పైకి సపోర్ట్ లేదు లేవలేనండి. ప్రాబ్లం అయితే నాకు నొప్పిగా ఏమనిపి.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు బండారు త్రిమూర్తులు గుప్త అమ్మ, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నానమ్మా. శుభ మధ్యాహ్నం డాక్టర్ గారికి, మీకు.
1: నమస్కారం
2: అండి, చెప్పండి
3: అమ్మా. నేను చాలా డాక్టర్ గారు నమస్కారం. సార్
1: నమస్కారం. గుప్త గారు చెప్పండి.
3: నేను చాలా సంవత్సరాలు పెట్టి యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ అనే సమస్య బాధపడుతున్నానండి. ఈ మధ్య కొత్త ఇప్పుడు వైద్యంలో ఏమైనా ఈ నా అనారోగ్యానికి ఏమైనా మంచి మందులు ఏమైనా వచ్చాయా, పూర్తి శాస్త్ర సమాచారం పరిష్కారం ఏమైనా వచ్చాయా అని ఆశపడుతూ మిమ్మల్ని ప్రాధాన్యపూర్వకంగా అడుగుతున్నానండి.
1: దీనికి ఏమన్నా ఇప్పుడు మందులు వాడుతున్నారండి?
3: అంటే శోధన కోసం పెయిన్ కిల్లర్స్ వాడుతాను అంతేండి, ప్రత్యేకించి ఏమీ లేదండి.
1: ఓకే. అంటే దీనికి HLA-B27 అని టెస్ట్ ఉంటుంది, అది
3: అది
1: చేసి
3: చేశారండి, ఆ టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత యాంటీబయాటిక్
1: డయాగ్నోసిస్ అప్పుడే వచ్చింది.
3: వాడలేదు
1: ఓకే. అంటే టోఫాసినిటిబ్ అనే డ్రగ్ ఉంది, కానీ మనము ఫస్ట్ పేషెంట్ని ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి తర్వాతే మనం ప్రిస్క్రైబ్ చేస్తాము.
3: అయ్యా, పూర్తిగా తగ్గే అవకాశం ఉందా సార్?
1: అంటే ఇది ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటారంటే దీన్ని. సో
3: అయ్యా
1: ఇమ్యూన్ సిస్టమ్ రియాక్షన్ అయ్యే వస్తుంది. సో మెడిసిన్స్ వాడుకుంటే రెమిషన్లో ఉంటుంది, తీవ్రత తగ్గుతుంది. దీర్ఘకాలికంగా మందులు వాడుకోవాలి, జాయింట్ స్ట్రెచింగ్, స్ట్రెంగ్త్నింగ్ ఎక్సర్సైజ్ అవి చేసుకోవాలి.
3: అంటే పూర్తి సమాచారం, పూర్తి పరిష్కారం లేదని అన్నారండి. త్వరలో వస్తుంది, మీరు ధైర్యంగా ఉండాలని మీరు చెప్పినట్టు చెప్పేవారండి. ఏమైనా అవకాశం వచ్చిందా సార్ అని మిమ్మల్ని అడుగుతున్నాను.
1: అంటే ఇబ్బంది అయితే తగ్గుతుందండి, ఇప్పుడు ఉన్నట్టే ఉండదు, మీకు సిమ్టమ్స్ తగ్గుతాయి, జాయింట్లో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. బేసిక్గా యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అంటే వెన్నుమూస ఎముక వెనకాలన్న లిగమెంట్స్ అన్నీ గట్టిగా అయిపోతాయి అన్నమాట, ఫ్యూజ్ అయిపోతాయి. సో మీరు బెండ్ అవ్వాలన్నా ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు ఆ ప్రాబ్లంకి. అదే పైన స్పైన్ అంతా స్టిఫ్ అయిపోతుంది అనమాట. మెడికేషన్
3: మందులు చెప్పారు కదా, టాబ్లెట్ పేరు చెప్పరా సార్? డాక్టర్ గారు ఒక్కసారి రిపీట్ చేసి చెప్పరా?
1: అంటే అది ప్రిస్క్రిప్షన్, మేము ఓవర్ ద కౌంటర్ ఇవ్వలేమండి, పేషెంట్ని ఎగ్జామిన్ చేసాక ఇవ్వాలి. అందుకని సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో మీరు డాక్టర్ని సంప్రదిస్తే ప్రిస్క్రైబ్ చేస్తారు.
3: అందాక వాటాకి కొద్ది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే వరకైనా సరే వాటాకి కొద్ది లూజ్ అవటం, కండరాలు లూజ్ అవటం ఏదైనా మెడిసిన్.
1: అంటే మేము అడ్వైజ్ ఇవ్వగలుగుతాము, ప్రిస్క్రిప్షన్ ఓవర్ ద పేషెంట్ చూడకుండా ఇవ్వకూడదు.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం వరంగల్ అండి, ఇక్కడ రూరలు పొమ్మాల గ్రామం తిరుమలేష్ అండి.
2: తెప్పండి తిరుమలేష్ గారు.
4: సార్ నమస్తే. సార్ డాక్టర్ సార్
1: నమస్కారం. తిరుమలేష్ గారు చెప్పండి.
4: సార్ ఇక్కడ పొలంలో ఒక్కో రోజు ఇక్కడ మన వరి పొలంలో దిగబాటు అంటే కొంచెం బురదలో నడిచిన రోజు ఒక రెండు మూడు రోజుల దాకా మోకాళ్ళు నొప్పులు పోవట్లేదు సార్.
1: అంటే మధ్యలో వచ్చి రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందండి, లేదంటే అలానే ఉంటుందా?
4: ఒక రెండు మూడు రోజులు అవస్థ ఉంటుంది. అయితే దాని వల్ల ఏంటి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి? నాకు నా వయసు 40 సంవత్సరాలు అంటే సార్.
1: 40? ఓకే.
4: ఇట్లా మొఖాల నొప్పులు ఇట్లా వచ్చేసినాయా? మరి ఇట్లా ఎందుకు ఒక రెండు మూడు రోజులుగా ఉంటాయి, తర్వాత ఫ్రీ అయిపోతుంది.
1: కింద కూర్చొని వ్యవసాయం చేసినప్పుడు వస్తుంది, లేదంటే రాదు, అంతేనా?
4: అవును సార్. ఈ కొన్ని ఈ పచ్చి మన పశువులకు వేసే పచ్చి కట్టలు కానీ మెడల మీద వేసినప్పుడు మెడలు ఒక రెండు మూడు రోజుల దాకా బాగా ఊచిపోయినట్టుగా, అంత ఇటు అటు ఒక బెలూన్ లెక్క ఊగినట్టు అయిపోతుంది సార్. మళ్ళా ఆటోమేటిక్ గా ఒక రెండు మూడు రోజుల తర్వాత సెట్ అవుతున్నాయి. దీనివల్ల ఎట్లాంటి మరి ఏంటి, ఏం తీసుకోవాలి, కేర్ ఎట్లా ఉంటుంది అని చేసినాం సార్.
1: కేర్ అంటే అది పని వల్లనే వస్తుంది, ఆక్యుపేషనల్ హజార్డ్ అంటాం. అంటే కింద ఎక్కువసేపు కూర్చుని బరువులు చేయడం వల్ల మోకాల మీద ప్రెషర్ పడుతుంది. పని అయితే పూర్తిగా ఆపలేరు కాబట్టి మీరు కూర్చుంటున్నప్పుడు మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటా ఉండాలి. ఒకే పొజిషన్లో ఎక్కువసేపు కూర్చుంటే చుట్టుపక్కల కండరాలు కూడా వీక్ అయ్యి జాయింట్ మీద బోన్ మీద ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది. సో గంటకోసారి లేచి జాయింట్ కొంచెం స్ట్రెచింగ్ చేసుకుని మళ్ళీ కూర్చుంటే దాని మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా ఉంటుంది. అంటే దిండు మరీ లావుగా ఉంటే ఏమవుతుందంటే మెడకి కరువు ఉంటుంది, లార్డోసిస్ అని. కర్వ్ మళ్ళీ

0: స్ట్రైట్ అయితే మళ్ళీ మెడం చుట్టూ నరాలు పట్టే అవకాశం ఉంటుంది. సో
1: అంటే పరిమితంగా చిన్న సైజుగా పెట్టుకుంటే
0: చిన్న
1: సరిపోతా?
0: సైజ్ పిల్లో పెట్టుకోవచ్చు, అసలు పెట్టుకోకపోతే బెస్ట్ అసలు.
1: అవును కదా,
0: లేదంటే
1: పెట్టుకోకపోయినా
0: దా
1: మీకు
0: ఇబ్బందిగా ఉంది అంటే మీరు చిన్న బెడ్షీట్ కానీ సన్న పిల్లో కానీ పెట్టుకోవచ్చు.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి
0: హలో.
2: నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం నమస్కారం. మేడం మాది మహబూబాద్ జిల్లా చినమపురం గ్రామం. మేడం నా పేరు చందర్ అండి,
2: చెప్పండి చందర్ గారు.
3: నేను టైలరింగ్ చేస్తాను మేడం. అయితే నాకు ఈ మెడనొప్పి స్టార్ట్ అయింది మేడం, ఒక 6 మంత్స్ నుంచి స్టార్ట్ అయింది మేడం మెడనొప్పి. నేను డాక్టర్ గారికి కూడా ఆర్థోపెడిక్ గారికి వెళ్ళాను కానీ ఇంకా తగ్గట్లేదు మేడం.
0: చందర్ గారు ఇప్పుడు ఈ మెడ నొప్పి
3: నమస్తే
0: వచ్చినప్పుడు,
3: మేడం.
0: నమస్తే అండి, మెడ వరకే ఉంటుందా నొప్పి, చెయ్యి వరకు లాగడము తిమ్మిరి అట్లా ఏమైనా ఉంటుందా?
3: ఓన్లీ మేడం మీదనే బాగా ఉంటుంది సార్, ఓన్లీ మేడం వరకే సార్, నరం
0: ఓకే.
3: లాగా.
0: మీ వయసు ఎంత ఇప్పుడు?
3: నాది 45 ఎట్లా ఉంది సార్
0: ఓకే ఓకే. దీంతోపాటు తలనొప్పి కానీ తల తిరగడం అట్లా ఏమైనా ఉంటుందా?
3: అట్లాంటి కూడా ఏం లేదు సార్
0: ఓకే. పని చేసినప్పుడే ఉంటుంది
3: అంటే
0: నొప్పి.
3: ఈ టైల్ సార్ ఈ టైలింగ్ వల్ల లేకపోతే ఏమైనా ఆలోచన వల్ల కూడా ఈ మెడ నొప్పి లాంటి వస్తాయని ఇది ఒక డౌట్ సార్ మరి.
0: పని వల్లనే వస్తుంది, ఆలోచన వల్ల అది వస్తే మీకు స్ట్రెస్ వల్ల హెడ్ ఏక్ రావడం కానీ, వర్టిగో అంటారు తల తిరగడం అట్లాంటి సమస్యలు కూడా రావచ్చు. అవేమీ లేవు, మెడ దగ్గరే ఉంది, చేతులు కూడా లాగట్లేదు అంటే మెడ మీద ప్రెజర్ పడే అవుతుంది, సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు.
3: సార్
0: సో మీరు పని చేసేటప్పుడు మెడ మీద ప్రెజర్ పడకుండా చూసుకోవాలి, ప్రాపర్గా సపోర్ట్ తీసుకొని మెడకి
3: సార్
0: అది. తర్వాత ఎక్సర్సైజ్లు ఉంటాయి మెడ చుట్టూ కండరాలు గట్టి పడ్డానికి,
3: సార్
0: ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటారు. ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటే మనకి మెడకి సపోర్ట్కి కూడా స్ట్రెంగ్త్ వస్తుంది.
3: సార్
0: అది
3: ఓకే, థ్యాంక్ యూ సార్.
0: ఓకే.
2: డాక్టర్ శ్రవణ్ గారు, ఫైనల్గా టైం అయిపోయింది కాబట్టి ఇలాంటి నొప్పులు వచ్చిన వాళ్ళు లేకపోతే ఫర్దర్గా రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి వ్యాయామాలు చేయాలి?
0: సో ఇప్పుడు సర్వైకల్ నెక్ స్పాండిలోసిస్ ఆర్ సర్వైకల్ డిస్క్ బల్జెస్ ఉన్న వాళ్ళకి మోస్ట్లీ మనం కాల్స్లో కూడా చూసాము, చాలామంది ఆక్యుపేషన్లో పెయిన్ వస్తుంది, వాళ్ళు వర్క్ చేసినప్పుడు వస్తుంది. సో డెస్క్ జాబ్ ఉన్న వాళ్ళకి యూజువల్గా అర్గోనామిక్స్ అంటాం. సో వాళ్ళ డెస్క్ పొజిషన్ మార్చుకొని ప్రాపర్ సపోర్ట్ ఉండాలి నెక్కి, వాళ్ళ స్క్రీన్ ప్రాపర్ డిస్టెన్స్లో మెయింటైన్ చేయాలి, ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకుంటూ ఉండాలి సో దట్ నెక్ మీద ప్రెజర్ పడకుండా. ఎట్ ద సేమ్ టైం డైట్ విషయానికి వచ్చేసరికి బేసిక్గా మన మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అంటే మన మజిల్స్కి కానీ బోన్స్కి కానీ కాల్షియం ఇస్ ఇంపార్టెంట్, సో అండ్ మజిల్ స్ట్రెంగ్త్ కోసం ప్రోటీన్ ఇంపార్టెంట్. సో మన డైట్లో రొటీన్గా తీసుకునే డైట్లో ఈ రెండు యాడిక్యుయేట్గా ఉండేలాగా చూసుకోవాలి. సో క్యాల్షియం ఇస్ రిచ్, మిల్క్ ఇస్ రిచ్ ఇన్ క్యాల్షియం, రాగి ఇస్ రిచ్ ఇన్ క్యాల్షియం, దెన్ ప్రోటీన్ కూడా ప్రాపర్ ప్రోటీన్. వెజిటేరియన్ సోర్స్ అయితే మనం పన్నీర్ కానీ సోయా కానీ, నాన్ వెజ్ అయితే యానిమల్ ప్రోటీన్.
2: ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్తీగా ఉంటారు ప్రతి ఒక్కరికి, ఏ వయసులోనైనా కూడా. చాలా చక్కగా చెప్పారు శ్రవణ్ కుమార్ గారు మా శ్రోతలు అడిగిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్కి, నెక్ పెయిన్స్ గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే నీ పెయిన్స్ గురించి కూడా చాలా ఓపిక్గా సమాధానాలు చెప్పారు. ధన్యవాదాలండి మీకు, నమస్కారం.
0: థ్యాంక్ యూ.
4: సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
5: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
6: మీరింతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 3:01 దాటి 40 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.

0: ఆకాశవాణి
1: వార్తల ముఖ్యాంశాలు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల ఎన్నికలకు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు స్థానాలకు వచ్చే సంవత్సరం మార్చిలో పదవీకాలం ముగుస్తుంది. ఈ ఎన్నికల కోసం అర్హత గల ఓటర్లతో జాబితా తయారు చేస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా ఈ నెల 28వ తేదీన ప్రకటన విడుదల చేస్తారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు హైదరాబాద్ విమోచన దినోత్సవం, విశ్వకర్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. రాష్ట ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ జీడీపీలో రాష్టం వాటాను 10% పెంచడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతాపార్టీ ఈరోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వచ్చే నెల 1వ తేదీన హైదరాబాద్లో కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమాపేశం ఏర్పాటవుతుంది. ఈ 21వ సమాపేశంలో 2 తెలుగు రాష్ట్రాల నీటి పంపిణీకి సంబంధించిన సమస్యలు, ఇతర అంశాలు చర్చకొస్తాయని భావిస్తున్నారు. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ సభ్యుల నెలవారీ వేతన పరిమితిని 15,000 రూపాయల నుంచి 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చేయూత పెన్షన్ కోసం రాష్ట వ్యాప్తంగా 5,98,193 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. అర్హులైన వారి ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా సత్వరం పూర్తి చేయాలని మంత్రి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రాత్రి 7:30 గంటలకు జరిగే 3వది చివరి T20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. భారత్ ఇప్పటికే 2-0 సిరీస్ను కైవసం చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ రోజీ. మధ్యాహ్నం మండిపోయే ఎండలు, అప్పుడప్పుడు అనుకోకుండా వర్షాలు. అసలు ఇది ఏ కాలం? వర్షాకాలమా, ఎండాకాలమా? ఏమో గాని ప్రస్తుతానికి ఇదైతే సాయంకాలం. చాయ్తో హాయిగా కబుర్లు చెప్పుకునే సమయం. ఈనాటి చాయ్తో హాయ్ కబుర్లలో ఈరోజుకి ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఫేమస్ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్లో హీరోయిన్గా నటిస్తున్న తార ఎవరు? 72, అంటే ఇప్పుడు 72వ జాతీయ చలనచిత్ర అవార్డులో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకుంటున్న నటుడు ఎవరు? అలాగే నటుడు శ్రీహరి కుమారుడు నటిస్తున్న చిత్రం పేరు ఏమిటి? అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మీరు మాత్రం ఒక మంచి చాయ్తో రెడీగా ఉండండి, చాయ్తో హాయిగా కబుర్లు వినడానికి.

0: మల్లన్న చిత్రం నుంచి రీటా పాడిన పాట విన్నారు. సాహితీ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు చాయ్తో హాయ్ కబుర్లు. ఈరోజు వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే. అసలు పేషెంట్ సేఫ్టీ అంటే ఏమిటి? పేషెంట్ సేఫ్టీ అంటే కేవలం ఆసుపత్రిలో ప్రమాదాలు జరగకుండా చూడడం కాదు. వైద్యం పొందే ప్రతి దశలో వ్యాధి నివారణ నుంచి పరీక్షలు, నిర్ధారణ, చికిత్స, మందులు, శస్త్రచికిత్స, ఫాలోఅప్, ఇంట్లో స్వీయ సంరక్షణ వరకు రోగికి అనవసరమైన లేదా నివారించగలిగే హాని జరగకుండా చూడడం అన్నమాట. WHO ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవలు పొందుతున్న ప్రతి 10 మంది రోగుల్లో ఒకరికి ఏదో ఒక హాని కలుగుతుంది. అయితే అట్లీస్ట్ అందులో సగం నివారించగలిగేవే ఉంటున్నాయట. సో అలా నివారించగలిగేవి నివారించవచ్చు కదా అని చెప్పేసి ఈ డేని మనమైతే జరుపుకుంటున్నాం అన్నమాట. ఒక్కోసారి ఒక చిన్న తప్పు కూడా రోగి ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపుతుంది, కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ ఇయర్ ఈ వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే థీమ్ ఏంటి, స్లోగన్ ఏంటి తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

0: యముడు చిత్రానికి బాబా సెహగల్, ప్రియదర్శిని పాడిన పాట విన్నారు. శశాంక్ వెన్నెలకంటి, సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్, సంగీతం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీ ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మనం మాట్లాడుకుంటున్నాం వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే గురించి. మరి ఇయర్ థీమ్ ఏంటి అంటే సేఫ్ కేర్ ఫర్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, అంటే అసంక్రమణ వ్యాధులకు సురక్షితమైన వైద్యం అని. ఇకపోతే స్లోగన్ సేఫ్ కేర్ లైఫ్. 2026లో డబ్ల్యూహెచ్ఓ ప్రత్యేకంగా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్పై దృష్టి పెట్టింది. వీటిలో ముఖ్యమైనవి గుండె జబ్బులు, అధిక రక్తపోటు, డయాబెటీస్, క్యాన్సర్, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు. ఇలాంటి వాటికి ఒక్కసారి మందులు వాడితే చాలు సరిపోతుంది అని అనుకోలేం. సంవత్సరాల పాటు పరీక్షలు, మందులు, డాక్టర్ సంప్రదింపులు, లైఫ్ స్టైల్ చేంజెస్, వాటి మానిటరింగ్, ఇవన్నీ చాలా అవసరం.

ఇలా ఎక్కువ కాలం ఆరోగ్య వ్యవస్థతో సంబంధం ఉండే కొద్దీ పేషెంట్ సేఫ్టీ కూడా చాలా ముఖ్యమవుతుంది కదా. మరి అసలు మీకు తెలుసా, ఈ ఎన్సిడీల వల్ల, అంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ వల్ల, ప్రపంచవ్యాప్తంగా 74% జనాలు మరణిస్తున్నారటయట. కాబట్టి పేషెంట్గా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనం అసలు ఈ రోజుని జరుపుకుంటున్నాం, వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే అని. ఇలాంటి విషయాలు ఇంకా ఉన్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: హరిహరన్ చిత్ర పాడిన పాట అరవిరాముడు చిత్రం నుంచి విన్నారు. సిరివెన్నెల సాహిత్యానికి మణిశర్మ సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చాయ్తో హాయ్ కబుర్లో మీరిప్పుడు వినబోతున్నారు మూవీ అప్డేట్స్. హీరోయిన్ రష్మిక మందన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుండి ఇంకో లెక్క అన్నట్లుగా ఆమె కథల ఎంపికలో తీసుకుంటున్న నిర్ణయాలు కొత్తగా ఉంటున్నాయి. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ రోల్స్ ఎక్కువగా చేశారు. రీసెంట్ గా వచ్చిన గర్ల్ ఫ్రెండ్ మూవీతో స్టైల్ మార్చేశారు. మరోవైపు పీరియాడిక్ యాక్షన్ చిత్రం మైసాతో అలరించేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పుడు దేశం గర్వించదగ్గ ప్రముఖ సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీతో రష్మికలోని కొత్త కోణాన్ని మనమైతే చూడబోతున్నాం. నిన్న చెన్నైలో ఈ సినిమా అధికారికంగా ప్రారంభమైంది. ఎంఎస్ సుబ్బలక్ష్మి 110వ జయంతిని పురస్కరించుకుని ఈ సినిమాని స్టార్ట్ చేశారు. దీనికి ఎంఎస్ లెగసీ ఆన్ స్క్రీన్ అనే టైటిల్ని అయితే పెట్టబోతున్నారు. ఈ మూవీకి కమల్ హసన్ గారు క్లాప్ కొట్టి స్టార్ట్ చేశారు. మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సరిలేరు నీకెవరు చిత్రం నుంచి మధుప్రియ పాడిన పాట వినారు. శ్రీమణి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: పుష్ప 2 చిత్రం నుంచి శ్రేయా కోశల్ పాడిన పాట విన్నారు. చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
6: మీరు వింటున్నారు చాయ్తో హై కబుర్లు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. భారతీయ సినీ రంగంలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. ఈ అవార్డు పొందడం అంటే చాలా గొప్ప విషయం. మరి ఈ అవార్డుని కన్నడ నటుడు అనంత్ నాగ్ దక్కించుకున్నారు. అయితే యాక్చువల్గా ఇది 2024వ సంవత్సరానికి గాను తనని వరించింది. దాన్ని ఈ నెల 22న గుజరాత్లోని కెవాడియాలో జరిగే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో గౌరవనీయులైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకునున్నారు. అయితే తన నటన KGF 1లో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంది. అనంత్ నాగ్ గారు ఇప్పటి వరకు 300 పైగా చిత్రాల్లో నటించారు. అందులో 250 కన్నడ చిత్రాలైతే మిగతావి తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ, మలయాళం, ఆంగ్లంలో కూడా నటించారన్నమాట. 2025లో పద్మభూషణ్ కూడా అందుకున్నారు. రచయిత ఆర్కే నారాయణ్ రచనల ఆధారంగా రూపొందిన ప్రముఖ దూరదర్శన్ సీరియల్ మాల్గుడి డేస్ ఎంతమందికి గుర్తుంది, అది దాంట్లో కూడా నటించారన్నమాట ఈ నటుడు. అయితే తెలుగులో తను చివరిగా నటించిన చిత్రం 2020లో వచ్చిన భీష్మ, నితిన్తో కలిసి నటించారన్నమాట. ఇప్పుడు తనైతే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకుంటున్నారు. ఇలాంటి మూవీ అప్డేట్స్ ఇంకా ఉన్నాయి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అర్జున్ మూవీ నుండి ఉదిత్ నారాయణ్, స్వర్ణలత పాడిన పాట విన్నారు. వేటూరి సాహిత్యానికి మణిశర్మ సంగీతం.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరమనిపించే గీతాలు,

0: మధురిమ
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు చాయ్తో హాయ్ కబుర్లు. దివంగత నటుడు శ్రీహరి కుమారుడు మేఘాంశ్ హీరోగా నటిస్తున్న మూవీ ఆస్మాన్. ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది నిన్న. మీరిప్పుడు గొంగలి పురుగు దశలో ఉన్నారు, అది దాటి సీతాకొక చిలుక దశలోకి మారాలి, దానికి మార్గం నేనే, మీరందరూ కూడా కనిపించే చీకట్లో ఉన్నారు, అదే నిజం అంటూ అద్భుతమైన డైలాగ్లో టీజర్ అయితే అద్దెరిపోయింది. ఈ టీజర్లోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్స్ అన్నీ కూడా ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా ఉన్నాయి. శ్రీహరి గారిని మిస్ అవుతున్న వాళ్లంతా తన తనయుడిలో తనని చూసుకోవచ్చు అని భావిస్తున్నారు ప్రేక్షకులు. 2019లో రాజ్ దూత్ అనే సినిమాతో మేఘాన్స్ మన ముందుకు వచ్చాడు, కాకపోతే కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆస్మాన్ మూవీతో మన ముందుకి రాబోతున్నారు. ఇవి ఈనాటి చాయ్తో హాయ్ కబుర్లు.

మీరు వినే ఈ పాట సింహాద్రి చిత్రంలో ఉంది. ఎస్పి చరణ్ గంగా బ్రహ్మానందం ఆలపించిన పాట. వేటూరి సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 5 గంటల 50 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: ఈరోజు సాయంత్రం 7:15 ఆరోగ్య జీవనం శీర్షికన డయాబెటిస్ ఆహారం అనే అంశం గురించి డైటీషియన్ కె సౌమ్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
2: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. హైదరాబాద్ సంస్థానం విలీన ఘటన ఎందరో మహనీయుల త్యాగ ఫలితమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రాష్ట ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్టవ్యాప్తంగా ఈరోజు ప్రజాపాలనా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగం పనులను 2028 మే నాటికి పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. హైదరాబాద్ సంస్థానం విలీన ఘటన ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. హైదరాబాద్ భారత్లో అంతర్భాగం కావడం వెనుక ఎందరో మహనీయుల బలిదానం ఉందన్నారు. దేశంలోని 500కు పైగా సంస్థానాలను విలీనం చేయడం ద్వారా దేశం విచ్ఛిన్నం కాకుండా కాపాడడంలో సర్దార్ పటేల్ నిర్ణయాత్మక పాత్ర పోషించారని కొనియాడారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఈరోజు కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహించిన హైదరాబాద్ విమోచన దినోత్సవంలో ఆయన ప్రసంగిస్తూ మహనీయుల త్యాగాలు, పోరాటాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.
1: Hyderabad has fought against the Razakars these few months. On this day, I bow my head to those great fighters and to Sardar Patel ji for making this impossible as possible.
0: Governor Shiva Pratap Shukla matladutu deshaniki swatantram vachina 13 nelala tarvata Hyderabad vimochana Bharata charitralone atyanta keelakamaina ghattam ani perkonnaru. Girijana prantala paryatanlo Komaram Bheem vanti వీరుల సాయుధ పోరాటం గురించి తెలుసుకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయం కోసమే నిజాం పాలనను కీర్తిస్తున్నాయని, అసలైన చరిత్రను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెబుతున్నట్టు నిజాం అంత మంచి పాలకుడే అయితే ఆపరేషన్ పోలో అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు.
2: నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో అద్భుతంగా గత 5 సంవత్సరాలుగా ఈ తెలంగాణ విమోచన ఉత్సవాలు జరుపుకుంటున్నాం. రజాకార్ల వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మోడీ గారి నిర్ణయం తీసుకున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో ఇదే దిశలో మేమందరం కూడా కష్టపడి ఈ ఉత్సవాలు గ్రామ గ్రామాన తీసుకెళ్లే విధంగా యావత్ తెలంగాణ ప్రజలందరూ కలిసికట్టుగా గ్రామ గ్రామాన తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ
0: కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ ఆపరేషన్ పోలో కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, అధర్మంపై ధర్మం సాధించిన విజయమని అభివర్ణించారు. హైదరాబాద్, జోధ్పూర్ మధ్య విడదీయరాని బంధం ఉందని, తాను అక్కడి ప్రతినిధిగా ఈ వేడుకలకు హాజరయ్యానని చెప్పారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ నైజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలపై పోరాడిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. రాష్ట ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ జీడీపీలో రాష్ట్రం వాటాను 10 శాతానికి పెంచడమే

0: లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్స్ లో ఈరోజు జరిగిన ప్రజాపాలనా దినోత్సవం సందర్బంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజాపాలన అంటే ప్రజల హక్కులను కాపాడమని, వారి ఆత్మగౌరవానికి పట్టం కడుతూ పాలన సాగిస్తున్నామని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును రాష్టపతి ఆమోదానికి పంపామని వెల్లడించారు. రాష్టాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సామాన్యులకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. భారతీయ జనతా పార్టీ రాష్ట కార్యాలయంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడారని, సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ ను విముక్తి చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైన సందర్బంగా భారత రాష్ట సమితి హైదరాబాద్లోని పార్టీ భవన్లో సమైక్యతా దినోత్సవం నిర్వహించింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్టంలోని అన్ని జిల్లాల్లో ఈరోజు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డిలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రాష్ట దివ్యాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ గ్లోబల్ గ్రీన్ కంపెనీ సంస్థ సహకారంతో 13.10 లక్షల విలువ కలిగిన 21 బ్యాటరీ ట్రై సైకిళ్లను దివ్యాంగులకు అందజేశారు. ప్రజాపాలన దినోత్సవం సందర్బంగా మెదక్లో మంత్రి వివేక్ వెంకటస్వామి జాతీయ జెండాను ఆవిష్కరించారు. శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు, కలెక్టర్ ప్రతిమా సింగ్ తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. ములుగు జిల్లా కేంద్రంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. మహబూబ్నగర్ జిల్లాలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. మంచిర్యాల జిల్లాలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాలరావు ముఖ్య అతిథిగా హాజరై పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలను పారదర్శకంగా అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ చెప్పారు. ఈరోజు నిర్మల్లో ప్రజాపాలన దినోత్సవం సందర్బంగా మాట్లాడుతూ ఆయన, జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల రెండవ విడతలో భాగంగా 750 మందికి 5 లక్షల రూపాయల వంతున మంజూరు పత్రాలు అందజేసినట్టు తెలిపారు. జోగులాంబ గద్వాల కేంద్రంలో ఢిల్లీలో రాష్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని 2028 మే నాటికి పూర్తి చేసి నీటిని విడుదల చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. సొరంగ మార్గం కూలిపోయిన తర్వాత తిరిగి పనులు ప్రారంభించి ఇప్పటి వరకు 600 మీటర్లు పూర్తి చేశామన్నారు. రాష్ట వ్యాప్తంగా 23,000 కోట్ల రూపాయల వ్యయంతో R&B రహదారులు, 16,000 కోట్ల రూపాయల వ్యయంతో పంచాయతీరాజ్ రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మాడుగులపల్లి మండలాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రతి గ్రామంలో 30 లక్షల రూపాయలతో రోడ్లు, మురికి కాల్వల పనులు చేపడుతున్నట్టు వివరించారు. రాష్టంలోని మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల ఎన్నికలకు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు స్థానాలకు వచ్చే సంవత్సరం మార్చిలో పదవీకాలం ముగుస్తుంది. ప్రధానమంత్రి ముద్రా యోజన చిన్న వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు నిర్వహించుకునే వారికి ఆర్థిక భరోసాను అందిస్తూ వ్యాపారాల విస్తరణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. హనుమకొండ జిల్లాకు చెందిన లబ్దిదారు పృథ్వీరాజ్ ఎలక్ట్రికల్ షాప్ నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: బొజ్జపూరి పృథ్వీరాజ్ గౌడ్, హనుమకొండ జిల్లా భీమదర్పల్ మండలం మురుకనూరు గ్రామం. 5 సంవత్సరాలుగా ఎలక్ట్రికల్ షాప్ నడుపుతా ఉన్నాం. మాకు ముద్రా లోన్ తో చాలా సహాయపడ్డది. ముద్రా లోన్ లో 50,000 రూపాయలు, తర్వాత 1,00,000 రూపాయలు, తర్వాత ఇప్పుడు 3 లక్షల రూపాయల వరకు, మళ్ళీ 4 సంవత్సరాల్లో 5 లక్షల వరకు లోన్ కూడా పొందడం జరిగింది.
0: సంగారెడ్డిలో ఈరోజు విశ్వకర్మ జయంతిని జరుపుకున్నారు. విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది అధికారి ఎ. జగదీష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో

విశ్వకర్మ సంఘ నాయకులు, జిల్లా అధ్యక్షులు అశోక్చారి, ఆంజనేయులచారి, బ్రహ్మచారి, వైస్ ప్రెసిడెంట్ నాగభూషణం, ప్రధాన కార్యదర్శి మోహన్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండల కేంద్రాల్లో విశ్వబ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేములవాడలో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ విప్ శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాత్మకంగా రూపొందించిన ప్రతి వస్తువులో విశ్వకర్మ పాత్ర ఉంటుందని రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్ సంస్థానం విలీన ఘటన ఎందరో మహనీయుల త్యాగ ఫలితమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రాష్ట ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి $3 trillion తీర్చిదిద్దే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు ప్రజాపాలనా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగం పనులను 2028 మే నాటికి పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:20. ఇప్పుడు లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్లో ముందుగా మీరు వినబోతున్నారు శివమణి చిత్రం నుంచి రవివర్మ రేవతి ఆలపించిన పాట, కందికొండ సాహిత్యానికి చక్రి సంగీతం.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు బయ్యా చిత్రం నుంచి రాహుల్ నంబియార్ పాడిన పాట వింటారు. సాహితీ సాహిత్యానికి మణిశర్మ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:31. ఇప్పుడు మై హార్ట్ ఇస్ బీటింగ్ అంటూ వచ్చేస్తుంది జల్సా మూవీ నుండి కేకే పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

మీరు విన్న ఈ పాట వాల్తేరు వీరయ్య చిత్రంలోనిది. నకాష్ అజీజ్, దేవిశ్రీప్రసాద్, సమీరా భరద్వాజ్, జస్ప్రీత్ పాడిన పాట. సంగీతం, సాహిత్యం దేవిశ్రీప్రసాద్. ఇప్పుడు సమయం 6:40. వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. నిరాశను అధిగమించడానికి మీరు నిరాశ లక్షణాలతో బాధపడుతున్నారు లేదో మొదట ఫస్ట్ ఏం కావాలి అని తెలుసుకోవాలి. నిరాశ అనేది ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటుంది. అయితే ఇది మీరు నిరాశకు గురయ్యారని మీరు అనుకుంటే నేను చెప్పే కొన్ని సింప్టమ్స్ ఏమన్నా కనబడుతున్నాయా లేదా అనేది గమనించండి. ఎందుకు పనికి రాకుండా నిస్సహాయంగా లేదా అపరాధంగా అనిపించినప్పుడు, మీ జీవితంలోని చాలా అంశాల గురించి మీరు నిస్సహాయంగా భావిస్తున్నప్పుడు లేదా అది ఎప్పటికీ మెరుగుపడుతుందని ఇమాజిన్ చేసుకోవడమే తప్ప నిజంగా బాగుపడుతుందా లేదా అని హోప్ కూడా ఉండదు ఒక్కోసారి మీకు. మీకు శక్తి తక్కువగా ఉన్నప్పుడు, మీరేమి చేసినా అలసిపోయినప్పుడు, మీకు రాత్రి విరామం అనిపిస్తే నిద్రపోవడం కష్టం, ఉదయాన్నే నిద్ర లేవడం కష్టం. అంటే ఎంత విచిత్రంగా ఉంది చూడండి. ఏ పని చేయలేరు, రెస్ట్ చేయాలనిపిస్తుంది, రెస్ట్ చేయాలని పడుకుంటే నిద్ర రాదు, నిద్ర రాక సతమతం అవుతూ ఉంటారు. కొన్ని నిద్ర రావట్లేదు కదా, పొద్దునే లేచి ఫ్రెష్ గా చేసుకుందామంటే అప్పుడు ఒక అలసట ఉంటుంది. మీరు మంచి నిద్ర పోలేదు కాబట్టి ఇంకా ఏదో అలసటగా మీకు బర్డన్ గా ఫీల్ అవుతారు, లేవాలనిపించదు, లేజినెస్ విపరీతంగా పెరిగిపోవడం, స్నేహితులతో సమయం గడపడం, మీ అభిరుచులను కొనసాగించడం లేదా మీ భాగస్వామితో సన్నిహితంగా ఉండటం వంటి సంతోషాన్ని కలిగించే పనులు మీరు ఇకపై ఆనందించనప్పుడు. జనరల్ గా అందరికీ ఏంటంటే, ఆఫీస్లో ఉన్నా గానీ, స్కూల్లో ఉన్నా, కాలేజ్లో ఉన్నా, వర్క్ అంతా అయిపోయిన తర్వాత కాసేపు ఫ్రెండ్స్ తో గడిపితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అది మీకు హ్యాపీ ఇవ్వదు అన్నట్టు. మీ పార్ట్నర్ తో కూడా మీకు హ్యాపీనెస్ ఉండదు. దెన్ రిమెంబర్ దట్ యుర్ గోయింగ్ టువర్డ్స్ యువర్ డిజిల్యూజన్. నిద్రలేమి, చాలా త్వరగా నిద్ర లేవడం లేదా అధికంగా నిద్రపోవడం వంటి మీ నిద్ర ప్రవర్తనలో, అంటే స్లీప్ ప్యాటర్న్స్ లో అనూహ్యమైన మార్పు ఉంటే, మీకు ఆకలి లేకపోతే లేదా మీరు ఎక్కువగా తినడం ఆపలేకపోతే, ఈ రెండు కూడా ప్రాబ్లమే అండి. మీరు ఒంటరిగా ఉండటం చాలా సులభంగా అనిపిస్తే ఇతరులతో కమ్యూనికేట్ చేయడం మీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మీరు ఇతరులతో కాకుండా ఒంటరిగా ఉండాలని కోరుకుంటే, మీరు ఎటువంటి కారణం లేకుండా నిరంతరం చిరాకు పడినప్పుడు, మీకు ఒకవేళ సూసైడల్ థాట్స్ వచ్చినట్లయితే మీరు ఇమీడియట్ గా డాక్టర్ సహాయం తీసుకోవాలి. మీరు తీవ్రంగా నిరాశకు గురైనట్లే నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఇవి ఏమి కనబడ్డా గాని నిరాశ నిస్పృహకు లోనైనట్టే మీరు. ఇలాంటప్పుడు మీరు ఒక ఎక్స్పర్ట్ ని, కౌన్సిలర్ ని, థెరపిస్ట్ ని, సైకయాట్రిస్ట్ ని, సైకాలజిస్ట్ లేదా మీ మెడికల్ డాక్టర్ ని సంప్రదించాలి. మీ వైద్యుడితో మాట్లాడిన తర్వాత మీరు ఇతర వ్యక్తిగత కారణాల కోసం చూడొచ్చు. మీ వైద్యుడు కనుగొనగలిగే మీ నిరాశకు ఇక్కడ కొన్ని కారణాలున్నాయి. లైక్ మద్యం లేదా మాదక ద్రవ్యాలకు బానిస కావడం. మీకు మద్యం లేదా మాదక ద్రవ్య వ్యసనం ఉంటే అది నిరాశకు కారణమవుతుంది. మీరు బానిసలన్నీ, దాని గురించి ఏం చేయాలో అర్థం చేసుకోవడానికి డాక్టర్ మీకు సహాయపడతారు. జన్యుపరమైన కారణాలు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యామిలీలో నిరాశ నడుస్తూ ఉంటే, అంటే హెరిడిటరీగా మీకు వస్తుంది అది. రోగ నిర్ధారణ అధికారంగా చేయకపోయినా వారు కూడా దాంతో బాధపడ్డారు అని మీరు కుటుంబ సభ్యులను అడగొచ్చు. మీకు తెలియకుండానే ఇతర కుటుంబ సభ్యులు ప్రభావితం అయ్యారా అని మీకు తెలుసా అని అడగడానికి మీరు మీ తల్లిదండ్రులతో లేదా ఇతర కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడొచ్చు. జనరల్ గా కొంతమందికి ఉంటుంది కానీ ట్రేస్ కాదు, దాన్ని ఎటువంటి టెస్ట్లు లేవు కాబట్టి ఇది ఫ్యామిలీలో చాలా మందికి ఉంటుంది. అదొక పర్సనాలిటీ, వాళ్ళు టైపు, వాళ్ళు ఈ వెరైటీగా ఉంటారు మనుషులు అని వాళ్ళని బ్లేమ్ చేసే కన్నా, ఓహో ఇదొక కండిషనా,

0: మీ ఫ్యామిలీని నడుస్తుంటే నాకు కూడా రావచ్చు కదా లేదా ఉందా అని నిర్ధారించుకోవాలి. హార్మోన్ల అసమతుల్యత అంటే ఇంబ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్. మీకు థైరాయిడ్ సమస్య లేదా ఇతర హార్మోన్ల ఇంబ్యాలెన్స్ ఉంటే అది నిరాశకు కారణమవుతుంది. ఇతర అనారోగ్యం, ఓసీడీ అంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ వంటి ఆందోళన రుగ్మత లేదా స్కిజోఫ్రెనియా వంటి మానసిక రుగ్మత వంటి నిరాశకు కారణమయ్యే లేదా ఉత్పత్తి చేసే మరొక అనారోగ్యం మీకుందా అని ఒక వైద్యుడు చూడొచ్చు. దే విల్ డూ సర్టన్ టెస్ట్ ఫర్ దాట్. మీరు తీసుకునే మందుల దుష్ప్రభావం, మీరు మరొక సమస్యకు మందులు తీసుకుంటుంటే అది దీనికి దారి తీస్తుంది. అందుకే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ అలోపతి మెడికేషన్స్ కి. వ్యక్తిగత కారణాన్ని కనుక్కోండి. మీ దైనందిన జీవితంలో మీకు నొప్పి కలిగించే మాంద్యం యొక్క కారణం గురించి మీరు ఆలోచించడం ప్రారంభించాలి. మీ జీవితంలో పరిస్థితుల వల్ల నిరాశ సంభవించకపోవచ్చు. కొంతమంది వ్యక్తులు లేదా సంఘటనలు మిమ్మల్ని తీవ్ర అసంతృప్తికి గురిచేసే అవకాశం ఉంది. నిరాశకు కారణమయ్యే లేదా తీవ్రతరం చేసే కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. విఫలమైన లేదా అసంతృప్తికరమైన సంబంధం అంటే ఫెయిల్డ్ రిలేషన్షిప్స్ ఆర్ ఇస్ డిస్సాటిస్ఫైడ్ రిలేషన్షిప్స్. మీరు ఇప్పుడే వినాశకరమైన విడాకుల ద్వారా వెళ్ళినట్లయితే లేదా మీరు బాధించే సంబంధంలో ఉంటే అది నిరాశకు దోహదం చేస్తుంది. నిరాశపరిచే కుటుంబం సంబంధం లేదా స్నేహం, మీరు మీ తల్లితో ఎప్పటికప్పుడు వాదిస్తూ ఉంటే లేదా మీరు స్నేహితుడిచే మానసికంగా వేధింపులకు గురవుతుంటే మీరు ఫలితంగా నిరాశకు గురవుతారు. ఆకర్షణీయం కాని వృత్తి, మీ ప్రస్తుత ఉద్యోగం నుండి లేదా మీ కెరియర్ మొత్తంలో మీరు తీవ్ర అసంతృప్తి చెందితే మీ ఉద్యోగం మీ నిరాశకు దోహదం చేస్తుంది. అవాంఛిత వాతావరణం, మీరిద్దరూ అరుస్తూ పెద్ద పెద్ద రూమ్మేట్స్ తో నివసిస్తూ ఉంటే లేదా మీ సొంతింట్లో లేదా పరిసరాల్లో మీకు సుఖంగా లేకపోతే అది కూడా నిరాశకు కారణం కావచ్చు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థిక కారణాలు, మీరు అద్దె చెల్లించగలరా లేదా మీరు డబ్బు ఎలా పొందాలి అనే దాని గురించి ఆందోళన చెందడం నిరాశకు తీవ్రమైన కారణం కావచ్చు. ప్రత్యేకించి ఇది పునరావృతమయ్యే సమస్య అయితే. ఇలాంటప్పుడు మరి ఏం చేయాలి? సింప్టమ్స్ చెప్పాను, సైన్స్ చెప్పాను, మీరు వాటిని ఎలా గమనించాలి, ఫ్యామిలీ హిస్టరీ ఇవన్నీ చెప్పాను. యూ స్టార్ట్ రైటింగ్ అండ్ జర్నలింగ్. జర్నలింగ్ మీకు నిరాశ మరియు మీ భావాలను ప్రతిబింబించడంలో సహాయపడుతుంది. పగటిపూట మీకు ఎలా అనిపిస్తుందో తెలుసుకోండి. రోజుకు కనీసం ఒకసారైనా రాయడానికి ప్రయత్నించండి. ప్రాధాన్యంగా సాయంత్రం, తద్వారా మీ రోజంతా సంగ్రహంగా చెప్పుకోవచ్చు. ఈ జర్నల్లో మీ ఆలోచనలపై మంచి పట్టు లభిస్తుంది. మీకు తక్కువ అనుభూతి కలుగుతుంది. మీకు సంతోషంగా లేక సంతోషంగా ఉండే విషయాల గురించి మీరు మరింత అవగాహన ఉంటుంది. మీ జర్నల్లో రాయడం మీ చుట్టూ ఉన్న ఒత్తిడితో కూడిన పనుల నుండి దృష్టి పెట్టడానికి, మిమ్మల్ని మీరు ఆపేయడానికి సహాయపడుతుంది. ఒకవేళ ఈ జర్నలింగ్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే యూ కెన్ ఆల్వేస్ యూజ్ ది ఇంటర్నెట్ అండ్ సెర్చ్ ఫర్ జర్నలింగ్. బాగా తెలుసుకోండి, కరెక్ట్ గా రాయండి, మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ ని కనుక్కోండి అండ్ అడ్రస్ దెమ్. కొన్ని తీవ్రమైన వ్యక్తిగత కారణాలు మీ నిరాశకు దోహదం చేస్తున్నాయని మీరు నిర్ణయించుకున్న తర్వాత లోతైన శ్వాస తీసుకుని మీ జీవితం నుండి అవాంఛిత అంశాలను బహిష్కరించడం ప్రారంభించాల్సిన సమయం ఇదే. ఎస్, దిస్ ఇస్ ద టైం. ఇంకెంతకాలం మీరు అవి మోస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు? లైఫ్ ఇస్ షార్ట్, ఎప్పుడైపోతుంది ఎవరికీ తెలియదు. కానీ ఎందుకు బాధను అనుభవించాలి? మీ జీవితాన్ని మెరుగుపరచడానికి మీరు చేయగలిగే కొన్ని విషయాలు ఇక్కడున్నాయి. తద్వారా మీ నిరాశను అధిగమించవచ్చు. అనారోగ్యకరమైన లేదా హానికరమైన సంబంధాలను తెంచుకోండి. వారు మీకు చాలా బాధను కలిగిస్తుంటే అది ఆపే సమయం ఇదే. ఒక వ్యక్తిని అసలు చూడటం అసాధ్యమైతే వారు బంధువు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్, వారితో సాధ్యమైనంత తక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. డ్రాయింగ్ నేర్చుకోండి, మ్యూజిక్ నేర్చుకోండి, వాలీబాల్ ఆడండి, ఒక బుక్ రీడింగ్ క్లబ్ జాయిన్ కండి. ఇవాళ రేపు అన్ని మీకు దొరుకుతాయి, ఎక్కడెక్కడున్నాయి చూసుకోండి, జాయిన్ దెమ్. మీకు లైక్ మైండెడ్ పీపుల్ ఎక్కడో దొరుకుతారు, కనెక్ట్ విత్ దెమ్, గివ్ దెమ్ హ్యాపీనెస్ అండ్ దే విల్ గివ్ యూ హ్యాపీనెస్. ప్రతిదీ మనం ఎక్స్పెక్ట్ చేయకుండా మన కాంట్రిబ్యూషన్ కూడా సమాజంలో ఏముంది అని తెలుసుకుంటే అది ఇంకా మంచిది. యువర్ లైఫ్ విల్ డెఫినెట్లీ టేక్ అ పాజిటివ్ టర్న్. విత్ దిస్ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ దిస్ ఇస్ చేతన్ సేయింగ్ బై ఫర్ నౌ. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ టైమ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522230. నంబర్ మరోసారి 0951522070039. మా ఇమెయిల్ అడ్రస్ feedback amc1@gmail.com. I repeat feedback amc1

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:50. ఇప్పుడు అతడు చిత్రం నుంచి రంజిత్ మహాలక్ష్మి పాడిన పాట వింటారు. సిరివెన్నెల సాహిత్యానికి మణిశర్మ సంగీతం.

ఇప్పుడు ఫిదా చిత్రం నుంచి సింధూరి సినౌరాజ్ పాడిన పాట వింటారు. వనమాలి సాహిత్యానికి శక్తికాంత్ కార్తిక్ సంగీతం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7 గంటలు.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: ఈరోజు సాయంత్రం 7:15 ఆరోగ్య జీవనం శీర్షికన డయాబెటిస్ ఆహారం అనే అంశం గురించి డైటీషియన్ కె సౌమ్య గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీఎస్ రమేష్ సుంకసారి. తప్పక ట్యూన్ చేసుకుని వినండి ఆకాశవాణి వివిధ భారతి.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది, రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రపంచ దేశాల అవసరాలు తీర్చడానికి నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల ఏర్పాటు కోసం భారతదేశం వేగంగా సిద్దమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో వాణిజ్య బొగ్గు గనుల 16వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రారంభించింది. భారతదేశానికి వచ్చే భూటాన్ పౌరుల కోసం అంతర్జాతీయ యూపీఐ 2వ విడతను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆ దేశ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గేతో కలిసి ప్రారంభించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 3 T20 సిరీస్లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్తో 3వది చివరి మ్యాచ్ ఆడుతుంది. ప్రపంచ దేశాలు నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల కోసం వెతుకుతున్నాయని, ఆ అవసరాలు తీర్చడానికి భారతదేశం వేగంగా సిద్దమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026ను మోదీ ఈరోజు ప్రారంభించారు. అంతర్జాతీయ తయారీ రంగానికి భారత్ నమ్మకమైన గమ్యస్థానమని, ఏఐ రంగానికి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో సాంకేతికత ప్రాధాన్యం మారిందని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్దితో పాటు దేశంపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం పెరుగుతోందని ప్రధాని తెలిపారు. సవాళ్లతో కూడిన వాతావరణంలోనూ భారత్ 7.8% అభివృద్ది రేటును నమోదు చేసిందని, జపాన్ క్రెడిట్ రేటింగ్ సంస్థ సైతం భారత్ రేటింగ్ను మెరుగుపరిచిందని గుర్తు చేశారు.
3: ఛాలెంజింగ్ పీరియడ్ మే భీ భారత్ నే 7.8% గ్రోత్ హాసిల్ కర్కే దిఖాయీ హై ఔర్ ఇసీ దర్మియాన్ జపాన్ కీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ సోవరిన్ రేటింగ్ మే సుధార్ కియా హై, అప్గ్రేడ్ కియా హై ఔర్ యే భీ 3 దశక్ కే బాద్ కరీబ్ 35 సాల్ కే బాద్ హువా హై.
2: ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద కేటాయింపులను 8 బిలియన్ డాలర్ల నుంచి 13.5 బిలియన్ డాలర్లకు పెంచినట్టు ప్రధాని వెల్లడించారు. ఇప్పటి వరకు 12 చిప్ తయారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. న్యూఢిల్లీలో ఇటీవల విజయవంతంగా జరిగిన బ్రిక్స్ సదస్సులో న్యూఢిల్లీ డిక్లరేషన్ ఏకగ్రీవంగా ఆమోదం పొందడం భారత్పై ప్రపంచానికి ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు.
3: ఏక్ శబ్ద ఇస్తమాల్ హోతా హై టేప్ అవుట్ యే వో దిన్ హోతా హై జబ్ చీప్ డిజైన్ పురా హోనే కే బాద్ ప్రొడక్షన్ కే లియే చలీ జాతీ హై లేకిన్ టేప్ అవుట్ కే బాద్ కామ్ రుక్తా నహీ హై ఉసీ దిన్ అగలే వర్జన్ పర్ కామ్ శురూ హో జాతా హై ఔర్ భారత్ భీ యహీ కర్ రహా హై. హమారే పహలే ఫేజ్ కా సైజ్ లగ్భగ్ 8 బిలియన్ డాలర్స్ కా థా, జబ్కి సెకండ్ ఫేజ్ కా 13.5 బిలియన్ డాలర్ తక్ కా హమ్నే తయ్ కియా హై.
2: విదేశాల్లో పరిశోధనలు చేస్తున్న భారతీయ యువత దేశానికి తిరిగి వచ్చి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన అభివృద్దిలో భాగస్వాములు కావాలని, పరిశోధన అభివృద్ది రంగానికి పరిశ్రమల అధిపతులు నాయకత్వం వహించాలని మోదీ పిలుపునిచ్చారు. భారతదేశ డిజైన్ సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, సెమికాన్ 2.0 ద్వారా సెమీకండక్టర్ డిజైన్ సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2026 విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రంగంలో అవకాశాలు పెరగడంతో పెద్ద కంపెనీలు, స్టార్టప్లు ముందుకొస్తున్నాయన్నారు. ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రముఖ యంత్ర తయారీ సంస్థల్లో ఒకటి ఈరోజు 5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడిని ప్రకటించిందని తెలిపారు. అనేక అంతర్జాతీయ సంస్థలు భారత్లో తయారీ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు.
4: The investment numbers that we are seeing today is of the order of 1 lakh crore, about 11 to 12 billion.

0: $1 million. That much investment we are seeing among the people who have met us. Many of them don't want us to take the names, so we won't take the names. They will announce the investments as their boards and their shareholders authorize them from time to time. So that kind of journey is very clearly ahead of us.
1: కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో వాణిజ్య బొగ్గు గనుల 16వ విడత వేలాన్ని ఈరోజు ప్రారంభించింది. అరుణాచల్ప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 21 పూర్తి శోధిత, 4 పాక్షిక శోధిత గనులతో కలిపి మొత్తం 25 బొగ్గు బ్లాకులను ఈ విడతలో అందుబాటులో ఉంచారు. ఇప్పటివరకు 9 రాష్ట్రాల్లో మొత్తం 147 బొగ్గు గనులను వేలం వేసినట్టు మంత్రిత్వశాఖ తెలిపింది. వీటి ద్వారా ప్రతి ఏటా 47,500 కోట్లకు పైగా అంచనా ఆదాయం, 55,000 కోట్లకు పైగా మూలధన పెట్టుబడులు రానున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే భారతదేశ అభివృద్దిలో బొగ్గు రంగానిది కీలక పాత్ర అని పేర్కొన్నారు. దేశంలో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, వరుసగా 2వ ఏడాది కూడా 1 బిలియన్ టన్నుల మార్కును దాటిందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ చెల్లింపులన్నీ ఉచితంగానే కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నెలకు 100,000 రూపాయల వరకు సంపాదించే వ్యాపారులకు రూపే డెబిట్ కార్డు లావాదేవీలకు ఎటువంటి ఛార్జీలు ఉండవు. రైల్వేలు, పెట్రోల్ బంకులు వంటి అత్యవసర రంగాల్లో 2,000 దాటిన లావాదేవీలపై 5 రూపాయల ఛార్జీ పడుతుంది. కేవలం పెద్ద వ్యాపారులకు జరిగే 2,000 దాటిన చెల్లింపులపై 0.4% ఎండీఆర్ భారం పడుతుంది. చిన్న వ్యాపారులను ప్రోత్సహించేందుకు ఎండీఆర్ వసూళ్లలో 5% నిధులతో ప్రత్యేక ఫండ్ను ఏర్పాటు చేయనున్నారు. నూతన విధానం యూపీఐ వ్యవస్థను బలోపేతం చేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. భూటాన్లో పర్యటిస్తున్న కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆ దేశ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గే, విదేశాంగ మంత్రి డిఎన్ దొంగ్యాల్తో కలిసి భారతదేశానికి వచ్చే భూటాన్ పౌరుల కోసం అంతర్జాతీయ యూపీఐ 2వ విడతను ప్రారంభించారు. భూటాన్లో ఇప్పటికే యూపీఐ అందుబాటులో ఉండగా, తాజా చర్యతో 2 దేశాల మధ్య ద్వైపాక్షిక డిజిటల్ చెల్లింపుల అనుసంధానం పూర్తయిందని సోషల్ మీడియాలో తెలిపారు. భారత విద్యా సంస్థల్లో భూటాన్ విద్యార్థుల ఉన్నత విద్య కోసం నెహ్రూ వాంగ్చుక్ స్కాలర్షిప్ పథకం పొడిగింపు ఒప్పందం ఇరు దేశాల మధ్య జరిగింది. విద్య, నైపుణ్యాభివృద్ది రంగాల్లో ఇదొక ముందడుగని జయశంకర్ అభివర్ణించారు. భూటాన్ చేపట్టిన ఈ మొబిలిటీ, పర్యావరణ హిత రవాణా వ్యవస్థకు భారత్ పూర్తి మద్దతిస్తోందన్నారు. భారత్ భూటాన్ ప్రత్యేక స్నేహ సంబంధాలపై ప్రధాని తోబ్కే చూపిన చొరవను కొనియాడుతూ, భూటాన్ పురోగతి, సమృద్దికి భారతదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని జయశంకర్ స్పష్టం చేశారు. వికసిత్ భారత్ వైపు భారతదేశ ప్రయాణానికి నిధుల సమీకరణ అనే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రేపటి నుంచి న్యూఢిల్లీలో 2 రోజుల సదస్సు నిర్వహిస్తుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శుల కోసం ఈ సదస్సు ఏర్పాటు చేసినట్టు మంత్రిత్వశాఖ తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. భారత అభివృద్ది ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, విధానపరమైన ప్రాధాన్యతలపై చర్చించడానికి ఈ సదస్సు వేదిక కానుంది. ఇందులో స్థూల ఆర్థిక ముఖచిత్రం, వ్యవసాయ రంగ పరివర్తనకు నిధులు, ఇంధన రంగంలో మార్పులకు నిధుల సమీకరణ అనే 3 కీలక అంశాలపై ప్రత్యేక చర్చలు జరుగుతాయి. వికసిత్ భారత్ జీరామ్జీ పథకం ద్వారా అభివృద్ది చెందిన గ్రామాలను నిర్మించేందుకు కృషి చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వర్క్షాప్లో మాట్లాడుతూ ఆయన, ఈ పథకం కేవలం ఉపాధి కల్పనకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే శాశ్వత ఆస్తుల సృష్టికి తోడ్పడాలన్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న 3 T20 సిరీస్లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్తో 3వది చివరి మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మొదటి 2 మ్యాచ్లలో ఘన విజయం సాధించిన టీమిండియా ఇప్పటికే 2-0 ఆధిక్యంతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ప్రపంచ దేశాల అవసరాలు తీర్చడానికి నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల ఏర్పాటు కోసం భారతదేశం వేగంగా సిద్దమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో వాణిజ్య బొగ్గు గనుల 16వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రారంభించింది. భారతదేశానికి వచ్చే భూటాన్ పౌరుల కోసం అంతర్జాతీయ యూపీఐ 2వ విడతను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆ దేశ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గేతో కలిసి ప్రారంభించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 3 T20 సిరీస్ లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్తో 3వది చివరి మ్యాచ్ ఆడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు ఆరోగ్య జీవనం శీర్షికన డయాబెటిస్ ఆహారం అనే అంశం గురించి డైటీషియన్ కె సౌమ్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో మధుమేహ వ్యాధి, డయాబెటీస్కి ఏ రకమైన ఆహారం తీసుకోవాలో తెలియజేయడానికి ప్రముఖ డైటీషియన్ సౌమ్య కల్లూరి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సౌమ్య గారు.
1: నమస్కారం సార్.
0: ప్రస్తుత మన తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా, అంటే ఒక రకంగా మహమ్మారిగా మారుతుందేమో అన్న భావన కలిగించేది డయాబెటీస్. దాదాపు ఎవ్రీ సెకండ్ హౌస్ మనకు ఒక డయాబెటీస్ పేషెంట్ కనబడుతున్నాడు. ఈ డయాబెటీస్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటారు? దానికి ఏ రకమైన డైట్తో మనము నియంత్రించుకోవచ్చు? ఈశాన్ తెలియజేయండి.
1: డయాబెటీస్ అన్నది చెప్తే అది ఒక జీవన శైలితో కూడిన వ్యాధి. కంప్లీట్గా మన చేతుల్లో ఉన్న సమస్య. మనం ఎంత తొందరగా దీన్ని తెచ్చుకోవాలి, ఎంత లేట్గా తెచ్చుకోవాలి అనేది రెండు కూడా మన చేతుల్లోనే ఉంటుంది. కాకపోతే మన ఫ్యామిలీలో పేరెంట్స్ ఇద్దరికీ షుగర్ ఉంటే గనక కొంచెం మనకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
0: సౌమ్య గారు, మనకు మీరు చెప్పేది టైప్ 2 డయాబెటీస్ గురించి?
1: అవును.
0: అలాగే టైప్ 1 డయాబెటీస్ అని కూడా అంటుంటారు, అది దేని గురించి అంటుంటారు?
1: టైప్ 1 డయాబెటీస్ అన్నది మనకు ముఖ్యంగా పిల్లల్లో కనిపిస్తుంది. అది శరీరంలో వచ్చిన ఒక మార్పు, అండ్ అది సడన్ గా రావచ్చు ఎప్పుడైనా. సో దానికి పర్టికులర్ గా ఈ కారణం వల్లే వీళ్ళకి షుగర్ వచ్చింది, టైప్ 1 డయాబెటీస్ వచ్చింది అని చెప్పడానికి ఉండదు.
0: అంటే ముఖ్యంగా టైప్ 1 డయాబెటీస్ లో ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది అంటారు?
1: అసలు ఉండదు, ఇన్సులిన్ ప్రొడక్షనే ఉండదు. అందుకే వాళ్ళకి ఇంజెక్షన్ అన్నది కంపల్సరీ. ఎవరైనా మనకి ఇంజెక్షన్ లేకుండా చేస్తాము అంటే కనుక అది ట్రీట్మెంట్ కరెక్ట్ కాదు వాళ్ళకి.
0: అంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటారు.
1: కరెక్ట్.
0: ఒక విధంగా చెప్పాలంటే ఇంటర్నల్ గా మనకు ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ప్రొడక్షన్ లేదు కాబట్టి ఎక్స్టర్నల్ గా మనం సపోర్ట్ చేయాలి.
1: అంతే.
0: అలాగే టైప్ 2 డయాబెటీస్ అయితే మటుకు మీరు అన్నట్టుగా జీవన శైలిలో వచ్చే మార్పుల వల్ల తెచ్చుకునే, అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గడము, సరైన మోతాదులో లేకపోవడము, దానికోసం మనము టైప్ 2 డయాబెటీస్ బారిన పడే అవకాశం ఉందంటారు.
1: ఇన్సులిన్ ఉండి కూడా పనిచేయకపోవడం బద్దకిస్తుంది, దాన్ని రెసిస్టెన్స్ అంటాం. అదే టైప్ 2 డయాబెటీస్ కి ముఖ్యమైన కారణం. ప్రీ డయాబెటీస్ అంటాం, అంటే డయాబెటీస్ వచ్చే ముందే మనకి సిగ్నల్స్ వస్తాయి బాడీలో.
0: ఎలాంటి సిగ్నల్స్ వస్తాయంటే,
1: సింపుల్ సిగ్నల్స్ చెప్పాలి అంటే నల్లగా ప్యాచెస్ వస్తాయి మెడపైన కానీ తలపైన కానీ, ఇలాంటివి అకెంథోసిస్ అంటాం అన్నమాట. సో అలాంటిది ఏవైనా ఉన్నా, వెయిట్ ఎక్కువ అయిపోతున్నా, లేకపోతే బాగా తినాలి అన్నది ఎక్కువ ఇంట్రెస్ట్ అయిపోతూ ఉంటుంది, అండ్ ఏజ్ ఒకటి. సో ఈ మూడు ఉన్నాయి మనకి. లేదు, మన వెయిస్ట్ సర్కంఫరెన్స్ నడుము పెరుగుతూ ఉంది, పొట్ట పెరుగుతూ ఉంది అన్నప్పుడు కూడా మనం ఒక్కసారి షుగర్స్ చెక్ చేసుకుని చూసుకోవాలి. అండ్ ఈవెన్ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది మనం ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నామా అనేసి.
0: ఈ

0: డయాబెటీస్ రాకముందు ప్రీ డయాబెటీస్ స్టేజ్లోకి వచ్చేవాళ్ళు ఏ రకమైన ఆహారాన్ని మనము నిత్య జీవితంలో భాగం చేసుకుంటే ఈ డయాబెటీస్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు అంటారు?
1: ఇప్పుడు మనం తినే ఆహారంలో చూస్తే గనక కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఎక్కువ తింటాం. అంటే అది మన జనరల్గా మనం తినే ప్యాటర్న్, అది అంటే అదే మన పద్ధతి. సో దాంట్లో ఏమైపోతుందంటే ఈ పిండి పదార్థాలు ఎక్కువ అవ్వడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ ఎంత ఉన్నా కూడా సరిపోవట్లేదు. అంటే రోజు మనం ఎక్కువ చేయాల్సి వస్తుంది. సో కొన్ని రోజుల తర్వాత ఆ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సో మనం తినే ఆహారంలో ఈ కార్బోహైడ్రేట్స్ అనేది తగ్గించుకోవాలి. తగ్గించుకోవడంతో పాటు ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉన్న, అంటే పీచు పదార్థం ఎక్కువ ఉన్న ఆహారం తినడం వల్ల కూడా మనకి ఈ కార్బోహైడ్రేట్ కంటెంట్ కొంచెం తగ్గే స్కోప్ ఉంటుంది. సో అందుకని కొంచెం పీచున్న పదార్థాలు తింటే ఇంకా మంచిది. అందుకే ధాన్యాలు ఎక్కువ ప్రాసెస్ చేయని ఉంటే చాలా మంచిది. ధాన్యాలు, తృణధాన్యాలు, వీటిని మనం రెగ్యులర్గా మన ఆహారంలో తీసుకోవాలి.
0: సౌమ్య గారు, మీరు అన్నట్టుగా ఒక ఆహార నియమావళిలో ఇప్పుడు ప్రస్తుతం ఉండే వాళ్ళు ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటున్నారు కదా, దానివల్ల ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కంటెంట్ తక్కువైపోయి ప్రోటీన్సు, విటమిన్స్, ఫైబరు తగ్గుతుంది అంటున్నారు. ఒక ఆరోగ్యకరమైన ఆహారం తినాలంటే ఏ ఏ ఆహారం ఎంతెంత నిష్పత్తిలో ఉండాలి తెలియజేయండి.
1: ఇప్పుడు మనం ధాన్యాల పర్సంటేజ్ చూసుకుంటే గనక ఒక 50% సరిపోతుంది మనకి. మనం తినే ఆహారంలో ఒక 50% తీసుకోవాలి. ఈ ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఒక 30% వరకు తీసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ ప్లస్ తీసుకోవాలి, కానీ చాలా మటుకు అది మంచిది కాదు అనుకొని మానేస్తుంటాము, ఫ్యాట్స్ అంటే నూనెలు, నూనె పదార్థాలు, అదొక 25-30% తీసుకోవచ్చు. ఇలా దీన్ని డివైడ్ చేసుకొని తీసుకొని ఈచ్ మీల్లో అలా ఉండాలి, రోజు మొత్తంలో అలా ఉండాలి, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. అంటే ఒక సింపుల్ భాషలో చెప్పాలంటే ఇప్పుడు ఇడ్లీ ఉంది, ఇడ్లీతో ఉట్టి చట్నీ తీసుకుంటే అది ఇంబ్యాలెన్స్ అయింది. సో ఇడ్లీతో పాటు మీరు సాంబార్ తీసుకొని అందులో కూరగాయలు వేసుకుంటే పప్పు వస్తుంది, పీచు పదార్థము వస్తుంది, ప్లస్ మనకి ధాన్యాల క్వాంటిటీ వస్తుంది. సో ఇలాగా బ్యాలెన్సింగ్ అనేది ముఖ్యం మనకి.
0: మీరు చెప్పేదాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది అంటే కేవలము పిండి పదార్థాల డోస్ ఎక్కువైపోయి ప్రోటీన్స్, విటమిన్స్, పీచు పదార్థాలు ఇవన్నీ తగ్గినట్టయితే షుగర్ లెవెల్ పెరిగి ఈ డయాబెటీస్ బారిన పడే అవకాశం ఉండే పరిస్థితి వస్తుందంటారు?
1: అవును.
0: గ్లైసిమిక్ ఇండెక్స్ అంటుంటారు సౌమ్య గారు, అది
1: గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏదైనా పదార్థం, ఎస్పెషలీ ఈ పిండి పదార్థాలు మనం తిన్న తర్వాత మన శరీరంలో ఈ షుగర్ వాల్యూస్ పెరిగేదాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం.
0: అంటే తొందరగా షుగర్గా మారే విధానాన్ని.
1: తొందరగా మారే విధానాన్ని. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు మన ధాన్యాలు అన్నీ కూడా మనకి హై గ్లైసెమిక్ ఇండెక్స్ కిందికి వస్తాయి, కానీ దాన్ని మితంగా వాడాలి. అందుకే ఇప్పుడు మనం గోధుమలు కానీ లేకపోతే బియ్యం కానీ ఇవన్నీ తినొచ్చు, కానీ మితంగా తినడం ముఖ్యం. అండ్ ఇంకొకటి, గ్లైసెమిక్ ఇండెక్స్తో పాటు గ్లైసెమిక్ లోడ్ అంటాము. అంటే మనం తిన్న ఆహారంతో పాటు ఎలా షుగర్ అయితే పెరుగుతుందో దాన్ని బ్యాలెన్సింగ్ చేయడం అన్నది లోడ్ అన్నమాట. సో మనం ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా కొన్ని కూరగాయలు, కొన్ని పప్పు దినుసులు లేకపోతే మాంసాహారాలు ఇవి ఎప్పుడైతే మనం ఈ ధాన్యాలతో పాటు తింటే గనక గ్లైసెమిక్ లోడ్ తగ్గిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా మనం ఎలా తింటున్నాము అన్నదాన్ని బట్టి కూడా దాని వాల్యూ పెరిగిపోతుంది. ఇప్పుడు ఊరికనే అన్నం మనం పోపేసుకొని తింటే షుగర్ తొందరగా పెరుగుద్ది. అదే అన్నంలో మీరు కూరగాయలు కలుపుకొని ఏదైనా ఫ్రైడ్ రైస్ లాగా, ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా అలా ఏమైనా తింటే అంత తొందరగా పెరగదు. అది డిఫరెన్స్ అన్నమాట. సో గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లైసెమిక్ లోడ్, దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు.
0: పూర్వము మన పూర్వీకులు ఒక 40-50-60 సంవత్సరాల క్రితము ఈ దంపుడు బియ్యం, అంటే ఎక్కువగా ప్రాసెస్ చేయకుండా ప్యూర్ వైట్ రైస్ లాగా కాకుండా దంపుడు బియ్యం వాడేవాళ్ళు. అందులో ఉండే ఔటర్ కవర్ తీసేయనందువల్ల అది స్లోగా డిజాల్వ్ అయిపోయి లో గ్లైసిమిక్ ఇండెక్స్ అవ్వడము, అలాగే తృణధాన్యాలు, చిరుధాన్యాలు అంటున్నారు ఇప్పుడు, సిరిధాన్యాలు అంటున్నారు, వీటిలో కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ ప్రాసెస్డ్ రైస్ కంటే, అంటే వైట్ రైస్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. అది స్లోగా గ్లూకోజ్ రిలీజ్ చేస్తుంది కాబట్టి దానివల్ల కూడా ఈ డయాబెటీస్ వల్ల కొంచెం మనం ముక్తి పొందే అవకాశం ఉంది అంటారు. ఎంతవరకు నిజమంటారు?
1: దీంట్లో సగమే నిజం. ఎందుకంటే మనకి ఇప్పుడు మన మామూలు వైట్ రైస్లో ఒక గ్లైసెమిక్ ఇండెక్స్ అన్నది 80 ఉంటే ఈ తృణధాన్యాలు ఇవన్నీ 70 వరకు ఉంటుంది. అంటే ఇవి కూడా మోడరేట్ నుండి హైలో వస్తుంది అన్నమాట. సో కాకపోతే వీటిలో పీచ్ అన్నది ఎక్కువ ఉంటుంది. సో ఆ పీచు ఎప్పుడైతే ఎక్కువ అయిపోతుందో అది మనల్ని క్వాంటిటీ ఎక్కువ తినకుండా చేస్తుంది. అక్కడ మనకి ఈ తృణధాన్యాలు, తర్వాత దంపుడు బియ్యము, సింగిల్ పాలిష్డ్ రైస్ ఇలాంటివన్నీ కూడా ఈ కేటగిరీ కిందికి వస్తాయన్నమాట. అంటే ఇవి ఎప్పుడైతే మనం తింటామో చాలా మంచివి, ముఖ్యంగా మన రోజు తినే ఆహారంలో వీటిని తీసుకోవాలి కూడా. ఎందుకంటే

0: ఇవి మనల్ని ఎంత తినాలి, మితంగా తినడానికి చాలా ముఖ్యం.
1: అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ గ్లైసెమిక్ లోడ్ తగ్గిస్తుంది.
0: అవును,
1: ఆ లోడ్ తగ్గుతుంది కాబట్టి అది ఇండైరెక్ట్ గా మనకి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది.
0: అంతేగాని మొత్తం షుగర్ పోతుందని కాదు, కాకపోతే షుగర్ కంట్రోల్ చేయడానికి చాలా పనిచేస్తుంది.
1: సౌమ్య గారు, ఒకవేళ డయాబెటీస్ బారిన పడి చాలా కాలం నుంచి మందుల మీదనో లేదంటే ఇన్సులిన్ మీదనో డిపెండ్ అయ్యి ఉన్నారనుకుందాం, వాళ్ళు ఆహారపు అలవాట్లలో ఏ రకమైన పద్ధతుల్ని పాటించినట్లయితే, న్యూట్రిషన్ పరంగా డైట్ పరంగా ఏ రకమైన పద్ధతులు పాటిస్తే వాళ్ళని వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు అంటారు?
0: ఇందాక చెప్పినట్టుగా మనము మాంసకృతులు అన్నది మన శరీరంలో తక్కువ తీసుకుంటాం, అంటే మన రోజువారీ ఆహార పద్ధతుల్లో తక్కువ ఉంటుంది. సో ఈ మాంసకృతుల్ని తర్వాత పీచున్న పదార్థాలని మనం ఎప్పుడైతే పెంచుకుంటామో మన ఆహారంలో, అప్పుడు మనకి తిన్న తర్వాత షుగర్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటాం కదా, దాన్ని కంట్రోల్ చేస్తాం. అది కంట్రోల్ అయినప్పుడు ఏమవుతుంది, యావరేజ్ షుగర్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో దీనివల్ల షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మనం రాకుండా చేసుకోవచ్చు. సో అందుకనే మితంగా తినడంతో పాటు ఎంత వెరైటీ ఆఫ్ ఫుడ్ మనం తింటున్నాము, ఎన్ని రకాల పదార్థాలు మనం మన ప్లేట్లో పెడుతున్నాము అన్నది కూడా అంతే ముఖ్యం.
1: మామూలుగా ఎక్కడికైనా హోటల్కి వెళ్ళినప్పుడు ఏదో బిర్యానీ లాంటిది ఆర్డర్ చేసినప్పుడు ఆకలి తీరి కడుపు నిండిన భావన వచ్చినప్పటికి కూడా వేస్ట్ అవుతుంది కదా, టేస్ట్గా ఉంది కదా అని చెప్పేసి కూడా ఎక్కువ తినేస్తుంటారు.
0: చాలా మటుకు ఊబకాయం దీనివల్లే పెరుగుతుంది. అండ్ ముఖ్యంగా చూస్తే హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ తొందరగా వెయిట్ పెరుగుతున్నారు అంటే అక్కడ మనకు కొంచెం కాన్షియస్గా ఫుడ్ వేస్టేజ్ అవుతుంది అనేసి మిగిలిందంతా తినేస్తుంటాం, అంటే మనం పొట్టనో డస్ట్బిన్ లాగా చేస్తున్నాం అన్నమాట. సో దానివల్ల మనకి వేస్ట్ సర్కంఫరెన్స్ పెరగడము, అంటే ఈ నడుం భాగం పెరగడము, పొట్ట పెరగడము, అండ్ దీనివల్ల ఊబకాయం, దాని నెక్స్ట్ ఫ్యాటీ లివర్, దాని తర్వాత షుగరు, ఇవన్నీ లైన్గా వస్తాయి.
1: అంటే ఒకటి తర్వాత ఒకటి, ఒక సమస్య నుంచి ఇంకో సమస్యకి లీడ్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆకలి వేసినప్పుడే తినాలి, ఆకలి తీరంగానే ఆపేయాలి అని అంటుంటారు. ఇది డయాబెటీస్ వాళ్ళ విషయంలో ఎంతవరకు పాటించాలి, ఎలా పాటించాలి?
0: మేము చెప్పే విధానం ఎలా ఉంటుందంటే, కొంచెం షుగర్ ఉన్న వాళ్ళు ఏంటంటే టైం పరంగా తింటే బెటర్, ఎందుకంటే వాళ్ళకి మందులు ఉంటాయి, ఆ మందులు వాటికి కొన్ని గంటలు పనిచేస్తాయి. సో మనము ఆకలి వేసినప్పుడే తింటే ఎప్పుడైనా షుగర్ హై అవ్వచ్చు, షుగర్ లో అవ్వచ్చు, అందుకని అలా కాకుండా కొంచెం టైం పరంగా తీసుకుంటూ ఉంటే గనక క్వాంటిటీ కంట్రోల్ అయిపోతుంది, ప్లస్ ఈ లో అండ్ హై షుగర్స్ అవ్వకుండా కూడా హెల్ప్ అవుతుంది.
1: మీరు చెప్పేదాన్ని బట్టి డయాబెటీస్ రాని వాళ్ళు జీవనశైలిలో సరైన మార్పులు చేసుకుని డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుంటూ తిన్నట్లయితే డయాబెటీస్ బారిన పడకుండా తనను తాను కాపాడుకోవచ్చు. అలాగే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కూడా సేమ్ డిసిప్లిన్ ఫాలో చేస్తూ పిండి పదార్థాలతో పాటు సరైన నిష్పత్తిలో పీచు పదార్థాలు, ప్రోటీను, సలాడ్స్ ఇవన్నీ కనుక తీసుకున్నట్లయితే వారు కూడా డయాబెటీస్ వల్ల వచ్చే దుష్ప్రభావాల నుంచి తనను తాను కాపాడుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉందంటారు.
0: అవునండి, ఎందుకంటే మనకి బ్యాలెన్స్ డైట్తో పాటు ఇంకొక ముఖ్యమైనది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫిజికల్ యాక్టివిటీ. ఈ ఎప్పుడైతే మనకి ఎక్సర్సైజ్ అన్నది మన రొటీన్లోంచి వెళ్ళిపోయిందో అప్పటి నుండే ఈ జబ్బులన్నీ కూడా మొదలయ్యాయి, అందుకే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం. సో ఫుడ్తో పాటు, అంటే ఇప్పుడు 10th class అయిపోయింది అనుకోండి, అక్కడ నుంచి ఇంక ఎక్సర్సైజ్ అన్నదే లేదు, ఇంకా తర్వాత ప్రస్తుతం ఉన్న ఇదిలో
1: కాంపిటీటివ్ వరల్డ్.
0: సో అందుకని జిమ్కి వెళ్ళే టైం ఉన్నా లేకున్నా ఇంట్లో రోజు ఒక అరగంట లేదా ప్రతి పూట మనం తిన్న తర్వాత ఒక 10 నిమిషాలు
1: వాకింగ్
0: అనేది ముఖ్యం. దానివల్ల కూడా మనం ఇన్సులిన్ని సెన్సిటైజ్ చేస్తాం. సో మనం తిన్న ఆహారం అరగడంతో పాటు చాలా మెరుగ్గా మన శరీరం చురుగ్గా మెరుగ్గా పనిచేస్తుంది.
1: రెస్టింగ్ ఈజ్ రెస్టింగ్ అంటుంటారు, కాబట్టి రెస్ట్ మానేసి కొంచెం వాకింగ్ కానీ శ్రమకు చేసినట్లయితే తిన్నది శరీరానికి వంటబట్టి ఆరోగ్యంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు.
0: డెఫినెట్గా ఉన్నాయి, ఎందుకంటే మనకి ప్రతీది కూడా మనం తినేదాంతో లింక్ అయి ఉంటుంది. సో మనం తినే పద్ధతి, తినే ఆహార పదార్థాలు, ఇదే మనల్ని మన శరీరాన్ని గైడ్ చేస్తుంది. సో ఇవి సరిగ్గా లేకపోతే గనక ఎలాంటి హెల్త్ అయినా కూడా తొందరగా మీరు అన్నట్టు రస్ట్ పడుతుంది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు సౌమ్య గారు, నమస్కారం.
0: థ్యాంక్ యూ.

మీరింతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన డయాబెటిస్ ఆహారం అనే అంశం గురించి డైటీషియన్ కె సౌమ్య గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:30. ఇప్పుడు పాటతో ప్రయాణం. పాట మాది, ప్రయాణం మీది, కాబట్టి భద్రత కూడా మీదే. కాబట్టి చాలా జాగ్రత్తగా సేఫ్గా డ్రైవ్ చేసి ఇళ్ళకు వెళ్ళండి. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది హలో గురు ప్రేమ కోసమేరా అంటూ ఒక సాంగ్.

0: మీరు విన్న ఈ పాట నిర్ణయం చిత్రంలోనిది. ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన గణేష్ పాత్రు, సంగీతం ఇళయరాజా.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇప్పుడు మీరు వినబోతున్నారు 100% లవ్ చిత్రాన్ని గాను అద్నాన్ సమీ ఆలపించిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఖుషి చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ చిన్మయ్య పాడిన పాట వింటారు. శివ నిర్వాణ సాహిత్యానికి హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం.

0: కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
6: 1/4/3 చిత్రం నుండి చక్రి పల్లవి పాడిన పాట వింటారు. భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యానికి చక్రి సంగీతం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పాటతో ప్రయాణంలో చివరి

30 నిమిషాలు. ఇప్పుడు ఏకచిత్ర గీతాలు వింటారు. రాయలసీమ గడ్డపై పుట్టిన పౌరుషం, ప్రజల కోసం నిలబడే నాయకత్వం, కుటుంబ అనుబంధాలు, ప్రేమ, వీటన్నిటినీ కలిపి తెరకెక్కించిన చిత్రం ఇంద్ర. 2002లో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఇంద్ర. బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోని చిరంజీవి పక్కన నటించినవారు సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్. ఈ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు, కుటుంబ భావోద్వేగాలు, ప్రేమ, త్యాగం, గ్రామీణ నేపథ్యం, రాయలసీమ సంస్కృతి, ఇలా ఎన్నో అంశాలు కనిపిస్తాయి. ఇక సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ సంగీతం. సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన పాటలు అప్పట్లో ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒక పాటలో శివభక్తి కనిపిస్తే మరో పాటలో ప్రేమ, ఇంకో పాటలో జోష్, అలాగే గల్లుగల్లు పాటలో వర్షం కోసం ఎదురుచూసే నేల, ప్రజల జీవనంతో ముడిపడిన అందమైన భావన కనిపిస్తోంది. ఇంద్ర సినిమాలోని పాటలను ప్రత్యేకంగా నిలబెట్టిన మరో అంశం అద్భుతమైన గాయకుల గాత్రం, మంచి సాహిత్యం, చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్కి సరిపోయే సంగీతం. మరి 2002కు వెళ్ళి అప్పటి ఆ మ్యూజికల్ మెమరీని మరోసారి గుర్తు చేసుకుందామా? మెగాస్టార్ చిరంజీవి నటించిన, బి గోపాల్ దర్శకత్వం వహించిన, మణిశర్మ సంగీతం అందించిన ఇంద్ర సినిమా పాటలతో ఈరోజు మన ఏకచిత్ర గీతాలు చాలా ప్రత్యేకంగా కొనసాగుతుంది. ముందుగా శివుని స్మరిస్తూ ఎనర్జీతో మొదలెడదాం. భంభం భోలే.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు ఏకచిత్ర గీతాలు. మాస్ హీరోకి తగ్గ మాస్ బీట్, అందులోనూ చిరంజీవి స్టైల్ స్టెప్పులు గుర్తొచ్చేలే చేసే పాట ఇది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి స్వరం, కల్పన, గాత్రం, మణిశర్మ సంగీతం కలిసి పాటకు మంచి జోష్ ఇచ్చాయి. సినిమా పాటల్లో కొన్ని పాటలు కథను ముందుకు తీసుకెళ్తే మరికొన్ని పాటలు ప్రేక్షకుల్ని కుర్చీల్లో కూర్చునివ్వవు. అలాంటి ఎనర్జెటిక్ సాంగ్ ఇప్పుడు మీకోసం.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: ఒకవైపు ప్రేమ, మరోవైపు చిలిపితనం, ఈ రెండింటిని అందంగా కలిపిన పాట రాధే గోవింద. ఉదిత్ నారాయణ్, కేఎస్ చిత్రగాత్రం ఈ పాటని మరింత మెలోడియస్ టచ్ ఇచ్చేలా చేసింది. ప్రేమ పాటల్లో ఉండే ఆ చిన్న చిన్న అలకలు, సరదాలు, మధురమైన భావాలను గుర్తు చేసే పాట ఇప్పుడు మీకోసం ఇంద్ర సినిమా నుండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఏకచిత్ర గీతాలు వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. వాన కోసం ఎదురు చూసే నేల, వాన పడితే పులకించే ప్రజలు, ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని అందంగా చెప్పే పాటల్లో గల్లుగల్లు ఒకటి. ముఖ్యంగా రాయలసీమ నేపథ్యాన్ని గుర్తుచేస్తూ వర్షం కోసం ఎదురు చూసే నేల మనసును ఈ పాట మన ముందుకు తీసుకొస్తుంది. సిరివెన్నెల సాహిత్యం, మణిశర్మ సంగీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రం.

0: ఈనాటి ఏకచిత్ర గీతాల్లో మీరు వింటున్నారు ఇంద్ర సినిమాలోని పాటలు. ఇప్పుడు కాస్త బీట్ మరుద్దాం, మెలడీ నుంచి ఫుల్ ఎనర్జీకి వెళ్దాం. చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్కి తగ్గట్టుగా మాస్ ఎనర్జీతో సాగే పాట విందాం. కేకే మహాలక్ష్మి అయ్యర్ గాత్రం, మణిశర్మ సంగీతం కలిసి ఈ పాటని మరింత జోష్గా మార్చాయి. మరి మీకు కూడా కాస్త ఎనర్జీ కావాలంటే వాల్యూమ్ కొంచెం పెంచేయండి, ఎందుకంటే ఇప్పుడు వినబోయేది దాయి దాయి దామ్మ.
1: Jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump, jump

మీరు వింటున్నారు ఇంద్రా సినిమాలోని పాటలు. ఇంద్రా సినిమాలోని పాటల్లో మరో సరదా పాట ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. ప్రేమలో పడినప్పుడు మనసులో ఎలాంటి గందరగోళం మొదలవుతుందో ఆ ఫీలింగ్ని సరదాగా చెప్పే పాట అన్నమాట. కార్తీక్, ఉషా ఈ పాటను పాడారు. ప్రేమలో పడితే మాటలు రావు, కానీ పాటలు మాత్రం వస్తాయి. అందుకే ఇప్పుడు సరదాగా మీరు కూడా ఒకసారి ఆ మూడ్లోకి వెళ్ళండి. మీరు కూడా కొత్తగా ప్రేమలో పడ్డప్పుడు మీకు అనుభూతి చెందిన ఆ గందరగోళం ఏంటో ఒకసారి మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వండి.

0: మీరింతవరకు ఏకచిత్ర గీతాల్లో ఇంద్రా చిత్రంలోని పాటలు విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు మధురిమ వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ. యవ్వనం ఊయలలాంటిది, నిగ్రహంతో రివ్వున నింగికెగరవచ్చు, తొట్టుపడితే నేలకు రాలవచ్చు. ఎలాంటి వారికైనా మనసులో ఈ ఊయలల ఊగిసలాటలు సహజం. పడవలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న ఓ కవికి గోదావరి గలగలల శ్రావ్యమైన స్వరాలకు కొండగట్టుపై నుండి వీచే వెదురు మురళీరవాలు తోడై రమ్యమైన ఆ రసానందంలో తేలియాడుతూ ఉండగా వెండి వెన్నెల వండెలొలికే ఓ కన్నెరూపం ధరించి మల్లెపూల వాలుజడతో కొబ్బరి చెట్ల నడుమ నవరసాల నాట్యమాడుతూ

చిరునవ్వుల తళుకులతో దర్శనమిచ్చింది. విరబూసిన మనసులోని మాటలు పరిమళాలు విదజల్లే పాటరూపంలో ఆవిష్కృతమైంది ఆ కవికి. ఉయ్యాల జంపాల చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన పాట, రచన ఆరుద్ర, సంగీతం పెండ్యాల.

సంగీత సాహిత్యాల సమాహారం పాట. కొన్ని పాటలు సంగీత రసప్రధానంగా ఉంటే మరికొన్ని పాటలు సాహితీ రసప్రధానంగా సందేశాత్మకంగా ఉంటాయి. అటువంటి పాటల్లో స్వరమాధుర్యం కంటే భావానికే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి ఓ ఆపాతమధురమే ఇప్పుడు వినబోయే ఈ పాట. కార్యార్థి అయి వెళ్లిన భీముడు కర్తవ్యాన్ని మరచి నిద్రమత్తులోకి జారిపోయాడు. శ్రీకృష్ణ పరమాత్మ మారువేషంలో వచ్చి అతనిని జాగ్రత్తావస్థకి తీసుకువచ్చి కర్తవ్యాన్ని బోధించే సన్నివేశంలో వచ్చే పాట ఇది. సన్నివేశపరంగా భీముని ఉద్దేశించి పాడిన ఆ పాటలోని సందేశం అందరికీ వర్తిస్తుంది. మత్తు, గమ్మత్తు, చిత్తు, చుట్టుముట్టు, మట్టుబెట్టు, కట్టిపెట్టు, చేపట్టు ఇలాంటి అంత్యప్రాసల పదాలనుపయోగిస్తూ కొసరాజుగారు వ్రాసిన పాటలోని భావాన్ని సామాన్యమైన జనులు కూడా అత్యంత సులభంగా అర్థం చేసుకోగలరు. శ్రీకృష్ణ పాండవీయం చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట, సంగీతం టి

0: రాజు.
1: అపాయము దాటడానికుపాయము కావాలి, అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెదకాలి, ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు, సోమది ఎయి కునుకువాడు సూక్ష్మము గ్రహించలేడు.

సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు. కండబలముతోటే ఘనకార్యము సాధించలేరు. బుద్ధిబలముతోడైతే విజయము వరింపగలరు. మత్

ప్రేయసీ ప్రియుల చూపులు కలసిన వేళ కలిగిన పరస్పర రసస్పందనలు ప్రియుడి మనసును కవితామయంచేసి వలపుల తలపులను నగవుల సొగసులను వర్ణిస్తూ అనురాగాన్ని ప్రస్ఫుటింపజేస్తాయి. దర్శకులు తాతినేని ప్రకాశరావు గారు తొలిసారిగా దర్శకత్వం వహించిన సామాజిక స్పృహ కలిగిన సాంఘిక చిత్రం, ఎన్టీఆర్ సావిత్రి జంటగా నటించిన పల్లెటూరు. నవ సమాజోద్ధరణలో భాగంగా కొన్ని సామాజిక నాటక ప్రదర్శనలు నిర్వహించిన సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావులు జంట కవులు. ఈ చిత్రానికి వారే మాటలు పాటలు రాశారు. స్వీయ సంగీత సారథ్యంలో ఘంటసాల మనోహరంగా ఆలపించారు.

1960లో విడుదలైన జానపద చిత్రం రాజముకుటం. ఎన్టీఆర్ రాజసులోచనలపై చిత్రీకరించిన ఈ ఆహ్లాదకరమైన యుగల గీతాన్ని ఘంటసాల పీలీలా పాడారు. వేయి కనులతో తన రాజుకై తాను వేచి చూస్తున్నానని, వలపుల సరోవరంలో విచ్చుకున్న కలువల తన రేరాజు తనకెప్పుడు వశమవుతాడోనని, తను వలచిన హృదయాన్ని దరిచేరమని ప్రేయసిపాడుతుంటే పరువములొలికి ఆ విరిబోనిని కలుసుకుని ప్రియుడు పాట అందుకుంటాడు. రచన బాలాంత్రపు రజనీకాంతరావు, సంగీతం మాస్టర్ వేణు.

ఆహ్లాదకరమైన ప్రదేశాలు, హృదయాలని ఆకట్టుకునే ఘట్టాలు, కదిలించి వేసే సన్నివేశాలు ఉంటే ఆ చిత్రం మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. నటీనటులు తమ నటనా చాతుర్యాన్ని అత్యంత సహజంగా ప్రదర్శిస్తే ఆ చిత్రం మన హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటుంది. కథ ఇతివృత్తం మన దైనందిన జీవితాన్ని ప్రతిబింబించేదిగా ఉంటే మనస్సుకి ఒక రకమైన ఊరట కలుగుతుంది. అలాంటిదే గుండమ్మ కథ చిత్రం కూడా. ఈ చిత్రంలో జమున ఏఎన్ఆర్లపై చిత్రీకరించే ఓ గీతానికి విజయ గార్డెన్స్ చాలు, ఊటీ, కాశ్మీర్, కొడైకెనాల్ వరకు వెళ్లడం ఎందుకు అని అన్నారట రచయిత.

చక్రపాణి. ఆ మాటలు విన్న పింగళివారు ఆ ప్రదేశాలనే ఆధారంగా చేసుకుని అప్పటికప్పుడు పాటను రాసేశారట. అర్థం చేసుకునే అర్ధాంగి పక్కన ఉంటే జీవితం ఎంత ఆనందమయమో, మనసారా ప్రేమించే భర్త తోడుగా ఉంటే అది మరింత ఆనందదాయకమని, అన్యోన్య దాంపత్య బంధాన్ని విశదపరుస్తూ సాగే ఈ గీతాన్ని స్వీయ సంగీత సారథ్యంలో పి. సుశీలతో కలిసి ఆలపించారు ఘంటసాల.

మాటిమాటికీ గుర్తుకు వచ్చే తన ప్రియురాలి ముగ్ధ మనోహర రూపాన్ని తలుచుకుంటూ మదిలో రేగిన వలపు తలపులతో ప్రణయ భావ వ్యక్తీకరణ చేస్తాడు ప్రియుడు. పాట పల్లవి మొదలు చరణాల చివరి వరకు ఆరుద్రగారు వల్లిన సొంపైన ఇంపైన సుమాక్షరాలు శ్రోతల హృదయాలలో మల్లెలు పూయించాయి. మూగ కోరికలేవేవో ఈ పాట రేకెత్తిస్తుంది. పాట ఆద్యంతము సాలూరి రాజేశ్వరరావు గారి బాణి మనలను పరవశింపజేస్తుంది. తొలిసారిగా ప్రేమలో పడిన వారి మనోవస్థను ఆవిష్కరిస్తూ సాగిపోయే ఈ గీతం 1960లో విడుదలైన రాణి రత్నప్రభా చిత్రంలోనిది. గానం ఘంటసాల.

అంజలి పిక్చర్స్ పతాకంపై వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి ప్రధాన తారాగణంగా 1957 విడుదలైన చిత్రం సువర్ణసుందరి. ఈ పాటలో సముద్రాల రాఘవాచార్యుల వారు ఉపయోగించిన ఆమణి, తటిల్లకము, మేమెరుపు, మైమరుపు, మొయిలురాజు, శారదయామిని, తలిసిన కనుగవ, విరిసిన కలువలు, చెరువము, ఆనందనాట్యాలు వంటి పదప్రయోగాలు ఈ పాటకు ఎంతో విశిష్టతను చేకూర్చాయి. మనసులను పరవశింపజేసే రాగాలతో సంగీత దర్శకులు ఆదినారాయణరావు ఈ పాటను స్వరపరిచారు. గానం ఘంటసాల జిక్కీ.

తూర్పు చాళుక్యరాజు రాజరాజ నరేంద్రుని కుమారుడైన సారంగధరుని ప్రేమకథ ఈ చిత్ర ఇతివృత్తం. ఇది జానపద బుర్రకథగా తెలుగునాట పామర జనాలలో బహుళ ప్రసిద్ధి పొందింది. ఈ కథను గురజాడ అప్పారావు పంతులు గారు ఆంగ్లంలో నాటకంగా రాసి అనేక చోట్ల ప్రదర్శింపజేశారట. ఆ నాటకం ఆధారంగా మినర్వా పిక్చర్స్ పతాకంపై సౌందర్యరాజన్ 1957లో సారంగధర చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి నిర్మించారు. విఎస్ రాఘవన్, రామచంద్రరావులు దర్శకులు. ఈ చిత్రంలోని గీతం ప్రేయసీప్రియులు ఏకాంతంలో సంభాషించుకుంటున్నట్లుంటుంది. భామిని, ఏమని, మాటవరసకెప్పుడైనా వంటి మాటలు ఈ పాటకు ఎంతో లాలిత్యాన్ని చేకూర్చాయి. సముద్రాల రాఘవాచార్యుల వారు సాహిత్యం సమకూర్చగా స్వీయ సంగీత దర్శకత్వంలో ఈ పాటను పి. లీలతో కలిసి పాడారు ఘంటసాల.

పల్లె జీవితాన్ని యథాతథంగా చిత్రీకరించిన సాంఘిక చిత్రం అనే వాక్యాన్ని ప్రచారపత్రంపై ముద్రించి 1950లో విడుదలైన చిత్రం విజయావారి షావుకారు. ఇందులో కథానాయకుడు కథానాయిక ఇరుగు పొరుగు వారైన వారి మధ్య మాటలు తక్కువే. కనులతో పలకరించి ముఖకవళికలతో భావాన్ని గ్రహిస్తూ స్నేహితులవుతారు. క్రమంగా వారి స్నేహం ప్రేమగా మారుతుంది. పలుకరాదటే చిలుక అని అతడు ఆమెను ప్రశ్నించాడు, కాని ఆమె బదులీయలేదు. తరువాత కొద్ది కాలానికి ఇద్దరికీ పెళ్ళయింది. అయితే పెళ్లికి ముందు తన సఖుడు అడిగిన ప్రశ్నకు ఇప్పుడు బదిలిస్తోంది నాయిక తాంబూలం భర్తకు అందిస్తూ. స్వీయ సంగీత దర్శకత్వంలో రావు బాలసరస్వతితో కలిసి గానం చేశారు ఘంటసాల. రచన సముద్రాల రాఘవాచార్యులు.

కాలంతో పరిగెత్తి కష్టపడిన కాయం, వెన్నెలకోసం వేచిచూస్తున్న కలువల నింగికి నిట్టూర్పుల సందేశాలు పంపుతోంది. పొగబండి గవాక్షాల నుండి ప్రసరించే ఉషోదయపు వెలుగుల, మందగమనపు మేఘమాలికల మాటున నవ్వుతో మరిపిస్తూ, మనసును మురిపిస్తూ దోబూచులాడుతున్నాడు రజనీకరుడు. ప్రగాఢ నిశ్శబ్దంలో సవ్వడి చేస్తున్న కాలచక్రపు చప్పుళ్ళు హృదయలయలను తలపిస్తున్నాయి. మబ్బులహారం తొలగి రేరాయుడి అమృతధారలు మెల్లమెల్లగా తనువును తాకుతున్నాయి. స్వప్నలోకాలకు తివాచీపరుస్తున్నాయి. ముత్యాల ముగ్గు చిత్రం కోసం పీసుశీల పాడిన పాట, రచన గుంటూరు శేషేంద్ర శర్మ, సంగీతం కెవి మహదేవన్.

ఇప్పుడు వినబోయే ఈ గీతం హిందీ చిత్ర పరిశ్రమ ప్రముఖ దిగ్గజ గాయని లతా మంగేష్కర్ పాడిన తొలి తెలుగు పాట. స్వరబ్రహ్మ శ్రీ సుసర్ల దక్షిణామూర్తిగారు ఈ పాటకు బాణీ కట్టారు. పల్లవీ చరణాలకు హిందుస్థానీ రాగాలను ఆధారంగా చేసుకున్నారు సుసర్లగారు. లతా మంగేష్కర్ భావయుక్తంగా పాడిన పద్ధతి వింటే ఆమెకు తెలుగు రాదు అనే విషయాన్ని ఎవరూ నమ్మరు. స్పష్టమైన ఉచ్చారణతో ఆలపించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆమె శిఖరాయమాన స్థానంలో నిలిచారు. అనిశెట్టి పినిశెట్టిగార్లు అక్షర శిల్పులుగా వ్యవహరించిన ఈ పాట 1955లో విడుదలైన సంతానం చిత్రంలోనిది. నిద్రపోరా తమ్ముడా అంటూ వింటున్న ప్రతి ఒక్కరిని నిద్రలోకి జారిపోయేలా చేసింది ఈ పాట.

0: మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. రచన కూర్పు శ్రీ సమలం ప్రశాంత్, వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. రేపు ఉదయం ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. రేపు ఉదయం 6:05 అర్చన.
3: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
4: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
3: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: రేపు ఉదయం 7:15 ఆరోగ్య జీవనం, పిల్లలపై డిజిటల్ స్క్రీన్ టైం ప్రభావం, డాక్టర్ పైడి రంగనాథం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: రేపు ఉదయం 7:30 జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటారు. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0402324085 అనే నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపిస్తే మేము మీరు అడిగిన పాటని వినిపిస్తాము. ఉదయం 10:00 ఎవర్ గ్రీన్ హిట్స్. ఉదయం 10:00 గుర్తుకొస్తున్నాయి
3: అది యుగల గీతాల మాధుర్యం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: రేపు సాయంత్రం 7:15 ఇది మన చట్టం. మొబైల్ టవర్స్ నుంచి వెలువడే రేడియేషన్పై అపోహలు అనుమానాల నివృత్తి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ హైదరాబాద్ శాఖ సంచాలకులు శ్రీ శ్రవణ్ కుమార్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో ప్రసారమయ్యే ప్రసారాలన్నీ మీరు వినాలి అనుకుంటే
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు. మా ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.